ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శ్రోతలకు నమస్కారం. 100.1 మెగాహెర్ట్స్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, భాద్రపద మాసం 19వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, సెప్టెంబర్ నెల 10వ తారీఖు గురువారం. నిలయంలో సమయం 5:58:39. ప్రతి మనిషికి మరణం ఉంటుంది, కానీ మానవత్వానికి మరణం లేదు అన్నారు మదర్ తెరీసా. శ్రోతలందరికీ శుభోదయం. నేను మీ రేడియో నేస్తం రజని.

మీరింతవరకు దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి.

0: of this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం అంజలి భక్తి సంగీత కార్యక్రమం. ఈనాటి అంజలి కార్యక్రమంలో శ్రీ సాయి భక్తి గీతాలు వింటారు.

0: మీరింతవరకు శ్రీ సాయి భక్తి గీతాలు విన్నారు. అంజలి భక్తి సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం సుభాషితం వింటారు. సమర్పణ శ్రీ కె సత్యప్రసాద్ రాయ్.
1: సృష్టిలోని జీవరాశులన్నిటిలో ఉత్తమమైన జీవి మనిషే. ఇతర జంతుజాతులన్నిటికంటే భిన్నంగా ఉన్నతుడిగా మనిషి నిలబడడానికి కారణం అతని జ్ఞానం. జ్ఞానం ఉన్న జంతువు కనుకనే మనిషిని బుద్ధిజీవి అని పిలుస్తారు. మనిషి బుద్ధిజీవి కావడానికి కారణం విద్య. చదివిన సదసద్వివేక చతురత గల్గున్ చదవనివాడు అజ్ఞుండగు అంటుంది భాగవతం. విద్య మనకు అనేక సద్గుణాలను విశిష్టమైన లక్షణాలను అందిస్తుంది. మన చుట్టూ ఉన్న ప్రపంచంలో మంచి చెడు రెండూ కలిసి

0: ఉంటాయి. ఏది మంచో ఏది చెడో తెలుసుకోగలగడమే వివేకం. ఏది సత్యమో ఏది అసత్యమో, ఎవరు మిత్రులో ఎవరు శత్రువులో, ఏ సందర్భంలో ఏది చేయదగిన పనో ఏది చేయకూడని పనో తెలిసినవాడు వివేకవంతుడవుతాడు. విద్య మనకు ఇలాంటి వివేకాన్ని ఇవ్వగలగాలి. ఈ వివేకం లేనప్పుడు విద్యార్థి ఎంత సాంకేతిక జ్ఞానాన్ని నైపుణ్యాన్ని పొందినా నిరుపయోగమే అవుతుంది. వృత్తిపరమైన సాంకేతికమైన పరిజ్ఞానంతో పాటు మంచి నడవడి, శీల సంపద, చక్కని ప్రవర్తన అలవర్చుకున్న విద్యార్థులు మాత్రమే మంచి పౌరులుగా రూపొందుతారు. గురువులందరూ తమ విద్యార్థులకు కేవలం పుస్తకాల్లోని సమాచారం ఇవ్వటం మాత్రమే కాక నిజమైన విద్యను అందించేందుకు ప్రయత్నించాలి. విద్యా దదాతి వినయం. వినయం మనిషికి భూషణం. అహంకారాన్ని నిర్మూలించుకోవడానికి వినయం సాధన. మన నిత్య జీవన వ్యవహారంలో ఎదురయ్యే ప్రతి వ్యక్తిని గౌరవభావంతో చూడడమే వినయం. మనం ఎంత గొప్పవాళ్లమైనా మనకు ఏమీ తెలియదనుకోవడమే వినయం. భృగువు తన వక్షస్థలం మీద తన్నిన విష్ణుమూర్తి వినయంగా ఆ మహర్షిని సేవించి అతన్ని అనుగ్రహించాడు. అంటే కోపం కలిగించే సందర్భాలలో కూడా కోపం లేకుండా వినయంతో ప్రవర్తించాలన్న పాఠం మనకు నేర్పాడు. యుగావతారుడు జగద్గురువు అయిన శ్రీరామకృష్ణులు అపూర్వ వినయ సంపన్నులు. తన దగ్గరకు ఎవరు వచ్చినా వారిని ఎంతో ప్రేమగా ఆదరించి మంచి విషయాలు బోధించి వాకిరిదాకా సాగనంపి వచ్చేవారు. ఈశ్వరచంద్ర విద్యాసాగర్ వద్దకు వెళ్లినప్పుడు ఆయనను ఒక మహాసముద్రంతోనూ తనంతాను ఒక పిల్లకాలవతోనూ పోల్చుకున్నారు. వినయం విద్యావంతుడి లక్షణం. వినయం మన ఎదుగుదలకు బంగారు మెట్టు. విద్య వినయంతో పాటు సద్బుద్ధిని కూడా ఇచ్చేదిగా ఉండాలి. బుద్ధి మన ఆలోచనలకు కేంద్రం. ఈ బుద్ధి ఎల్లవేళలా మంచి ఆలోచనలే చేస్తూ ఉండాలి. తనతో పాటు సమస్త విశ్వము సుఖశాంతులతో విలసిల్లాలని కోరుకునే బుద్ధి సద్బుద్ధి అవుతుంది. ఈ సద్బుద్ధిని అందించేదే నిజమైన విద్య. ప్రతి మనిషి నిరంతరము కొత్త విషయాలు నేర్చుకుంటూ పరిపూర్ణత వైపు పురోగమించాలి. అదే నిజమైన విద్య. ఈ సద్విద్యను సాధించడానికి అనేక మార్గాలున్నాయి. అవి మహానుభావుల బోధనలను వినడం, చదవడం, సత్పురుషులతో సాంగత్యం చేయడం, మంచి గ్రంథాలను చదవడం, మనను కిందకి దిగదార్చే హానికరమైన పనికిమాలిన విషయాలను ముందుగా మనసులోంచి ప్రయత్నపూర్వకంగా తొలగించుకోవడం, ఎప్పుడూ ఉన్నతమైన భావాలతో ఆలోచనలతో మనసును నింపుకోవడం, తమకు అనువైన అందుబాటులో ఉన్న ఏ మార్గాన్నైనా ఎంచుకుని మనిషి విద్యావంతుడు కావచ్చు. ఇలా సద్బుద్ధిని సాధించడమే నిజమైన విద్య. సంస్కారం. వివేకం వినయం ఉన్న మనిషిలో మంచి సంస్కారాలు ఉంటాయి. మనం చేసే ప్రతి పని, ప్రతి ఆలోచన, చూసే ప్రతి విషయము వస్తువు మన మనసుపై ఒక ముద్రను వేస్తాయి. ఈ ముద్రలనే సంస్కారాలు అంటారు. హానికరమైన ప్రతికూలమైన ఆలోచనల పనుల వలన కలిగే సంస్కారాలను ప్రతికూల సంస్కారాలు అంటారు. ప్రతికూల సంస్కారాలు ఉన్న వ్యక్తి చెడు పనులే చేస్తాడు. మనం మంచి పనులు చేయగలగాలంటే చెడు సంస్కారాలు ఏర్పడకుండా జాగ్రత్త పడాలి. ఇలా చెడు సంస్కారాలను నిరోధిస్తూ వివేకాన్ని సద్బుద్ధిని అందిస్తూ సన్మార్గంలో నడిపించే చోదక శక్తి విద్య. విద్యయా అమృతమశ్నుతే. ప్రతి మనిషిలోనూ దివ్యత్వం ఉంది. ఆ దివ్యత్వాన్ని వెలికి తీసేదే నిజమైన విద్య అంటారు వివేకానంద స్వామి. పరిపూర్ణత్వ సిద్ధిని ఇచ్చే విద్యను పరావిద్య అంటారు. మన ప్రాచీన భారతీయ సాహిత్యం అంతా, అంటే వేదాలు, ఉపనిషత్తులు, పురాణాలు, ఇతిహాసాలు, కావ్యాలు, గాథలు ఈ పరావిద్యనే ప్రతిపాదిస్తున్నాయి. తన మీద తనకు అదుపు లేక మనసుకు నచ్చినట్లు నడుచుకునేవాడు పశుప్రాయుడవుతాడు. బుద్ధిమంతుడైన మనిషి తన మనసును స్వాధీనంలో ఉంచుకుంటాడు. మనసు స్వాధీనంలో ఉన్న వ్యక్తి తన ఇంద్రియాలను కూడా స్వాధీనంలో ఉంచుకుంటాడు. ఇంద్రియాలను నియంత్రించి తన లోపలికి తాను చూసుకోగలిగిన వ్యక్తి ధీరుడవుతాడు. వాడే నిజమైన విద్యావంతుడు. అతడు అమృతత్వాన్ని పొందుతాడు అంటుంది కఠోపనిషత్. విద్యను గురించి భర్తృహరి అనే ఋషి చెప్పిన సుభాషితం అక్షరసత్యం. ఆ సుభాషితాన్ని ఏనుగు లక్ష్మణ కవి తెలుగు పద్యంలో ఇలా చెప్పాడు. విద్య నిగూఢగుప్తమగు విత్తము రూపము పురుషాళికిన్, విద్య యశస్సు భోగకరి, విద్య గురుండు విదేశ బంధుడున్, విద్య విశిష్ట దైవతము, విద్య కుసాటి ధనంబులేదిలన్, విద్య రూపాల పూజితము, విద్య నిరుంగనివాడు మర్చుడే. కనుక మనందరము శ్రద్ధావంతులమై విద్యను పొంది మనీషులమవుదాం.
1: మీరింతవరకు సుభాషితం విన్నారు. సమర్పించిన వారు శ్రీ కె సత్యప్రసాద్ రాయ్. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా భీ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000కు పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: రైతు సమాచారం.

0: ఆహారపు చక్రంలో మానవుడు మొక్కలపై తన ఆహారం కోసం ఆధారపడవలసి వస్తుంది. మానవుడి శరీర నిర్మాణానికి, పెరుగుదలకు, జీవరసాయన చర్యలకు ఏ విధంగా పోషకాలు అవసరమో, అలాగే మొక్క పెరుగుదలకు, రసాయన చర్యలకు, అలాగే ఉత్పాదకతకు కూడా పోషకాలు అత్యవసరం. ఆవర్తన పట్టిక యందు 118 మూలకాలు గుర్తించబడి ఉన్నప్పటికీ 17 మూలకాలు మాత్రమే ఆవశ్యకమైన మూలకాలుగా చెప్పుకోబడినవి. దాన్నే మూలకాల ఆవశ్యకత సూత్రాలుగా చెప్పుకుంటారు. దీని ఆధారంగా మూలకాలు నిర్వర్తించే చర్యలు, వాటి మోతాదు అవసరాన్ని ఆధారంగా చేసుకుని తద్వారా ప్రాథమిక, ద్వితీయ, సూక్ష్మ పోషకాలుగా కూడా విభజించడం జరిగింది. ఏదైనా మూలకం లోపించినట్లయితే మొక్క యొక్క జీవిత చక్రం అసంపూర్తిగా ఉంటుంది. ప్రతి మూలకం విధి చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఏ ఒక్క మూలకం నిర్వర్తించే విధి మరొక మూలకంతో భర్తీ చేయలేము. మూలకాలను 3 రకాలుగా విభజించడం జరుగుతుంది. అందులో నిర్మాణాత్మక మూలకాలు, ఇవి కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్. ఉప నిర్మాణక మూలకాలు నైట్రోజన్, ఫాస్ఫరస్, పొటాషియం. ఆహార మూలకాలను అదుపు చేసేవి కాల్షియం, మెగ్నీషియం, సల్ఫర్. సూక్ష్మ పోషకాలు, ఉత్ప్రేరకాలు ఇనుము, మాంగనీస్, కాపర్, జింక్, బోరాన్, క్లోరిన్, నికెల్ వంటివి. ప్రయోజనకరమైన మూలకాలు సోడియం, సిలికాన్, అల్యూమినియం. పోషకాల ఆవశ్యకత సూత్రాలను కొన్ని రకాలుగా విభజించడం జరిగింది. అందులో మొక్క ఎదుగుదల అలాగే ఉత్పాదకతతో పోషకాల ఆవశ్యకత జీవరసాయన క్రియగా జరుగుతుంది. అందులో నత్రజని పత్రహరితం ప్రోటీన్లు, అమైనో ఆమ్లాల్లో ఇది ఒక ఆవశ్యకమైన అంతరంగిక భాగం. ఇది హరిత వర్ణాన్ని ఇస్తుంది. అదేవిధంగా ఇది భాస్వరం, పొటాషియం, ఇతర పోషకాలను మొక్కకు సమర్థవంతంగా వినియోగించుకోవడానికి దోహదపడుతుంది. ఈ మూలకం లోపించినట్లయితే కొన్ని చర్యలు మందగిస్తాయి. భాస్వరం, ఇది మొక్కకు మాంసకృతులు, క్రోమోజోలలో ఒక భాగం కాబట్టి కణ విభజన జరిగి మొక్క ఎదుగుదలకు, అదేవిధంగా బలమైన వేరు వ్యవస్థ ఏర్పడటానికి అవసరమవుతుంది. అంతేకాకుండా అధిక నత్రజని వేయటం వల్ల కలిగే అనర్థలను అదుపు చేస్తుంది. మొక్కకు కీటకాలు, తెగుళ్లను తట్టుకునే శక్తినిస్తుంది. ముఖ్యంగా పప్పుజాతి పంటల్లో రైజోబియం బ్యాక్టీరియా క్రియాశీలతను పెంచి వేళ్లలో బుడుపులు అధికంగా ఏర్పడి తద్వారా అధిక నత్రజని స్థిరీకరణకు తోడ్పడుతుంది. పొటాషియం మొక్కలకు వ్యాధి నిరోధక శక్తిని చేకూర్చుతుంది. అదేవిధంగా మొక్కలలో జరిగే అనేక చర్యలకు ఉపయోగపడుతుంది. 60 రకాల ఎంజైమ్లు పనిచేయడానికి దోహదపడుతుంది కూడా. పొటాషియం పత్రరంధ్రాలు తెరుచుకోవటానికి, మూసుకోవటానికి ఉపయోగపడుతుంది. కాండానికి బలాన్ని చేకూర్చి పైరు వాలిపోకుండా ఉంచుతుంది. అలాగే మొక్క చీడపీడలను తట్టుకోవడానికి కావలసిన నిరోధక శక్తిని కల్పించటంలోనూ, ఆకుల్లో తయారైన పిండి పదార్థాలను ఇతర ప్రాంతాలకు రవాణా చేయటంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కాల్షియం కణ కవచం తయారీకి, కణాల ఉత్పత్తికి, అలాగే సాగుదలకు కాల్షియం అవసరం. అంతేకాకుండా విత్తన అభివృద్ధికి, కణాల మధ్య కణ కవచాల ద్వారా జరిగే ప్రక్రియల్లో కీలక పాత్ర పోషిస్తుంది. కాల్షియం క్రోమోజోన్లలో పత్రహరితంలో ఒక ముఖ్య భాగం. ఇది కూడా ఆకులకు వర్ణాన్ని ఇవ్వటంలో తోడ్పడుతుంది. మెగ్నీషియం, ఇది మొక్క వివిధ పోషకాలను వినియోగించుకునే విధంగా ప్రక్రియ నియంత్రణ చేస్తుంది. అదేవిధంగా నూనె ఏర్పడటానికి, ప్రోటీన్ తయారీకి ఇది అత్యంత అవసరం. గంధకం, దీని ఆవశ్యకత అలాగే నిర్వహించే పాత్రలు కొన్ని నత్రజనిని పోలి ఉంటాయి.
1: ఇంతవరకు మొక్కల పోషకాలు, వాటి ప్రాముఖ్యత గురించి తెలుసుకున్నారు.
2: అటల్ పెన్షన్ యోజన సమాజంలో అందరికీ సామాజిక భద్రత. అటల్ పెన్షన్ యోజన, ఇది మన ప్రధాని మోదీ సంకల్పం.
3: యోజన ఉన్ నౌజవానో కే లియే హై, తాకి ఆప్ జబ్ 60 సాల్ కే హోంగే, ఆప్కో కభీ కిసీ కే సహారే కీ జరూరత్ నా పడే, ఆప్ అప్నా బుఢాపా విత్ గౌరవ్ కే సాథ్ బితా సకో.
2: ఇప్పటి వరకు ఈ యోజనలో 9,50,00,000 పైగా లబ్ధిదారులుగా నమోదు చేసుకున్నారు. మీ వయసు 18 నుండి 40 సంవత్సరాల మధ్య ఉన్నట్లయితే నెలవారి అటల్ పెన్షన్ గ్యారంటీకి, యోజనలోని 3 హామీ లాభాల గురించి తెలుసుకోవడానికి మీ బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించండి.
1: రైతు సమాచారం కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఈ ప్రసారంలో ముందుగా 7 గంటలకు జిల్లా సమగ్ర నివేదిక, 7:05 తెలుగులో వార్తలు, 7:15 డాక్టర్ సలహాలు కార్యక్రమంలో ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఆలోచనలు మారుద్దాం, ఆత్మహత్యలు నివారిద్దాం, డాక్టర్ పిఎస్ మురళీకృష్ణ గారితో పరిచయం, పరిచయకర్త శ్రీమతి కె నాగలక్ష్మి. 7:30 చిత్రగీతాలు, 7:45 గిరిసీమలు గిరిజనుల కార్యక్రమంలో ఆధునిక భారతదేశపు వాస్తుశిల్పి గోవింద్ వల్లభ్ పంత్ ప్రసంగం వింటారు. 8:00 సమాచార ప్రభాత్, 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుంచి. 8:30 ఉద్యోగవాణి విద్యా ఉద్యోగ సమాచారం, 8:35 శుభాకాంక్షలు శ్రోతలు గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం, అనంతరం మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 0874 295038 295039. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 9:30 ఏకచిత్రగానం, 10:00 జీవించుదాం జీవించనిద్దాం ప్రత్యేక కార్యక్రమం, నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. అనంతరం చిత్రగీతాలు.

ఇక మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో వార్తలు, 12 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు. 12 గంటల 10 నిమిషాలకు శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిషాద్ ఖాన్ గారి సితార్ వాద్యం వింటారు. 12 గంటల 30 నిమిషాలకు తెలుగులో వార్తలు, 12 గంటల 40 నిమిషాలకు చిత్రగీతాలు, 1 గంట 10 నిమిషాలకు ప్రాంతీయ వార్తలు, 1 గంట 20 నిమిషాలకు వనితాలోకం స్త్రీల కార్యక్రమం, 1 గంట 50 నిమిషాలకు ఉర్దూలో వార్తలు, 2 గంటలకు మిడ్ డే న్యూస్, 2 గంటల 15 నిమిషాలకు దోపహర్ సమాచార్, 2 గంటల 30 నిమిషాలకు కిన్నెర లహరి, 3 గంటల 30 నిమిషాలకు ఏకచిత్రగానం, 4 గంటలకు నాకు నచ్చిన పాట, శ్రోతల మదిలోని మధురమైన పాటల పూదోట. రిపీటెడ్ రికార్డర్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు. 5 గంటల నుంచి చిత్రగీతాలు ప్రసారమవుతాయి.

ఇక సాయంత్రం 6 గంటలకు హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు, 6:35 జానపద సంగీతం, 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:05 తెలుగులో వార్తలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం. ఈ కార్యక్రమాలు హైదరాబాద్ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:45 వికసిత్ భారత్, 8:00 కిన్నెర లహరి, 8:45 సమాచార సంధ్య, 9:00 న్యూస్ ఎట్ 9, 9:15 స్పాట్ లైట్, 9:30 అఖిల భారత ప్రాంతీయ జానపద లలిత సంగీతం. ఈ కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. 10:00 మధురిమ, ఆ పాత మధుర గీతాలు వింటారు. ఇవి ఈ రోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 6:44 దాటి 18 సెకండ్లు. 6:45 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి, 6:55 సంస్కృతంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుమా. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. సామాజిక అసమానతలకు తెలంగాణ ప్రభుత్వం తావివ్వదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి 2 రోజుల పాటు 8వ జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. అమరావతిలోని రాష్ట సచివాలయంలో జరిగే ఈ సమావేశానికి మంత్రులు, జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. గత కలెక్టర్ల సదస్సులో తీసుకున్న నిర్ణయాలపై అమలు చేసిన చర్యల నివేదికతో ఈ సదస్సు ప్రారంభం కానుంది. ఆర్థిక వృద్ది, సంక్షేమం, పెట్టుబడులు, సాంకేతికత, శాంతి భద్రతలపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహిస్తారు. సదస్సులో మొదటి రోజైన ఈరోజు స్థూల రాష్ట దేశీయోత్పత్తి, జీఎస్టీపీ, స్వర్ణాంధ్ర విజన్, సూపర్ సిక్స్ పథకాలు, తాగునీరు, గృహ నిర్మాణం, ఆరోగ్యం, విద్య, సులభతర వాణిజ్యం, జలధార వంటి అంశాలపై ముఖ్యమంత్రి చర్చిస్తారని అధికారులు తెలిపారు. తెలంగాణ శాసనసభాపతి గడ్డం ప్రసాద్ కుమారుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. శాసనసభలో ముఖ్యమంత్రి నిన్న మాట్లాడుతూ రాజకీయంగా విభేదాలు ఉన్నప్పటికీ వ్యక్తిగత విషయాలను ప్రస్తావించడం సరికాదని అన్నారు. సామాజిక అసమానతలకు తమ ప్రభుత్వం తావివ్వదని స్పష్టం చేశారు. ఈ నెల 6వ తేదీ నుంచి చోటు చేసుకున్న వరుస ఘటనలపై సమగ్ర విచారణకు ఆదేశిస్తున్నట్లు శాసనసభలో ప్రకటించారు. శాసనసభ ప్రాంగణం వద్ద మహిళలకు ఇబ్బంది కలిగించిన ఘటన, విధుల్లో ఉన్న సిబ్బందికి సంబంధించిన ఘటనలపైన విచారణ చేపడతామని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నంలో 41వ ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ టూర్ ఆపరేటర్స్ ఐఏటీఓ జాతీయ సదస్సు ఈ రోజు నుంచి ప్రారంభం కానుంది. ప్రపంచంలో తదుపరి పర్యాటక అవకాశ కేంద్రంగా భారత్ అనే ఇతివృత్తంతో ఈ నెల 12 వరకు నిర్వహిస్తున్న ఈ సదస్సుకు దేశవ్యాప్తంగా 1000 మందికి పైగా పర్యాటక రంగ ప్రతినిధులు హాజరు కానున్నారు. సదస్సు ప్రారంభ కార్యక్రమానికి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ముఖ్య అతిథిగా హాజరవుతారని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో పర్యాటకాన్ని అభివృద్ది చేసేందుకు ఈ సదస్సు దోహదం చేస్తుందని మంత్రి పేర్కొన్నారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని, పనులు పూర్తయిన తర్వాత నిర్వహణలో లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకి గ్రామంలో చేపట్టిన అభివృద్ది పనుల పురోగతిపై పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖల అధికారులతో నిన్న సమీక్ష నిర్వహించారు. పెదపెంకి గ్రామాన్ని పారిశుద్ధ్యం, మౌలిక సదుపాయాలు, ఆరోగ్య పరిరక్షణలో ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దాలని సూచించారు. త్వరలో గ్రామంలో క్షేత్రస్థాయి పర్యటన నిర్వహించి అభివృద్ది పనుల నాణ్యతను పరిశీలిస్తానని చెప్పారు. మిగిలిన పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ అన్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని గొట్లూరు గ్రామంలో నిర్వహించిన భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా జిల్లా కార్యవర్గ సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన వర్గాల కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నాయని అన్నారు. ఓబీసీల సంక్షేమం, సాధికారతకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి తెలియజేస్తూ,
1: ఒక బీసీ మొట్టమొదటిసారిగా ఈ దేశ చరిత్రలో ప్రధానమంత్రి సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరి వెంట ఉంటూ అందరి అభివృద్ది చేయాలనే ఒక సంకల్పంతో వ్యక్తిగత మరుగుదొడ్లు కట్టడం కావచ్చు, ప్రతి ఇంటికి సురక్షితమైన మంచినీరు లేదా ముద్రా రుణాలు ఇచ్చి ప్రతి ఇంట్లో ఒక పారిశ్రామికవేత్తని తయారు చేయాలని సంకల్పించిన, యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించేలాగా పెట్టుబడులు, పరిశ్రమలు తీసుకొచ్చిన, లేదా మౌలిక సదుపాయాల మీద

0: దృష్టి పెట్టి గ్రామాలకు రహదారులు నిర్మించినా, హైవేల నిర్మాణం చేస్తున్నా, లేదా వందే భారత్ లాంటి మధ్యతరగతి దిగువ మధ్యతరగతి పేదలు కూడా సౌకర్యవంతంగా ప్రయాణం చేయగలిగిన ఇవన్నీ ఒక బీసీ ప్రధానమంత్రిగా చేశాడు.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. దేశంలో రైల్వే మౌలిక వసతులను బలోపేతం చేసేందుకు 7 రైల్వే కారిడార్లలో అదనపు లైన్ల నిర్మాణానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 11,000 కోట్ల రూపాయలతో చేపట్టనున్న ఈ ప్రాజెక్టులో భాగంగా హౌరా చెన్నై, ముంబై చెన్నై వంటి మార్గాల్లో అదనపు రైల్వే లైన్లు నిర్మించనున్నారు. ఈ నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్టాలకు కూడా ప్రయోజనం చేకూరనుంది. హౌరా చెన్నై కారిడార్లో భాగంగా ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం, విజయవాడ మీదుగా 4 లేన్ల రైల్వే మార్గం అభివృద్ది చేయనున్నారు. ముంబై చెన్నై కారిడార్లో భాగంగా గుంతకల్లు, రేణిగుంట మీదుగా అదనపు లైన్లు నిర్మించనున్నారు. అలాగే తెలంగాణలో ఘట్కేసర్, కాజీపేట మధ్య 110 కిలోమీటర్ల మేర 4 లైన్ నిర్మాణం చేపట్టనున్నారు. సైబర్ నేరాల నియంత్రణకు ఆంధ్రప్రదేశ్లో త్వరలో సైబర్ వార్ రూమ్ ఏర్పాటు చేస్తామని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తెలియజేశారు. విజయవాడ కృష్ణలంక పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సైబర్ నేరాల సమన్వయ కేంద్రం, రాడార్ వింగ్, సైబర్ ల్యాబ్ విభాగాలను ఆయన నిన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ, సైబర్ నేరాలపై నిఘాకు ప్రతి జిల్లాలో 20 మంది సైబర్ కానిస్టేబుళ్లను నియమిస్తున్నామని తెలిపారు. సాంకేతికత సమన్వయంతో సైబర్ నేరాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ వెల్లడిస్తూ,
2: విజయవాడ సిటీ కమిషనరేట్ లిమిట్స్ లో ఇది ఒక ఇంటిగ్రేటెడ్ సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ కి ఒక ల్యాబ్ లాగా మంచి ఫెసిలిటీ ఏర్పాటు చేశారు. సైబర్ క్రైమ్ కి కంట్రీలో బాగా ఫోకస్ ఉంది. మేము సైబర్ వార్ రూమ్ ఒక పెడుతున్నాము స్టేట్ లెవెల్లో. అట్లాగే ప్రతి జిల్లాలో కోఆర్డినేషన్ సెంటర్స్, సైబర్ క్రైమ్ కి స్పెషల్ టీమ్స్ ఇస్తున్నాము. కొత్త కానిస్టేబుల్స్ ఇప్పుడు వస్తున్నారు. త్వరగా సైబర్ క్రైమ్ మీద ఒక కంట్రోల్ తీసుకొస్తాం.
1: చట్టసభల్లో ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహరించాలని, ప్రజల సమస్యలను సభలో ప్రస్తావించాలని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి సూచించారు. ఢిల్లీలో జరిగిన సంసద్ రత్న 2026 అవార్డుల ప్రధానోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొని 16 మంది పార్లమెంట్ సభ్యులకు అవార్డులు అందజేశారు. అనంతరం కిషన్ రెడ్డి ప్రసంగిస్తూ, తెలంగాణ శాసనసభ సమావేశాల్లో కాంగ్రెస్, భారత రాష్ట సమితి వ్యవహరిస్తున్న తీరు అప్రజాస్వామికంగా ఉందని విమర్శించారు. ప్రభుత్వ పనితీరు నచ్చకపోతే విపక్షాలు సునిశ్చితంగా విమర్శించాలని, ప్రశ్నించాలని సూచించారు. అయితే ప్రస్తుతం సభలను గందరగోళం చేయడంపైనే విపక్షాలు ఎక్కువగా దృష్టి పెడుతున్నాయని కిషన్ రెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ నగరపాలక సంస్థ పరిధిలో అమృత్ పథకం కింద చేపట్టిన అభివృద్ది పనులను కేంద్ర బృందం నిన్న పరిశీలించింది. కేంద్ర గృహ నిర్మాణం, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు నగరంలోని మురుగునీటి శుద్ది కర్మాగారం, ఎలివేటెడ్ లెవెల్ సర్వీస్ రిజర్వాయర్, అమృత్ పార్కును సందర్శించి పనుల పురోగతిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ డి చంద్రశేఖర్ అమృత్ పథకం కింద చేపట్టిన పనుల వివరాలను కేంద్ర బృందానికి వివరించారు. ఉపరితల ఆవర్తన ప్రభావంతో ఉత్తర బంగాళాఖాతం, పరిసర ప్రాంతాల్లో ఈరోజు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో రానున్న 3 రోజులు ఆంధ్రప్రదేశ్లోని ఉత్తరాంధ్ర జిల్లాల్లో వాతావరణం మేఘావృతమై ఉంటుందని, అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారి ఎల్ నారాయణ తెలియజేస్తూ,
3: ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ యానాంలో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాలు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ లో ఈ రోజు తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది. ఇక రాయలసీమలో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉంది.
1: మరోవైపు తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈ రోజు నుంచి జిల్లా కలెక్టర్ల సదస్సు జరగనుంది. సామాజిక అసమానతలకు తెలంగాణ ప్రభుత్వం తావివ్వదని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వం కల్పించే మౌలిక సదుపాయాలు ప్రజలకు దీర్ఘకాలం ఉపయోగపడేలా ఉండాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. దేశ ప్రగతిలో వెనుకబడిన తరగతుల పాత్ర కీలకమని ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు.

ఏఎం ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచిక రచా జ. అథ వార్తాః. ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః అధ్యక్షతాయాం కేంద్రీయ మంత్రిమండలేన నవ రాజ్యేషు 28,000 కోటి రూప్యాధిక వ్యయయుతాః 8 రేల బహుమార్గీకరణ పరియోజనాః అనుమోదితాః. ఏతాసు పరియోజనాసు ప్రాయః 96,11,00 కిలోమీటర్ మితాః రేలమార్గాః సమ్మిళితాః భవిష్యతి. ఏతాభిః రేల సంపర్క వ్యవస్థాయాం పరిష్కారః, విద్యమాన మార్గేషు యాతాయాత సమ్మర్దస్య న్యూనీకరణం తథా యాత్రణాం మాలవాహనస్య చ ద్రుతతర గమనం సుకరం భవిష్యతి. ఏతాసాం పరియోజనానాం 29,000 తమ వర్షాద్ 30,000 వర్ష పర్యంతం పూర్ణత్వస్య లక్ష్యం నిర్ధారితమస్తి. కేంద్రీయ సూచనా ప్రసారణ మంత్రి అశ్విని వైష్ణవ హ్యః నవదిల్ల్యాం వార్తాహరాన్ సంబోధయన్ కేంద్రీయ మంత్రిమండలేన గృహీతానాం నిర్ణయానాం వివరణం ప్రదత్తవాన్. సహ ఉక్తవాన్ యత్ మంత్రిమండలేన తమిళనాడు, ఆంధ్రప్రదేశ, కర్ణాటక, తెలంగాణ రాజ్యేషు 17 జనపదేషు విస్తృతాః 5 రేల బహుమార్గీకరణ పరియోజనాః అనుమోదితాః. ఏతాభిః పరియోజనాభిః విద్యమాన భారతీయ రేల జాలె ప్రాయః 44,500 కిలోమీటర్ మితః రేలమార్గః వర్ధిష్యతే. ఏతాసాం 5 పరియోజనానాం అనుమానిత వ్యయః ఆహత్య 21,10,000 కోటి రూప్యకాణి అస్తి. శ్రీ వైష్ణవః ఉక్తవాన్ యత్ ప్రశాసనేన 17,000 కోటి రూప్యకేభ్యః అధిక మూల్యాః 3 అన్యాః రేల బహుమార్గీకరణ పరియోజనాః అపి అనుమోదితాః. ఏతాః పరియోజనాః పశ్చిమ బంగాల, ఝారఖండ, ఒడిశా, మధ్యప్రదేశ, ఛత్తీస్గఢ రాజ్యానాం 14 జనపదేషు విస్తరిష్యంతే. ఏకస్య ప్రశ్నస్య ప్రత్యుత్తరే శ్రీ వైష్ణవః సంసూచితవాన్ యత్ ముంబై అహ్మదాబాద్ బుల్లెట్ ట్రైన్ సేవా ఆగామి వర్షే ప్రారప్స్యతే. భారతం 48వ విశ్వ కౌశల ప్రతియోగితాయాం ప్రథమవారం 11 నూతన కౌశల శ్రేణీషు సహభాగం కరిష్యతి. ఇయం ప్రతియోగితా అస్య మాసస్య 12-27 దినాంక పర్యంతం చీన దేశస్య షాంఘాయి నగరె ఆయోజయిష్యతి. కౌశల వికాస ఉద్యమితా మంత్రాలయేన సంసూచితం యత్ టీమ్ స్కిల్ ఇండియా ఇత్యేతత్ 64 కౌశలేభ్యః 63 కౌశలేషు ప్రాయః 70 ప్రతియోగితాభిః యుక్తేన దళేన సహభాగం కరిష్యతి. మంత్రాలయేన ఉక్తం యత్ అద్యావధి విశ్వ కౌశల ప్రతియోగితాయాం ఇయం భారతస్య బృహత్తమా వివిధతా పూర్ణా చ సహభాగితా భవిష్యతి. కేంద్రీయ వాణిజ్యోద్యోగ మంత్రి పీయూష గోయలః బ్రిక్స్ దేశేభ్యః మహిళాభ్యః అవసర విస్తారాయ తథా అంతారాష్ట్రీయ వ్యాపారే మహిళా ఉద్యమినీనాం మహిళా నేతృత్వాధీనానాం చ ఉద్యమానాం ప్రోత్సాహనాయ మిలిత్వా కార్యం కర్తుం ఆహ్వానం కృతవాన్. శ్రీ గోయలః బలం దత్తవాన్ యత్ మహిళా నేతృత్వాధీనేభ్యః ఉద్యమేభ్యః అంతారాష్ట్రీయ వ్యాపారే అవసరాణాం లాభం స్వీకర్తుం స్వకీయాం సహభాగితాం చ వర్ధయితుం ఆవశ్యకం సహకార్యం మంచశ్చ ప్రదాతవ్యౌ. గ్రామీణ వికాస మంత్రాలయస్య అంతర్గతం భూమి సంసాధన విభాగః అద్య డిజిటల్ ఇండియా ల్యాండ్ రికార్డ్స్ మోడర్నైజేషన్ ప్రోగ్రామ్ 3.0 ఇత్యస్య కార్యాన్వయన సంబద్ధాన్ దిగ్నిర్దేశాన్ ప్రకాశయిష్యతి. మంత్రాలయేన సూచితం యత్ ఆగామి DILRMP 3.0 ఇత్యేతత్ 50,65,500 కోటి రూప్యకాణాం అనుమానిత విత్త వ్యయేన కేంద్రీయ క్షేత్రీయ యోజనా రూపేణ కార్యాన్వితం భవిష్యతి. భారతర్తు విజ్ఞాన విభాగేన ఒడిశాయాః పృథక్ పృథక్ స్థలేషు అద్య ప్రబలాతి ప్రబల వృష్టేః సంభావనాం దృష్ట్వా రక్తవర్ణపరా సంచేతనా ప్రసారితా అస్తి.

0: इति वार्ताः। ఆకాశవాణి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర నివేదిక వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ ఆర్ హరికృష్ణ. వచ్చే ఏడాది జరగనున్న గోదావరి నది పుష్కరాల సందర్బంగా భద్రాచలంలో పుష్కర ఘాట్ల నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. స్నానఘట్టాలు, పుష్కర ఘాట్ల నిర్మాణంతో పాటు కరకట్ట విస్తరణ పనులను 46.65 కోట్ల చేపట్టనున్నారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా మౌలిక వసతులు కల్పించేందుకు ఈ పనులను చేపట్టి పుష్కరాల సమయానికి పనులు పూర్తి చేయాలని జిల్లా యంత్రాంగం కృషి చేస్తోంది. కొత్తగూడెం క్లబ్లో స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాన్ని వ్యవసాయ సహకార మార్కెటింగ్ చేనేత శాఖల మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రారంభించారు. జిల్లాలో అర్హులైన పేదలకు సంక్షేమ పథకాల ప్రయోజనాలు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. సీతారామ ఎత్తిపోతల పథకం ద్వారా జిల్లాలోని 5 నియోజకవర్గాలకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి కొత్తగూడెం బైపాస్ రోడ్డుకు 420 కోట్ల రూపాయలు మంజూరు చేసినట్లు తెలిపారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించారు. భద్రాచలంలో ఐటీడీఏ ఆదివాసీ సంఘాల ఆధ్వర్యంలో ప్రముఖ గిరిజన నాయకుల విగ్రహాలకు నివాళులర్పించి సంప్రదాయ వేషధారణలు, గిరిజన వాయిద్యాలతో సాంస్కృతిక ర్యాలీ నిర్వహించారు. ప్రపంచ ఆదివాసీ దినోత్సవం సందర్బంగా అశ్వారావుపేట నియోజకవర్గంలో పర్యటించిన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క పలు అభివృద్ది కార్యక్రమాల్లో పాల్గొన్నారు. జాతీయ షెడ్యూల్డ్ ట్రైబ్స్ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్ జిల్లాలో 2 రోజుల పాటు పర్యటించారు. లక్ష్మీదేవిపల్లి మండలం కూనారం గ్రామంలో అటవీ రెవెన్యూ భూ సమస్యలను క్షేత్రస్థాయిలో పరిశీలించి గిరిజనులు, అధికారులు, స్థానిక ప్రజలతో పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు. అనంతరం ఐడీఓసీ కార్యాలయంలో షెడ్యూల్డ్ తెగలకు సంబంధించిన 40 ఫిర్యాదులు, కేసులపై సమగ్ర విచారణ చేపట్టి అర్హులకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ఖమ్మం ఎంపీ దిశ కమిటీ చైర్మన్ రామసహాయం రఘురామరెడ్డి అధ్యక్షతన జరిగిన దిశ కమిటీ సమావేశంలో కేంద్ర ప్రభుత్వ పథకాల అమలులో జాప్యం లేకుండా చర్యలు తీసుకోవాలని ఎంపీ ఆదేశించారు. ఆసుపత్రులకు అవసరమైన వైద్య పరికరాలు సమకూర్చడంతో పాటు ఖాళీగా ఉన్న వైద్య సిబ్బంది పోస్టులను భర్తీ చేయాలని సూచించారు. మణుగూరు ప్రభుత్వ ఐటీఐ అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ విద్యార్థుల నూతన ఆవిష్కరణలను రాష్ట కార్మిక ఉపాధి కల్పన గనులు భూగర్భ శాఖల మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి ప్రశంసించారు. విద్యార్థులు రూపొందించిన ఎలక్ట్రిక్ వాహనాలను కమర్షియల్ వెహికల్స్ గా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం సాంకేతిక ఆర్థిక సహకారం అందిస్తుందని తెలిపారు. రాష్టంలోని 119 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్ల విద్యార్థుల మధ్య ఇన్నోవేషన్ పోటీలు నిర్వహించి అవార్డులతో పాటు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. జిల్లాకు సంబంధించిన ముసాయిదా ఓటర్ల జాబితా 2026ను జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ అంకిత్ రెడ్డి విడుదల చేశారు. జిల్లాలోని 1127 పోలింగ్ కేంద్రాలతో పాటు ఈఆర్ఓ, ఏఈఆర్ఓ కార్యాలయాల్లో జాబితాలను ప్రజల పరిశీలనకు అందుబాటులో ఉంచారు. జిల్లాలో మొత్తం 8,64,164 మంది ఓటర్లు ఉండగా 8,63,413 మంది జనరల్ ఓటర్లు, 28 మంది ఎన్ఆర్ఐ ఓటర్లు, 723 మంది సర్వీస్ ఓటర్లు ఉన్నట్లు కలెక్టర్ తెలిపారు. జిల్లాలో భూభారతి రిజిస్టేషన్, సక్సెషన్ మాడ్యూళ్లపై అధికారులకు శిక్షణ ఇచ్చారు. ఐడీఓసీలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అంకిత్ భూభారతి చట్టం, నూతన నిబంధనలు, భూ రికార్డుల నిర్వహణలో పారదర్శకతపై సూచనలు చేశారు. ఇల్లందు పట్టణంలో నిర్మిస్తున్న 100 పడకల ప్రభుత్వ ఆసుపత్రి పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. ఇన్ పేషెంట్, అవుట్ పేషెంట్, ఐసీయూ, ఎమర్జెన్సీ వార్డులు, పెయింటింగ్ హాల్ తదితర విభాగాల ఏర్పాటుపై అధికారులతో సమీక్షించారు. ధర్తీ ఆబా గ్రామ ఉన్నతి అభియాన్ కింద గిరిజన గ్రామాల్లో ప్రతి కుటుంబానికి సురక్షిత మంచినీరు అందించేందుకు ఇంటింటి సర్వే నిర్వహించాలని ఐటీడీఏ సహాయ ప్రాజెక్ట్ అధికారి జనరల్ డేవిడ్ రాజ్ ఆదేశించారు. దమ్మపేట, అశ్వారావుపేట మండలాల్లో ఎంపికైన గ్రామాల్లో నీటి లభ్యతను పరిశీలించాలని సూచించారు. నీటి సౌకర్యం లేని ప్రాంతాలకు ప్రతిపాదనలు సిద్దం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని, వివిధ శాఖలు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. జిల్లా పోలీసులకు ఎంహెచ్ఏ ఆధ్వర్యంలోని సమన్వయ పోర్టల్లో రాష్ట స్థాయిలో మొదటి స్థానం లభించింది. ఎంఆర్ఎం, జీఆర్ఎం, సమన్వయ, సహాయోగ్ వంటి పోర్టల్స్ ను సమర్థవంతంగా వినియోగించినందుకు ఈ గుర్తింపు దక్కింది. ఈ సందర్బంగా జిల్లా ఎస్పీ రోహిత్ రాజు సైబర్ క్రైమ్ అధికారులు, సిబ్బందిని అభినందించి సైబర్ నేరాల నియంత్రణలో సాంకేతిక పరిజ్ఞానాన్ని సమర్థవంతంగా వినియోగించాలని సూచించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్బంగా కొత్తగూడెంలో 2K రన్ నిర్వహించారు. ఈ రన్ను ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ప్రారంభించారు. కొత్తగూడెంలో క్రీడల అభివృద్దికి ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని ఎమ్మెల్యే తెలిపారు.
1: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సమగ్ర నివేదిక అందించారు శ్రీ ఆర్ హరికృష్ణ. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కింద.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు, సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమాపేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్ కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు. ఇవి 2029-30 నాటికి పూర్తయ్యేలా ప్రణాళికలు రూపొందించారు. దాదాపు 10,021 కోట్ల రూపాయల వ్యయంతో చేపట్టే మిగతా 5 ప్రాజెక్టులు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల్లోని 17 జిల్లాలను, సుమారు 540 కిలోమీటర్లను అనుసంధానిస్తాయి. ఈ ప్రాజెక్టులు సుమారు 52 లక్షల జనాభా కలిగిన 2,100 గ్రామీణ ప్రాంతాలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తాయి. సుమారు 11,000 కిలోమీటర్ల పరిధిలోని మొత్తం 7 అధిక సాంద్రత కలిగిన రైల్వే కారిడార్లను 4 లేన్లుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు.
1: రైల్వే కీ మోడర్నైజేషన్ కా జో కామ్ పిచ్లే 12 వర్షో మే చల్ రహా హై ఉస్మే మాన్య ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ జీ కే కంప్లీట్ ఓవర్హాలింగ్ జో రైల్వే కీ హో రహీ హై, కంప్లీట్ మోడర్నైజేషన్ హో రహా హై ఉస్కే ప్రాజెక్ట్స్. ఢిల్లీ సే ముంబై, ముంబై సే చెన్నై, చెన్నై సే కోల్కతా, కోల్కతా సే వాపస్ ముంబై, యే హో గయా గోల్డెన్ క్వాడ్రిలేటరల్. 7 హై డెన్సిటీ కారిడోర్స్ హై, ఉన్ కారిడోర్స్ కీ 4 లైనింగ్ కా కామ్ చల్ రహా హై. తో కరీబ్ కరీబ్ 2,000 కిలోమీటర్స్ ఐసే హై జో ఆల్రెడీ 4 లైనింగ్ హో చుకే హై.
0: రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులపై కేబినెట్ తీసుకున్న నిర్ణయాలు ప్రయాణికుల రాకపోకలను వేగవంతం చేస్తాయని, బలమైన అనుసంధానతను, అదనపు సరుకు రవాణా సామర్థ్యాన్ని చేకూరుస్తాయని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులు లక్షలాది మందికి ప్రయోజనం చేకూరుస్తాయని ఆయన అన్నారు. ఛత్తీస్గఢ్, జార్ఖండ్, మధ్యప్రదేశ్, ఒడిశా, పశ్చిమ బెంగాల్లో రైల్వే నెట్వర్క్ ను విస్తరించి అనుసంధానతను మెరుగుపరుస్తాయని కూడా ప్రధాని చెప్పారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ ఉమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తూ ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు. ఆర్థిక, విద్య, నైపుణ్యాలు, మెరుగైన జీవన ప్రమాణాల ద్వారా మహిళలను దేశ అభివృద్దికి చోదక శక్తులుగా మార్చడమే లక్ష్యంగా భారత్ కృషి చేస్తోందని వాణిజ్య మంత్రి చెప్పారు. భారత్లో దాదాపు 30 కోట్ల మంది మహిళలు బ్యాంకు ఖాతాలు కలిగి ఉన్నారని, అలాగే ఎటువంటి క్రెడిట్ హిస్టరీ లేని వారితో సహా స్వయంగా పని ప్రారంభించాలనుకునే మహిళలకు ఎటువంటి పూచీకత్తు లేని రుణాలను అందజేస్తున్నట్టు ఆయన పేర్కొన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబనను దేశాభివృద్దికి

వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్దారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు. నకిలీ నాణ్యత లేని విత్తనాలు

0: రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు, సలహాలు, ఆందోళనలను నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సంప్రదింపుల లక్ష్యమని పేర్కొంది. నకిలీ, కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు, వ్యాపారులపై భారీ జరిమానాలు, కారాగార శిక్షతో సహా కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు సాంకేతికత వ్యవస్థాపకతకు దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. న్యూఢిల్లీలో భారత్ ఇన్నోవేట్స్ 2026 స్మారక ప్రచురణ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆయన ప్రసంగిస్తూ, ఈ ఏడాది జూన్ 14 నుండి 16 వరకు ఫ్రాన్స్లోని నేస్ నగరంలో భారత్ ఫ్రాన్స్ ఇన్నోవేషన్ ఇయర్ ఆధ్వర్యంలో జరిగిన మొట్టమొదటి భారత్ ఇన్నోవేట్స్ సదస్సుకు సంబంధించిన వివరాలను నమోదు చేసినట్టు చెప్పారు. భారత్ ఇన్నోవేట్స్ యువ ఆవిష్కర్తలను ప్రపంచస్థాయి అవకాశాలు, పరిశ్రమలు, నెట్వర్క్లతో అనుసంధానిస్తున్నాయని పేర్కొన్నారు. యువత ప్రతిభను అవకాశాలు, పరిశ్రమలు, ప్రపంచ నెట్వర్క్లతో అనుసంధానించినప్పుడు ఎటువంటి అద్భుతాలు సాధించవచ్చునో భారత్ ఇన్నోవేట్స్ నిరూపించిందని ఆయన తెలిపారు. సముద్ర భద్రత, సమృద్దికి సురక్షితమైన సముద్ర మార్గాలు, నావిగేషన్ స్వేచ్ఛ, అంతర్జాతీయ చట్టాల పట్ల గౌరవం, అంతరాయాలు లేని సముద్ర వాణిజ్యం అత్యంత కీలకమని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. శ్రీలంకలోని కొలంబోలో ఉన్న ఆ దేశ రక్షణ మంత్రిత్వ శాఖను సందర్శించిన సందర్భంగా మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. సముద్ర సహకారానికి ప్రత్యేక ప్రాధాన్యతనిస్తూ దశాబ్దాలుగా కొనసాగుతున్న భారత్ శ్రీలంక రక్షణ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయవలసిన అవసరం ఎంతైనా ఉందని రాజ్నాథ్ సింగ్ చెప్పారు.
1: It is this spirit of interdependence that shapes India's approach to Sri Lanka as a true Vishwamitra, a trusted global friend. For India and Sri Lanka, holistic maritime security and mutual prosperity are two sides of the same coin. Together, India and Sri Lanka are well positioned to serve as the closest partners in safeguarding peace, security and stability across the Indian Ocean region.
0: ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, ఝార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆ శాఖ పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని తెలిపింది. కేంద్ర ప్రభుత్వం 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను ఆమోదించింది. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలకు అవకాశాలను విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. దేశాభివృద్దిలో నూతన ఆవిష్కరణలు, పరిశోధనలు సాంకేతికత దోహదపడుతున్నాయని కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వింటారు.

0: కొత్తగూడెం కేంద్రం ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఆలోచనలు మారుద్దాం, ఆత్మహత్యలు నివారిద్దాం. ఈ అంశం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ పిఎస్ మురళీకృష్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి కల్వకొలను నాగలక్ష్మి.
1: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు, కన్నీళ్లు, ఒత్తిళ్లు, అలాగే సవాళ్లు ఎదురవుతూ ఉంటాయి. కానీ ఆ సమయంలో ఒంటరిగా బాధపడకుండా మనసులోని మాటను నమ్మకమైన వారితో పంచుకోవటం, అవసరమైనప్పుడు నిపుణుల సహాయం తీసుకోవటం ఎంతో ముఖ్యం. మన చుట్టూ ఉన్నవారిలో నిరాశ లేదా నిస్సహాయత కనిపిస్తే వారిని విమర్శించకుండా ప్రేమగా పలకరించి వారి మాటల్ని శ్రద్దగా వినడం కూడా ఎంతో ముఖ్యమైన సహాయం. ఒకసారి వినండి, ఒకసారి మాట్లాడండి, ఒక ప్రాణానికి ఆశ కల్పించండి. ఈరోజు ఆత్మహత్యల నివారణ దినోత్సవం. ఈ సందర్భంగా మానసిక ఆరోగ్యం గురించి, అలాగే ఆత్మహత్యల నివారణ గురించి మనకి ఈరోజు వివరంగా తెలియజేస్తున్నారు న్యూరో ఫిజిషియన్ డాక్టర్ పిఎస్ మురళీకృష్ణ గారు. నమస్కారం డాక్టర్ గారు.
2: నమస్కారం అండి.
1: డాక్టర్ గారు, ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని ఎందుకు నిర్వహిస్తారండి? మరి దీని యొక్క ప్రాధాన్యత ఏంటండి?
2: ఆత్మహత్య నివారణ దినం సెప్టెంబర్ 10వ తేదీ, సూసైడ్ అనేది ఉండకూడదు కాబట్టి ప్రపంచవ్యాప్తంగా జరుగుతుందండి. ఆత్మహత్యకి గల ముఖ్య కారణాలు రిలేషన్షిప్ పాడవడం, డైవర్స్, జాబ్ లేకపోవడం, పేదరికంలో ఉండడం, సబ్స్టెన్స్ అబ్యూజ్ అంటారు, అంటే ఈ మత్తు పదార్థాలు గాంజా, తంబాకు, కొకైన్, ఎండిఎంఏ ఇట్లాంటి మత్తుకి బానిసలు అవడం ఆత్మహత్యలకి ముఖ్య కారణాలు.
1: డాక్టర్ గారు, ఆత్మహత్య చేసుకోవాలి అని అనిపించటం, దాని వెనుక ఏదైనా హెచ్చరిక లేదా సంకేతం కనిపిస్తుందండి?
2: ఆత్మహత్య చేసుకునేటప్పుడు వాళ్ళకి గల సంకేతాలు, వాళ్ళు డిటాచ్ అవడం అన్నమాట. మన ఫ్యామిలీతో గాని వాళ్ళు ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. తర్వాత నిద్ర పట్టకపోవడం, అలోన్ గా ఉండడం, ఆకలి వేయకపోవడం, లేకపోతే అమితంగా తినడం, హోప్లెస్నెస్ అంటారు, అంటే ఈ జీవితం మనకి వ్యర్థము అన్న ఆలోచనలు కొంచెం ఎక్కువ ఉంటుంది వాళ్ళకి. తర్వాత సూసైడ్ అటెంప్ట్ చేయడం అన్నమాట, అంటే మణికట్టికి కొంతమందికి కత్తిఘాట్లు ఉంటాయి, ఇవన్నీ వాళ్ళు అటెంప్ట్ చేసే సిచ్యువేషన్స్ లో వాళ్ళు ఉంటారు అన్నమాట.
1: డాక్టర్ గారు, మరి సూసైడ్ చేసుకోవాలి అనుకున్న వ్యక్తికి మనం ఆ రీజన్స్ అడిగితే ఆ వ్యక్తిలో ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక మరింతగా ఎక్కువ అవడానికి అవకాశం ఉంటుందండి?
2: ఆత్మహత్య చేసుకునే వాళ్ళని మీకెందుకు ఇట్లాంటి ఆలోచనలు వస్తున్నాయి అని అడగడం కంటే కూడా వాళ్ళ ప్రాబ్లం ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ముందు మనం దాన్ని అర్థం చేసుకున్నామంటే మన వంతు మనం సహాయం ఏమైనా చేయగలమా లేదా అనేది మనం చూడొచ్చు. వాళ్ళ పేరెంట్స్ ని అడిగి మనం ఏమైనా చెప్పగలమా? ఒకవేళ జాబ్ రాకపోవడం వల్ల అయితే జాబ్ ని మనం ఏ రకంగా మనం సక్సెస్ చేయగలము? రిలేషన్షిప్ లో ఏమన్నా పాడైంది, హస్బెండ్ అండ్ వైఫ్ కి ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చింది అని అంటే, గొడవలు ఏమన్నా ఉన్నాయంటే వాళ్ళ ఫ్యామిలీస్ ని వాళ్ళకి కన్సోల్ చేయడానికి మనం ట్రై చేయొచ్చు. ఇది ఒక బిహేవియరల్ థెరపీ లాగా ఉంటుంది. తర్వాత డైవర్స్ తీసుకుంటేనే వాళ్ళు హ్యాపీగా ఉంటారా లేదా, లేకపోతే డైవర్స్ ఇష్టం లేదా, అంటే ఒక పార్ట్నర్ కి ఇష్టం లేదా, ఒక పార్ట్నర్ కి ఏమైనా ఇష్టం ఉందా, ఇలాంటిది ఒకటి మనం ముఖ్య కారణం ఏదైతే ఉందో దాన్ని మనం తీసుకుని న్యూట్రలైజ్ చేయడానికి మనమంతా సహాయం మనం చేయొచ్చు.
1: ఆత్మహత్య చేసుకోవాలి అని ఒక తీవ్రమైన డిప్రెషన్ లో ఉన్న వ్యక్తితో ఆ కుటుంబ సభ్యులు ఏ విధంగా నడుచుకోవాలండి? అలాగే అతనికి ఏ విధంగా ధైర్యాన్ని చెప్పాలండి?
2: నువ్వు ఇలా ఉండకూడదు, ఓవర్ యాక్షన్ లాగా చేస్తున్నావు అనే దానికంటే కూడా తనతో ప్రేమగా ఉండి వాళ్ళ బాధను మనం అర్థం చేసుకున్నామంటే అక్కడే మనం 95% అచీవ్ అయినట్టు. మిగతా 5% మందులతో మనము క్యూర్ చేయగలము.
1: మానసిక ఆరోగ్య స్థితిని బహిరంగంగా, అంటే ఓపెన్ గా మాట్లాడడం వల్ల ఎటువంటి ప్రయోజనాలు ఉంటాయండి?
2: మానసిక రోగం గురించి మనం బహిరంగంగా మాట్లాడుకోవాలి అనేది చాలా మందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే ఇది ఒక సోషల్ స్టిగ్మా అన్నమాట. మన గురించి మన మానసిక రోగం బయట ఎక్కడ పడిపోతుందేమో, సొసైటీ చెడుగా చూస్తారేమో అన్న అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. ఈ సోషల్ స్టిగ్మాని మనము ధైర్యంగా ఎదుర్కొన్నప్పుడే వాళ్ళకి మన సహాయం అనేది మనం చేయగలం అన్నమాట. అందుకని వాళ్ళు ధైర్యంగా, నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ ఆలోచనలు వస్తున్నాయి, నాకు ఎవరెవరో కనబడుతున్నారు, నాకు ఎవరెవరో వినబడుతున్నారు, పిచ్చి పిచ్చిగా ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, నేను నిద్రపోయినప్పుడు నాకు చెడు ఆలోచనలు ఎక్కువ వస్తున్నాయి, నిద్ర పట్టట్లేదు, ఇది కొంచెం వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తో గానీ లేకపోతే వాళ్ళ కమ్యూనిటీతో గానీ డాక్టర్ తో గానీ వీళ్ళు బహిరంగంగా చెప్తేనే అర్థమయ్యి

0: వాళ్ళని ఎంతవరకు మనం ట్రీట్ చేయగలమో మనం అంత మంచిగా వాళ్ళని ట్రీట్ చేయగలము.
1: సార్, మరి తల్లిదండ్రులు పిల్లల యొక్క మానసిక పరిస్థితిని ఏ విధంగా పరిశీలించాలండి? అలాగే పిల్లల పెంపకంలో తల్లిదండ్రుల పాత్ర ఏంటండి?
0: పిల్లల విషయానికి వస్తే వాళ్ళ టీచర్స్ తో కానీ తోటి పిల్లలు వాళ్ళతో కానీ సఖ్యతాభావం లేకపోతే, డిప్రెషన్ లక్షణాలు లాంటివి పిల్లల్లో ఉంటే, పక్కన ఉన్న పిల్లలు ఎవరైతే ఈ డిప్రెషన్ ఉన్న పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులకి ఖచ్చితంగా ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలి. పిల్లల్లో ఉన్నటువంటి మానసిక ఒత్తిడిని మనం ఎలా గుర్తించాలి అని అంటే, పిల్లలు కరెక్ట్ గా చదువుకుంటున్నారా లేదా, టీచర్స్ చెప్పేది సరిగ్గా వీళ్ళు వింటున్నారా లేదా, వీళ్ళకి సరిగ్గా అర్థమవుతుందా లేదా, ఎగ్జామ్స్ లో ఫ్రీక్వెంట్ గా ఫెయిల్ అవుతున్నారా, తర్వాత తోటి పిల్లలతో వీళ్ళు కలివిడిగా ఉంటున్నారా, ఏమన్నా గొడవలు లాంటివి ఫైటింగ్ లాంటివి ఏమైనా చేసుకుంటున్నారా, బుల్లింగ్ అంటారు అంటే సాఫ్ట్ గా ఉన్నారు అన్న ఉద్దేశంతో ఏమన్నా వాళ్ళని అవమానించడము, తర్వాత పేరెంట్స్ ఎప్పుడు గొడవ పడుతూ స్ట్రెస్ ని పిల్లల మీద చూపించడం, వీటి వల్ల పిల్లల్లో మానసిక ఒత్తిడి చాలా పెరుగుతుంది. వాళ్ళ మానసిక ఒత్తిడిని ఫస్ట్ గుర్తించి కామ్ గా వాళ్ళకి అమ్మ గాని నాన్న గాని ఎవరైతే ఇంట్లో వాళ్ళు ఉంటారో వాళ్ళని కూర్చోబెట్టుకుని ప్రేమగా వాళ్ళకి ఆప్యాయతగా నెమ్మదిగా వాళ్ళని చెప్తే, పిల్లలు చాలా ఫాస్ట్ లెర్నర్స్ కాబట్టి తొందరగా వాళ్ళకి అర్థమైపోతుంది, మానసిక ఒత్తిడిని జయించడానికి చాలా ఈజీ అయిపోతుంది.
1: డాక్టర్ గారు, మరి ఇటీవల కాలంలో చూస్తే కనుక చాలా మందిలో డిప్రెషన్ అనేది ఎక్కువగా ఉంటుందండి. మరి ఈ డిప్రెషన్ కి గల కారణాల్లో సోషల్ మీడియా ప్రభావం ఎంతవరకు ఉంటుందండి?
0: డిప్రెషన్ అండ్ సోషల్ మీడియా అనేది రెండు ఒక అవినాభావ సంబంధం లాంటిది. మెంటల్లీ డిప్రెషన్ గా చాలా మంది వెళ్తున్నారు, హైపర్ యాక్టివ్ స్టేట్ లో ఉండిపోయి ఒక్కసారిగా లేకపోయినా కూడా వాళ్ళు ఇరిటేట్ అయిపోవడము, పేరెంట్స్ ని కొట్టడము, తర్వాత టీచర్స్ తో అసభ్యంగా ప్రవర్తించడము, టీచర్స్ ని కొట్టడము, ఇంతకు ముందు ఎప్పుడు లేనంతగా ఈ సెల్ ఫోన్ అడిక్షన్ అనేది చాలా ఒక అసహ్యకరమైన రీతిలో ఉండిపోతుంది. దీనికి మనము మొబైల్ స్క్రీన్ టైం అనేది చాలా చాలా రిడ్యూస్ చేసి అవుట్డోర్ యాక్టివిటీస్ అండ్ ఇండోర్ యాక్టివిటీస్ అనేది మనము ఎక్కువగా చేస్తేనే పిల్లవాళ్ళని గాని తర్వాత స్టూడెంట్స్ ని గాని మనము కాపాడగలుగుతాం.
1: డాక్టర్ గారు, మరి సూసైడ్ చేసుకోవాలని ప్రయత్నించిన వ్యక్తి తర్వాత సమాజంలో మనుగడ సాగిస్తున్నప్పుడు ఆ డిప్రెషన్ నుండి బయటపడేయడానికి సమాజం యొక్క పాత్ర ఎంతవరకు ఉండాలండి?
0: ఆత్మహత్య చేసుకోబోయే ఆర్ ఆత్మహత్య చేసుకునే వ్యక్తులకి ఈ సమాజం అనేది వాళ్ళతో చాలా ప్రేమగా ఉండాలి. నువ్వెందుకురా ఇలా చేసావు, నీ వల్ల కుటుంబం ఇంత బజారును పడిపోయింది, నీ కుటుంబం పరువు పోయింది అనే మాటలు కాకుండా, మేమంతా ఉన్నాము, మీకేమి కాదు, నీకు ఈ ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వాలా, రిలీజియస్ సపోర్ట్ గాని ఆర్ కమ్యూనిటీ సపోర్ట్ గాని ఇచ్చారు అని అంటే అతనికి ఆ ఆత్మహత్య చేసుకునే ఆలోచన కూడా అనేది చనిపోతుంది.
1: ధైర్యంగా ఉండు, అన్ని సర్దుకుపోతాయిలే అని చెప్పడంతో ఒక డిప్రెషన్ లో ఉన్న వ్యక్తి పట్ల మన బాధ్యత తీరిపోతుందండి. మరి వారి పట్ల మనం ఏ విధంగా ప్రవర్తించాలి?
0: ధైర్యంగా ఉండు అని చెప్పడం కంటే కూడా ఆత్మహత్య ఆలోచన ఉన్న వ్యక్తులకి సపోర్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్. కౌన్సిలింగ్ చేస్తూ కౌన్సిలింగ్ తో పాటు తనని ఒక వెయిట్ అండ్ వాచ్ లాగా మనం అబ్జర్వ్ చేయాలి. పరివర్తన అనేది వచ్చిందా లేదా, తనకి సింప్టమ్స్ అనేది ముందు కంటే కూడా తగ్గిందా లేదా, మనుషులతో కలుస్తున్నారా లేదా, చదువుకుంటున్నాడా లేదా, నిద్ర సరిగ్గా పోతున్నాడా లేదా, ఆకలి ఎలా ఉంది, ఇంతకు ముందు లాగా ఇప్పుడు అందరితో మింగిల్ అవుతున్నాడా లేదా అనేది తనని వాచ్ చేస్తూ ఉంటేనే తనకి మనం కరెక్ట్ గా న్యాయం చేయగలుగుతున్నాము అనే ఒక భావన కలుగుతుంది.
1: డాక్టర్ గారు, మరి సూసైడ్స్ నివారించడంలో ప్రతి ఒక్కరూ కూడా గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయాలు ఏంటండి?
0: ఆత్మహత్యల నివారణలో అందరూ కూడా గుర్తుంచుకోవాల్సిన ముఖ్య అంశాలు ఏంటంటే, అతనికి ఆ ఆలోచన ఎందుకు వచ్చింది, తన పరిస్థితుల ప్రభావం ఎలా ఉనింది, ఎలా గట్టెక్కుతాడు, తన ఫ్యామిలీ, తన కమ్యూనిటీ, తనతో పాటు ఉన్న ఫ్రెండ్స్ ఎలా సపోర్ట్ ఇవ్వగలుగుతారు, మన వంతు సహాయం మనం ఎలా చేయగలుగుతున్నాము అనేది ఇక్కడ మెయిన్ గా గుర్తుంచుకోవాల్సిన విషయం. అంటే అవతలి వాళ్ళ సపోర్ట్ అనేది చాలా తక్కువ ఉంది అని అంటే అతనికి మళ్ళీ ఆత్మహత్య చేసుకునే అవకాశం అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఒకసారి సూసైడ్ చేసుకోవాలనుకున్న వ్యక్తికి రెండోసారి ఆలోచన అనేది ఇంకా కొంచెం ఎక్కువ అవుతుంది.

0: కొన్ని పీలు ఉన్నాయి. ఆ పీలు ఏంటంటే ప్రెజెంటింగ్ ప్రాబ్లం, దేనివల్ల అతను సూసైడ్ అనేది చేసుకోగలుగుతున్నాడు, చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. ఇంకొక పి ప్రీ డిస్పోజింగ్ ఫ్యాక్టర్స్, అంటే ఏ అవసరం వలన అతనికి ఆ సూసైడ్ అనే భావన వచ్చింది. ఇంకొక పి ప్రెసిపిటేటింగ్ ఫ్యాక్టర్స్, అంటే అతనికి ఆ సిచ్యువేషన్ సూసైడ్ అనే సిచ్యువేషన్ ని అతనికి ఎవరు ట్రిగ్గర్ చేశారు, ఎలా ట్రిగ్గర్ అయ్యింది, దేని వలన అతను ఎక్కువ ఇబ్బంది పడడానికి ప్రేరేపణ అనేది వచ్చింది. ఇంకొకటి పర్పెట్యుయేటింగ్ ఫ్యాక్టర్స్, ఆ సిచ్యువేషన్ అతను దాని నుంచి బయటికి రాగలుగుతున్నాడా, బయటికి రాలేకపోతున్నాడా, అతను ఒక లూప్ లో ఉండిపోయాడు, అంటే అతనికి ఆ సూసైడ్ అనేది ఒకటి క్రియేట్ చేసింది ఆ సిచ్యువేషన్, దాని వల్ల అతను సూసైడ్ చేసుకోగలుగుతున్నాడు అనే భావన ఒకటి ఉంటుంది. ఇంకొకటి లాస్ట్ పి ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్స్, అంటే ఇతనికి ఈ సూసైడ్ నుంచి అవుట్ సైడ్ అంటే బయటికి వచ్చే అవకాశం కూడా ఉంటుందన్నమాట. ఆ ప్రొటెక్టివ్ ఫ్యాక్టర్ కూడా అతన్ని ఇన్వాల్వ్ చేసే అవకాశం ఉంటుంది. దీన్నే 5 P's ఆఫ్ సూసైడ్ రిస్క్ అసెస్మెంట్ లో మనము మెయిన్ గా ఉపయోగించుకుంటాం. కరెక్ట్ గా మనం గుర్తించగలిగి తనని ప్రొటెక్టివ్ చేయగలిగితే ఆ ఆత్మహత్య నుంచి మనము తనని బయటికి రావడానికి మనం సహకారం చేయగలుగుతాం.
1: డాక్టర్ గారు, మరి ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా మా శ్రోతలకు మీరిచ్చే సందేశం ఏంటండి?
0: ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా నేను ఇచ్చే ముఖ్య సలహా, సూసైడ్ అంటే ఆత్మహత్య అనే ఆలోచన వస్తే ముందు ఆ ఆలోచనని చంపేసేయాలి. మనం సాధించాలి, సాధించి చూపించాలి, మనకంటూ ఒక గోల్ ని ఏర్పరచుకోవాలి, ఆ గోల్ ని అవతలి వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి. సూసైడ్ అనేది ఒక పిరికి చర్య, దీని వల్ల ఎవరికి ఏది ఉపయోగం ఉండదు. మన తల్లిదండ్రుల్ని బాధ పెట్టిన వాళ్ళం అవుతాము. మనకి ఏ విషయంలో అయినా సరే మన పేరెంట్స్ సహకారం, మన సమాజం సహకారం, మన నమ్ముకున్న వాళ్ళ సహకారం, మన ఫ్రెండ్స్ గాని, మన టీచర్స్ గాని, తోబుట్టువులు గాని, ఎవరైనా సరే సహాయం చేసే వాళ్ళే ఉంటారు, గాని మనల్ని బాధ పెట్టే వాళ్ళు ఉండరు. మనం వాళ్ళని బాధ పెట్టాలని అనుకోకూడదు. జాబ్ లేకపోయినా మనము ఏదైనా సరే ఒకరికి ఒక ఇన్స్పిరేషన్ లాగా ఉండాలి. కానీ మనం ఎలాంటి దారుణమైన సిచ్యువేషన్ అయినా మనం ఫేస్ చేయాలి. కానీ వీడు ఇలాంటి వాడు, ఇంత చిన్న విషయానికి వీడు ఇంత డిప్రెషన్ లోకి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడనే భావన అనేది అవతల వాళ్ళకి మనం అసలు కలిగించకూడదు.
1: డాక్టర్ గారు, ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా మీరు మా శ్రోతలకి డిప్రెషన్ గురించి, అలాగే మానసిక ఆరోగ్య సమస్యల నుంచి ఎలా బయటపడాలి అనే విషయాల గురించి చాలా చక్కటి అవగాహన కల్పించినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్కారం.
0: థాంక్యూ సో మచ్ అండి.
2: మీరింతవరకు ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ఆలోచనలు మారుద్దాం, ఆత్మహత్యలు నివారిద్దాం ఈ అంశం గురించి న్యూరో ఫిజిషియన్ డాక్టర్ పిఎస్ మురళీకృష్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీమతి కల్వకొలను నాగలక్ష్మి. ఈ కార్యక్రమం ఆకాశవాణి కొత్తగూడెం కేంద్ర సమర్పణ.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై చిత్రగీతాలు వింటారు.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. చిత్రగీతాల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం, గిరిసీమలు, గిరిజనుల కార్యక్రమం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
3: ఇల్లెందు 14 నెంబర్ బస్సు నుండి అరుణాదేవి.

0: నాకు నచ్చిన పాట.
1: మారవైన శ్రీనివాసరావు, లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
2: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడ. నాకు నచ్చిన పాట.
3: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
4: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
5: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
6: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
7: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
5: వాట్సాప్ నెంబర్ 8367576757.
6: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
5: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
9: ఈనాటి గిరిసీమలు కార్యక్రమంలో ఆధునిక భారతదేశపు వాస్తుశిల్పి గోవింద్ వల్లభ్ పంత్ గారి గురించి ప్రసంగం వింటారు.
10: గోవింద్ వల్లభ్ పంత్ భారత స్వాతంత్రోద్యమ చరిత్రలో నాయకుడు, ఆధునిక భారతదేశపు వాస్తుశిల్పులలో ఒకరు. మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, వల్లభాయ్ పటేల్తో పాటు పంత్ భారతదేశ స్వాతంత్ర ఉద్యమంలో కీలక వ్యక్తి. తరువాత భారత ప్రభుత్వంలో కీలక వ్యక్తి. అతను ఉత్తరాఖండ్ రాజకీయ నాయకులలో అగ్రగామి. భారతీయ యూనియన్ జాతీయ భాషగా హిందీని స్థాపించడానికి విఫలమైన ఉద్యమంలో కీలక పాత్ర పోషించాడు. నేడు అనేక భారతీయ ఆసుపత్రులు, విద్యాసంస్థలు పునాదులు అతని పేరు కలిగి ఉన్నాయి. ఒక పేద కుటుంబంలో జన్మించిన పంత్ వకీలు వృత్తిని ఎంచుకొని 1914 మొట్టమొదటిసారిగా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వ్యాజ్యాయంలో విజయం సాధించాడు. 1921 అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేసి గెలవడం ద్వారా ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. 1937-39 మరియు 1946-50 సంయుక్త రాజ్యాలకు ముఖ్యమంత్రిగా, ఆపై ఉత్తరప్రదేశ్ ఏర్పడిన తర్వాత 1950-54 తొలి ముఖ్యమంత్రిగా పనిచేశాడు. 1955 కేంద్ర ప్రభుత్వంలో హోంమంత్రిగా బాధ్యతలు చేపట్టాడు. ఇతనికి 1957 భారతరత్న పురస్కారం లభించింది. 1887 సెప్టెంబర్ 10 అల్మోరా సమీపంలోని షాహీదేవి కొండవాలుపై ఉన్న కూంట్ గ్రామంలో జన్మించాడు. అతను కుమోని బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. అతని తల్లి పేరు గోవిందీబాయ్, తండ్రి పేరు మనోరథ్ పంత్. వల్లభ్ పంత్ తండ్రి ప్రభుత్వ అధికారి, అందువలన ఉద్యోగరీత్యా నిరంతరం తిరుగుతూ ఉండేవాడు. స్థానికంగా ఉన్న ఒక ముఖ్యమైన ప్రభుత్వ అధికారి ద్వారా గోవింద్ వ్యక్తిత్వం, రాజకీయ అభిప్రాయాలను రూపొందించడంలో అతని తాత బద్రీదత్ జోషి ముఖ్య పాత్రను పోషించాడు. పంత్ అలహాబాద్ విశ్వవిద్యాలయంలో చదువుకున్నాడు. తరువాత కాశీపూర్లో న్యాయవాదిగా పనిచేశాడు. అక్కడ అతను 1914 బ్రిటిష్ రాజుకు వ్యతిరేకంగా చురుకైన పనిని ప్రారంభించాడు. బ్రిటిష్ అధికారుల లగేజీని స్థానికులు ఉచితంగా రవాణా చేయాల్సిన కూలీ బేగర్ చట్టంపై విజయవంతమైన సవాలులో అతను ఒక స్థానిక పరిషత్ లేదా గ్రామ మండలికి సహాయం చేశాడు. 1921 అతను రాజకీయాల్లోకి ప్రవేశించాడు. అగ్రావుత్ యునైటెడ్ ప్రావిన్స్ల శాసనసభకు ఎన్నికయ్యాడు. అత్యంత సమర్థుడైన న్యాయవాదిగా పేరుగాంచిన పంత్ 1920

మధ్యలో కాకోరి కేసులో పాల్గొన్న రాంప్రసాద్ బిస్మిల్, అష్ఫాకుల్లా ఖాన్ ఇతర విప్లవకారులకు ప్రాతినిధ్యం వహించడానికి కాంగ్రెస్ పార్టీచే నియమించింది. అతను 1928లో సైమన్ కమిషన్కు వ్యతిరేకంగా జరిగిన నిరసనలో అతడు పాల్గొన్నాడు. జవహర్లాల్ నెహ్రూ తన ఆత్మకథలో నిరసన సమయంలో పంత్ తనకు అండగా నిలిచిన వివరాల గురించి రాస్తూ, అతను పెద్ద వ్యక్తి, అతడిని పోలీసులు తేలికగా లక్ష్యంగా చేసుకున్నారని పేర్కొన్నాడు. ఆ నిరసనలలో అతను తీవ్ర గాయాల పాలయ్యాడు. అది అతని జీవితాంతం తన వీపును నిటారుగా చేయకుండా నిరోధించింది. 1930లో గాంధీ మునుపటి చర్యల నుండి ప్రేరణ పొందిన స్టాల్ మార్చ్ నిర్వహించినందుకు అతన్ని అరెస్ట్ చేసి కొన్ని వారాల పాటు జైల్లో ఉంచారు. 1933లో అతను నిషేధించబడిన ప్రావిన్షియల్ కాంగ్రెస్ సెషన్కు హాజరైనందుకు హర్షదేవ్ బహుగుణతో పాటు అతడిని అరెస్ట్ చేసి 7 నెలల పాటు జైల్లో ఉంచారు. 1935లో నిషేధం రద్దు చేయబడింది. పంత్ కొత్త శాసన మండలిలో చేరాడు. 2వ ప్రపంచ యుద్ధం సమయంలో పంత్ వారి యుద్ధ ప్రయత్నాలలో బ్రిటిష్ రాజుకు మద్దతునివ్వాలని సూచించిన గాంధీ వర్గం, సుభాష్ చంద్రబోస్ వర్గం మధ్య టై బ్రేకర్గా వ్యవహరించాడు. బ్రిటిష్ రాజును అన్ని విధాలుగా బహిష్కరించడానికి పరిస్థితిని సద్వినియోగం చేసుకోవాలని సూచించాడు. 1934లో కాంగ్రెస్ చట్టసభల బహిష్కరణను ముగించారు. పంత్ కేంద్ర శాసనసభకు ఎన్నికయ్యాడు. అసెంబ్లీలో కాంగ్రెస్ పార్టీకి డిప్యూటీ లీడర్ అయ్యాడు. 1940లో సత్యాగ్రహ ఉద్యమాన్ని నిర్వహించడంలో సహాయపడినందుకు పంత్ జైల్పాలయ్యాడు. 1942లో క్విట్ ఇండియా తీర్మానంపై సంతకం చేసినందుకు మళ్లీ అరెస్ట్ అయ్యాడు. 1945 మార్చి వరకు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీలోని ఇతర సభ్యులతో కలిసి 3 సంవత్సరాలు అహ్మద్నగర్ కోటలో గడిపాడు. ఆ సమయంలో జవహర్లాల్ నెహ్రూ పంత్ ఆరోగ్యం దెబ్బతిన్నదనే కారణంపై విడుదల కోసం విజయవంతంగా అభ్యర్థించాడు. పంత్ 1937 నుండి 1939 వరకు యునైటెడ్ ప్రావిన్స్ల ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాడు. 1945లో బ్రిటిష్ లేబర్ ప్రభుత్వం ప్రావిన్షియల్ చట్టసభలకు కొత్త ఎన్నికలను ఆదేశించింది. యునైటెడ్ ప్రావిన్స్లలో 1946 ఎన్నికలలో కాంగ్రెస్ మెజారిటీ సాధించింది. పంత్ మళ్లీ ప్రధానమంత్రి అయ్యారు. 1947లో భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత కొనసాగాడు. ఉత్తరప్రదేశ్లో అతని న్యాయమైన సంస్కరణలు, స్థిరమైన పాలన భారతదేశంలో అత్యధిక జనాభా కలిగిన రాష్ట్ర ఆర్థిక స్థితిని స్వీకరించింది. ఆ స్థానంలో అతను సాధించిన విజయాలలో జమీందారీ వ్యవస్థ రద్దు ఉంది. అలాగే అతను హిందూ కోడ్ బిల్లులను ఆమోదించాడు. హిందూ పురుషులకు ఏకస్వామ్యాన్ని తప్పనిసరి చేశాడు. హిందూ మహిళలకు పూర్వీకుల ఆస్తికి విడాకులు, వారసత్వ హక్కులను కల్పించాడు. పంత్ 1955 జనవరి 3న కేంద్ర మంత్రివర్గంలో పోర్ట్ఫోలియో లేకుండా కేబినెట్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయడానికి లక్నో నుండి న్యూఢిల్లీ వెళ్లారు. పంత్ను కేంద్ర మంత్రివర్గంలో హోంశాఖ మంత్రిగా 1955 జనవరి 10న జవహర్లాల్ నెహ్రూ నియమించాడు. 1955 నుండి 1961 వరకు కేంద్ర హోంమంత్రిగా పనిచేశాడు. భాషాపరంగా రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ అతని ముఖ్య విజయం. కేంద్ర ప్రభుత్వం కొన్ని రాష్ట్రాల అధికారిక భాషగా హిందీని స్థాపించడానికి అతను బాధ్యత వహించాడు. కేంద్ర హోంమంత్రిగా ఉన్న సమయంలో పంత్కు 1957 జనవరి 26న భారతరత్న లభించింది. 1960లో అతను గుండెపోటుతో బాధపడ్డాడు. అప్పటికి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, అతని స్నేహితుడు బిధన్ చంద్ర రాయ్తో సహా భారతదేశంలోని అగ్రవైద్యులు అతనికి చికిత్స అందించారు. అతని ఆరోగ్యం క్షీణించడం ప్రారంభమైంది. అతను 1961 మార్చి 7న 74 సంవత్సరాల వయసులో సెరిబ్రల్ స్ట్రోక్తో మరణించాడు. ఆ సమయంలో అతను ఇప్పటికీ భారత హోంమంత్రి పదవిలో ఉన్నాడు. అతనికి సంతాపం తెలుపుతూ అప్పటి భారత రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ ఇలా పేర్కొన్నాడు. పండిత్ గోవింద్ వల్లభ్ పంత్ నాకు 1922 నుండి తెలుసు. ఈ సుదీర్ఘ కాల వ్యవధిలో అతడి నుండి పరిగణన మాత్రమే కాదు, ఆప్యాయత కూడా పొందడం నా విశేషం. అతని శ్రమను, అతని విజయాలను అంచనా వేయడానికి ఇది సమయం కాదు. దుఃఖంలో మాటలు రావడం లేదు. నేను అతని ప్రేమించే, ఆరాధించే వారి అందరి కోసం అతని ఆత్మకు శాంతి కోరుతూ ప్రార్థించగలను, ఇలా పేర్కొన్నాడు.

0: మీరింతవరకు ఆధునిక భారతదేశపు వాస్తుశిల్పి గోవింద్ వల్లభ్ పంత్ గారి గురించి ప్రసంగం విన్నారు.
1: ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
2: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
3: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాతా పొన్ను బోధురా, కాల జ్ఞానం కల్లగాదురా.
4: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
2: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
4: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
2: 0874 295038,
4: మరొక నెంబర్ 295039.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
1: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి.
0: 9989679076.
1: మరొక నెంబర్ 7989701158. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార ప్రభాత్ ప్రసారం అవుతుంది ఢిల్లీ కేంద్రం నుంచి. అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ ప్రసారం అవుతాయి.
2: आकाशवाणी से समाचार प्रभात के साथ मैं प्रियंका अरोड़ा. मुख्य समाचार. केंद्रीय मंत्रिमंडल ने रेलवे की 20,800 करोड़ रुपए से अधिक की 8 मल्टी ट्रैकिंग परियोजनाओं को मंजूरी दी. प्रधानमंत्री नरेंद्र मोदी ने कहा, मंत्रिमंडल के इस फैसले से यात्रियों की आवाजाही तेज होगी, रेल संपर्क बेहतर होगा और माल ढुलाई की क्षमता बढ़ेगी. भारत ने ब्रिक्स देशों से अंतर्राष्ट्रीय व्यापार में

0: 28 సంవత్సరాలు ఉండాలి. రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు. ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తును ద హెడ్, హెచ్ఆర్డి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్, రీసెర్చ్ సెంటర్, ఇమారత్, ఆర్సీఐ, పీఓ విజ్ఞాన్ కంచా, హైదరాబాద్, తెలంగాణ 500069 అనే చిరునామాకు పంపించుకోవాలి. ఆఫ్లైన్ ద్వారా మీ దరఖాస్తులు పంపే చిరునామా మరొకసారి, ద హెడ్, హెచ్ఆర్డి, డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం మిసైల్ కాంప్లెక్స్, రీసెర్చ్ సెంటర్, ఇమారత్, ఆర్సీఐ, పీఓ విజ్ఞాన్ కంచా, హైదరాబాద్, తెలంగాణ 500069 అనే చిరునామాకు పంపించుకోవాలి. పూర్తి సమాచారం కోసం https://drdo.gov.in అనే వెబ్సైట్ ను చూడవచ్చు. మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 13, 2026. మరొక ప్రకటన, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ ఎయిమ్స్ వారు జోధ్పూర్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో గ్రూప్ ఏ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతూ ఉన్నారు. మొత్తం 190 పోస్టులు భర్తీ చేయనున్నారు. ప్రొఫెసర్లు 34, అడిషనల్ ప్రొఫెసర్లు 17, అసోసియేట్ ప్రొఫెసర్లు 26, అసిస్టెంట్ ప్రొఫెసర్లు 113 ఖాళీలు ఉన్నాయి. అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో ఎండి, ఎంఎస్ లేదా తత్సమానమైన అర్హతతో పాటు 3 సంవత్సరాల బోధన, పరిశోధన అనుభవం ఉండాలి లేదా ఎంసీహెచ్ ఎండి మెడికల్ విభాగంలో పీహెచ్డీ చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 50 నుంచి 58 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎంపిక అనేది ఇంటర్వ్యూ ద్వారా ఉంటుంది. దరఖాస్తులు ఆన్లైన్ లో చేసుకోవాలి. ఆన్లైన్ చిరునామా aims.jodhpur.edu.in aims.jodhpur.edu.in. ఈ వెబ్సైట్ ద్వారా మీ దరఖాస్తులు పంపడానికి ఆఖరి తేదీ సెప్టెంబర్ 12, 2026.
1: మీరింతవరకు విద్య ఉద్యోగ సమాచారం ఉద్యోగ వాణి విన్నారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: ఆనందమానందమాయే మదియాశల నందనమాయే.
3: శుభాకాంక్షలు శ్రోతలు, గ్రీటింగ్స్ చెప్పే కార్యక్రమం.
4: ఈరోజు మా మనవడు యనుగంటి వేదాంశ్ జన్మదిన వేడుకను జరుపుకుంటున్న శుభ సందర్భాన అమ్మా నాన్న ప్రవీణ్ కుమార్ స్వరూపరాణి, అమ్మమ్మ ఝాన్సీరాణి, అన్నయ్య చరిత్ర నందన్, అత్తయ్య మామయ్య లింగాల హరిత జయరాం, వదిన కార్తీక, బావ మోహిత్ సిద్ధార్థ్, వేదాంశ్ ఇలాంటి నీ పుట్టినరోజులు ప్రతి ఏటా జరుపుకోవాలని కోరుకుంటున్నాము. నానమ్మ సరోజిని, పెద్దనాన్న సతీష్ గారుల ఆశీస్సులు నీకు ఎల్లవేళలా ఉండాలని భగవంతుని కోరుకుంటున్నా. తాతయ్య యనుగంటి నాగేశ్వరరావు.

ఈరోజు శుభాకాంక్షలు. ప్రతిరోజు ఉదయం 8:35 శుభాకాంక్షల సమయం. శ్రోతలు గమనించాలి. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లి రోజు, పుట్టినరోజు, పదవి విరమణ శుభాకాంక్షలు తెలియజేయాలని అనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి 9989607676. మరొక నంబర్ 7989709158.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రాం ప్రసారమవుతుంది. మీరు ఫోన్ చేయాల్సిన ఫోన్ నెంబర్లు 0874429539. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు.
1: ముద్దు, కొత్త కార్ గెలిచి కొనే అవకాశమా? వావ్, నాకి సర్ప్రైజ్ ఇస్తాను. కొన్ని డీటెయిల్స్ కదా నింపల్స్ ఉంది.
2: ఆగు ముద్దు.
1: ఏంటి?
2: ఇలాంటి పాపాప్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలి. స్కామర్స్ పర్సనల్ డీటెయిల్స్ తో మోసం చేయవచ్చు.
3: నీకు అర్థమైంది కదా, రిలాక్స్.
1: కానీ కార్ గెలచుకుని ఉంటే నానా హోంవర్క్ చేయమని వరు కాదు.
2: ఆర్బీఐ అంటుంది స్మార్ట్ అవ్వండి,
1: కూల్ గా ఉండండి.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
5: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
6: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఏ సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్.

0: into sbiashascholarship.co.in.
1: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమంలో ముందుగా శ్రోత ఎవరో చూద్దాం. హలో
2: గారు, నేను సొత్తాయిగూరు నుంచి అన్నప్పారావు మాట్లాడుతున్నాను, బాగున్నారా?
1: నమస్కారం అప్పారావు గారు, బాగున్నామండి. చెప్పండి, ఈ రోజు ఏ పాట కోరుతున్నారు?
2: ఈ రోజు నేను కోరుకునే పాట ఇది కథకాల సినిమాలో నుంచి సరిగమలు గనగలండి. ఈ పాట మా శ్రోతలందరికీ డెడికేట్ చేస్తూ, 20వ తారీఖు మంగళవారం నాడు మధుమంజరి చాలా బాగుందండి.
1: ఓకే అండి.
2: అది జీవితం గురించి, దాని పరమార్థం గురించి రేణుక గారు దానికి వివరంగా మంచి పాటలు, దానికి జీవిత పరమార్థం గురించి చాలా మంచిగా అద్భుతంగా నియమించారు. రేణుక గారికి, ప్రసారం చేసిన కొత్తగూడెం ఆకాశవాణి కేంద్రం వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ పాట వివరించడం కోరుతున్నాను.
1: ఓకే అండి, తప్పకుండా.

0: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో,
1: హలో,
0: నమస్కారం అండి.
1: నమస్కారం మేడం.
0: మీ పేరు?
1: నా పేరు మంగ మేడం, రైట్ రదర్తి గొల్లగూడెం.
0: చెప్పండి మంగ గారు, ఈ రోజు ఏ పాట కోరుతున్నారు?
1: అల్లేరు నుంచి రోజు రోజు రోజు రోజు అని సాంగ్ కావాలి మేడం.
0: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాను.
1: ఓకే మేడం,
0: థ్యాంక్ యూ.
1: శ్రోతల పేరు చెప్పనా మేడం?
0: చెప్పండి.
1: మంగ, సంతోష్ కుమార్, భారతి, సౌజన్య. అంతే మేడం.
0: ఓకే అండి, మీ అందరి కోసం ఈ పాట.
1: ఓకే, థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: హలో
1: హలో మేడం, నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు?
1: నా పేరు నాగేశ్వరరావు ఎందుకంటే అండి.
0: చెప్పండి నాగేశ్వరరావు గారు, ఈరోజు ఏ పాట కోరుతున్నారు?
1: నాకు అంటే కార్యక్రమం గురించి చెప్దాం అనుకుంటున్నాను అభిప్రాయాలు. ఈరోజు కార్యక్రమం గురించి బాగా చెప్పారండి. ఆత్మహత్య గురించి చెప్పిన కార్యక్రమం చాలా ప్రాయోజిత కార్యక్రమాలు, చాలా చాలా ఎక్సలెంట్ గా ఉన్నాయి. ప్రతి రోజుకి ఒక కార్యక్రమం వినిపిస్తున్నారు. అందులో ఆ రోజుని ఉద్దేశించి చెప్పినటువంటి కార్యక్రమం అయితే ఇవాళ చాలా అమోఘంగా ఉందండి. టెంప్టేషన్ అంటే ఆలోచన రహితం, వాళ్ళకి అవగాహన లేక చేసుకునే ఆత్మహత్యలు, సతాయంగా చేసుకునే వాళ్ళకి చాలా వివరణాత్మకంగా గురించి చెప్పారండి. ప్రయోజక కార్యక్రమం నిర్వహించిన వాళ్ళకి నిర్వహించిన వ్యాఖ్యాతలు కూడా చాలా చక్కగా వివరించి చెప్పారండి. వారికి మా ధన్యవాదాలు. తర్వాత పోతే అండి, ఈరోజు నాకు జీవన తరంగాలు సినిమాలో పుట్టినరోజు అందరికి అనే పాటను వినిపించండి. మా పిల్లల పేరు చెప్తామని వేదాంశ్ చరిత్ర నందన్ వాళ్ళకండి.
0: ఓకే అండి, తప్పకుండా వినిపిస్తాను. థ్యాంక్ యూ అండి.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎవరో చూస్తాం. హలో, గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: నా పేరు పరశురామ్ మేడం. మా రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్ల వంచారండి మేడం.
0: ఓకే అండి, ఈ రోజు ఏ పాట కోరుతున్నారు పరశురామ్ గారు?
1: నిన్ను మనసుల సినిమా నుండి ఆపద మొక్కుల వాడ అని ఉంటుంది ఆ పాట, వినిపించండి ఫస్ట్ పాట.
0: ఓకే అండి. ఓకే,
1: చీర్ల వంచర నుండి వేమల పరశురాములు, పద్మ, రేణుకాదేవి, గోగరవి, రేష్మ, రేష్మన్, రేయాన్స్, లక్ష్మీ మేడం, మిత్రుల మిత్రులందరి కొరకు, మీ కొరకు కూడా మేడం.
0: ఓకే అండి, థ్యాంక్ యూ, తప్పకుండా వినిపిస్తున్నా.
1: ధన్యవాదాలు.

0: మనిషిని కోరు.
1: హలో,
0: హలో,
1: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
0: గుడ్ మార్నింగ్ మేడం. నా పేరు ఝాన్సీ.
1: ఝాన్సీ గారు, చెప్పండి, ఈరోజు ఏ పాట కోరుతున్నారు?

0: ஜாபபலா
1: சைபால்
0: நடுவுல தாமரா
1: சைபால்
0: బురద పుల్ల
1: సైబాల్
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. ఇప్పుడు శ్రోత ఎవరో చూస్తాం. హలో, నమస్తే అండి, మీ పేరు? బాగున్నామండి బాబుచారి గారు. ఈ రోజు ఏ పాట కోరుతున్నారు?
5: ఈరోజు మా బాబు చిత్రంలో నుంచి బాబు నిద్రపోరా, మా బాబు నిద్రపోరా అనే పాట ఉంటది మేడం, సుశీల పాడిన పాట.
4: ఓకే అండి.
5: మా మనవడి కోసం నక్షత్రం.
4: ఓకే అండి, తప్పకుండా మీ అందరి కోసం ఈ పాట.
5: ఓకే మేడం,
4: థ్యాంక్ యూ అండి.

0: హలో
1: హలో, గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: సీతంపేట నుంచి మరిపేరు స్వరూప మేడం.
0: చెప్పండి స్వరూప గారు, ఈరోజు మీ మాటతో పాట కార్యక్రమంలో ఏ పాట కోరుతున్నారు?
1: వెల్లేశ్వరి సినిమా నుంచి నీ నవ్వులే వినలన్న పాట గారు మేడం.
0: ఓకే అండి.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
1: మాటలు మీవి పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038,
1: మరొక నెంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో,
1: హలో, నమస్తే అండి.
0: నమస్తే అండి, మీ పేరు?
1: శారదా సంపత్వాలు మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి శారదా గారు, ఈ రోజు ఏ పాట కోరుతున్నారు?
1: రక్త సంబంధం చిత్రంలో సుశీల బృందం పాట వినిపిస్తుంది.
0: ఓకే అండి, థ్యాంక్ యూ అండి.

0: హలో,
1: నమస్తే మేడం గారు.
0: నమస్తే అండి. మీ పేరు?
1: నా పేరు సుల్తాన్ శ్రీనివాస్ మేడం గారు, కొత్తగూడెం వెంకటేశ్వర కాలనీ.
0: చెప్పండి శ్రీనివాసరావు గారు, ఈరోజు ఏ పాట కోరుతున్నారు?
1: నాకు పండటి కాపురం నుంచి బాబు వినరా అనే శాడ్ సాంగ్ కావాలి మేడం గారు.
0: ఓకే అండి,
1: పూర్ణ శ్రోతల పేరు చెప్తాను మేడం గారు.
0: చెప్పండి.
1: మురారి, నవీను, తేజస్విని, నేత్రల హరి, దేవకి నందన్, సుల్తాన్ బస్తమ్మ, రమణ.
0: ఓకే అండి, మీ అందరి కోసం ఈ పాట.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.

0: శ్రోతలు మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ లో చిత్ర గీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, మీ పేరు?
1: మేడం
0: మీ పేరు చెప్పండి.
1: రాంబాబు మేడం మాది.
0: రాంబాబు గారు, రాంబాబు గారు చెప్పండి, ఈ రోజు ఏ పాట కోరుతున్నారు?
1: ఓకే
0: అండి.

0: చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్ పల్ ఆప్కె సాథ్.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్

0: సిక్స్ తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత శ్రోత ఎవరో చూద్దాం. హలో,
2: గుడ్ మార్నింగ్ మేడం.
1: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
2: నా పేరు గుండెటి వెంకటరాములు, రాఘవపురం నుంచి ఫోన్ చేస్తున్నా మేడం.
1: వెంకటరాములు గారు, ఈ రోజు ఏ పాట కోరుతున్నారు?
2: ఇలా కాలేజీ సినిమా పాట వినిపించండి మేడం.
1: ఓకే అండి,
2: మన శ్రోతలందరికీ దర్శనం చేస్తున్నాను.
1: ఓకే అండి, తప్పకుండా.
2: థ్యాంక్ యూ.

0: హలో,
1: గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి, మీ పేరు?
1: శవనమూర్తి, ద్రాసు మధ్యలో డ్రామా నడుచండి మేడం. మాకు ఇష్టమైన పాట దేవాలయ చిత్రం నుంచి ఎత్తి బాలసుబ్రహ్మణ్యం పాట పాడండి. రమేష్ బాబు, శోభన్ బాబు, కృష్ణ చైతన్య బాబు.
0: ఓకే అండి, మీ అందరి కోసం ఈ పాట.
1: థ్యాంక్ యూ మేడం.
0: థ్యాంక్ యూ అండి.
2: ధాతా పురస్తాద్యముదా జహార శక్రః ప్రవిద్వాన్ ప్రదిశశ్చతస్రః తమేవం విద్వాన్ అమృతైః భవతి నాన్యః పంథా అయనాయ విద్యతే సహస్రశీర్షం దేవం విశ్వాక్షం విశ్వ

0: దేవం అక్షరం పరమం పదం విశ్వతః పరమాన్నిత్యం విశ్వం నారాయణ గుం హరిం విశ్వమే వేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వర గుం శాశ్వత గుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరో ధ్యాతా ధ్యానం నారాయణ పరః యచ్చ కించిజ్జగత్ సర్వం దృశ్యతే శ్రూయతేపి వా అంతర్బహిశ్చ తత్ సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవిగుం సముద్రేంతం విశ్వశంభువం పద్మకోశ ప్రతీకాశగుం హృదయం చాప్యధోముఖం అధో నిష్ట్యావితస్యాంతే నాభ్యాముపరి తిష్ఠతి జ్వాలమాలాకులం భాతి విశ్వస్యాయతనం మహత్ సంతతగుం శిలాభిస్తులం భత్యా కోశ సన్నిభం తస్యాంతే సుశిరగుం సూక్ష్మం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహానగ్నిర్విశ్వార్చిర్ విశ్వతోముఖః సోగ్రభుగ్ని భజన్ తిష్ఠన్నాహారమజరః కవిః తిర్యగూర్ధ్వమధశ్శాయి రశ్మయస్తస్య సంతత.
1: హలో
2: హలో, గుడ్ మార్నింగ్ రజని గారు, బాగున్నారా?
1: బాగున్నానండి, మీరు బాగున్నారా?
2: బాగున్నాను.
1: చెప్పండి, ఈ రోజు ఏ పాట కోరుతున్నారు? ఓకే అండి, థ్యాంక్ యూ.

0: శ్రోతలు మీ మాటతో పాట కార్యక్రమంలో చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా ఎవరో చూస్తాం. హలో,
1: హలో, నమస్తే. గుడ్ మార్నింగ్ మేడం.
0: గుడ్ మార్నింగ్ అండి. మీ పేరు?
1: నా పేరు నూర్జహాన్ మేడం. కొత్తగూడెం బర్మటాన్ నుంచి మాట్లాడుతున్నా మేడం.
0: చెప్పండి నూర్జహాన్ గారు, ఈ రోజు ఏ పాట కోరుతున్నారు?
1: ఈ రోజు అభిలాష సినిమాలో నుంచి ఆ పాట కాదు మేడం.
0: ఓకే అండి.
1: టైం తక్కువ ఉందనేసి కొంచెమే పాడా మేడం.
0: అవునా?
1: ఈ పాట వింటున్న శ్రోతలు అందరికీ మా కుటుంబ సభ్యుల తరఫున కూడా మేడం.
0: ఓకే అండి, తప్పకుండా. థ్యాంక్ యూ అండి.
1: థ్యాంక్ యూ మేడం.

0: మీరింతవరకు మీ మాటతో ఓ పాట ఫోన్ ఇన్ లైవ్ ప్రోగ్రామ్ లో చిత్రగీతాలు విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకర్రావు.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: మనసారా చెలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగదో చావే.
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
0: మరొక నెంబర్ 29503939.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం కార్యక్రమంలో మెగా సూపర్ గుడ్ ఫిలిమ్స్ వారు సమర్పించిన మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంలోని పాటలు వింటారు.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: తీపి వస్తువు చుట్టూ తిరిగే ఈగని చేశావే.
0: ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: నా పేరు కట్ల సతీష్, మాది రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట.
3: నా పేరు జొన్నల భాగ్యలక్ష్మి, జొన్నలవారి మోడి గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట
4: కరీముల్లా విఎం మంజర్. నాకు నచ్చిన పాట.
5: పేరు సుధారాణి, మాది ఇల్లందు. నాకు నచ్చిన పాట
6: కొత్తగూడెం బర్మా క్యాంప్ నుండి యాకుప్పాష. నాకు నచ్చిన పాట.
7: నా పేరు శోభారాణి, నున్న గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట.
8: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
0: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
8: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
8: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
9: ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు వలుకంగా తొలిసారి నీ చూపు తనువారాకంగా పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగ.
10: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 లో భాగంగా డ్రాఫ్ట్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేయడానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి సెప్టెంబర్ 16 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా?
11: మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి
0: 9989697.
11: మరొక నెంబర్ 7989707158.

0: మీరింతవరకు ఏకచిత్రగానం కార్యక్రమంలో మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రంలోని పాటలు విన్నారు. ఏకచిత్రగానం కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఈరోజు ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా జీవించుదాం జీవించనిద్దాం ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఇందులో శ్రీమతులు ఎం స్వప్న, జి విశాలిని, శుంకరనేని స్వాతి, సత్రం స్వాతి పాల్గొన్నారు. కార్యక్రమ నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.

0: ఎదురుదెబ్బ తగిలి గోరు చిట్లితేనే ప్రాణం పోయినట్లు విలవిల్లాడిపోతాం. కూరలు కోసేటప్పుడు పొరపాటున వేలు తెగితే అడిగిన వారికి అడగని వారికి చూపించి మరీ సాంత్వన పొందుతాం. ఏ జబ్బో వచ్చి కొన్నాళ్ళు మంచం మీద గడపాల్సి వస్తే నాకే ఎందుకిలా అని వాపోతాం. అలాంటిది ఉన్నట్టుండి ఏం జరుగుతుందో తెలియదు. నిండు ప్రాణాన్ని నిమిషంలో తీసేసుకుంటారు. అయిన వారందరినీ వదిలి అలా హఠాత్తుగా వెళ్లిపోవడానికి ఎలా ప్రాణమొప్పుతుంది వారికి? అసలు బాధల్లేని మనిషెవరు ఈ భూమి మీద? సీత కష్టాలు సీతవి, పీత కష్టాలు పీతవి అన్నట్లు అందరికీ ఏదో ఒక స్థాయిలో సమస్యలు ఉంటాయి. తట్టుకుని నిలబడమే కదా జీవితమంటే. తండ్రికేమో కొడుకుని ఇంజనీరుగా చూసుకోవాలని ఆశ, ఆ అబ్బాయికేమో కామర్స్ అంటే ఇష్టం. తండ్రికి ఎదురు చెప్పలేక తనకిష్టం లేని చదువు చదవలేక చావే పరిష్కారం అనుకుంటారు కొంతమంది కుర్రాళ్ళు.
1: ప్రేమించింది, రేపో మాపో పెద్దలకు చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంది. అలాంటిది హఠాత్తుగా అతను ముఖం చాటేసేసరికి ఏం చెయ్యాలో తెలియక తనకు చాలించింది ఓ 20 ఏళ్ల అభాగ్యురాలు.
2: ప్రేమ అనేది లైఫ్ లో చిన్న పార్టీ గాని ప్రేమే లైఫ్ కాదు. ఆ మాత్రం దానికి అమ్మాయి కోసం ప్రాణాలు తీసుకోవడం లేదా ఆ అమ్మాయి ప్రాణాలు తీయటం నేరం, క్షమించరాని నేరం.
0: ఆర్థిక సమస్యలతో భార్యాభర్తల మధ్య గొడవ జరుగుతోంది. భర్త కోపంగా బయటికి వెళ్లిపోతాడు. తిరిగి వచ్చేసరికి పిల్లలిద్దరితో పాటు భార్య ఈ లోకాన్ని విడిచిపెడుతోంది.

మనిషి జీవితంలో సంతోషం, దుఃఖం, విజయం, వైఫల్యం, ఆశ, నిరాశ ఇవన్నీ సహజమైన అనుభవాలే. అయితే కొన్ని సందర్భాల్లో సమస్యలు మనిషిని ఎంతగానో కుంగదీస్తాయి. ఆ సమయంలో ఇక నా జీవితానికి అర్థం లేదు, ఈ బాధ నుంచి బయటపడే మార్గం లేదు అనేటువంటి ఆలోచనలు కూడా రావచ్చు. ఇటువంటి సమయంలో మనిషికి కావాల్సింది తీర్పు కాదు, తోడు, మందలింపు కాదు, మాట, ఒంటరితనం కాదు, ఆప్యాయత. అందుకే ప్రపంచవ్యాప్తంగా సెప్టెంబర్ 10న ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ దినోత్సవాన్ని 2003 సంవత్సరంలో ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ IASP వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ భాగస్వామ్యంతో ప్రారంభించాయి. ఆత్మహత్య అనేది ఒక వ్యక్తి సమస్య మాత్రమే కాదు, ఒక వ్యక్తిని కోల్పోయినప్పుడు ఒక కుటుంబం, స్నేహబంధం, ఒక కార్యాలయం, ఒక విద్యా సంస్థ, ఒక సమాజం తీవ్రంగా ప్రభావితమవుతాయి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ తాజా సమాచారం ప్రకారం ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 7.2 లక్షలకు పైగా మంది ఆత్మహత్యల వల్ల మరణిస్తున్నారు. 2021 అంచనా ప్రకారం ఈ సంఖ్య సుమారు 7,27,000. ప్రపంచ ఆత్మహత్యల్లో సుమారు 73% తక్కువ మరియు మధ్య ఆదాయ దేశాల్లోనే చోటు చేసుకున్నాయి. 15 నుండి 29 సంవత్సరాల వయస్సులో ప్రపంచవ్యాప్తంగా మరణాలకు ఆత్మహత్య ఒక ముఖ్య కారణంగా కనబడుతుంది. ఇది కేవలం మానసిక ఆరోగ్య సమస్య కాదు, ఇది ప్రజారోగ్యం, కుటుంబం, విద్య, ఉపాధి, సామాజిక భద్రత, మీడియా, వ్యవసాయం, న్యాయ వ్యవస్థ ఇలా అన్ని రంగాలకు సంబంధించిన సమస్య.

0: ఆకస్మికంగా ఆత్మహత్య ఆలోచనలు ఎందుకు వస్తాయి? ఆత్మహత్య చేసుకునే వ్యక్తి ఎప్పుడు మానసిక అనారోగ్యంతోనే ఉంటాడు అనుకోవడం సరైనది కాదు. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం ఆత్మహత్యకు కారణాలు అనేకం. సామాజిక, మానసిక, జీవశాస్త్ర, సాంస్కృతిక, ఆర్థిక, పర్యావరణ అంశాలు పరస్పరం ప్రభావితం చేస్తాయి. కొన్ని సందర్భాల్లో తీవ్రమైన సంక్షోభ సమయాల్లో వ్యక్తి సమస్యను ఎదుర్కొనే సామర్థ్యం తాత్కాలికంగా దెబ్బతిని చాలా తక్కువ సమయంలోనే తీవ్రమైన ఆలోచనలకు వెళ్లే అవకాశం ఉంటుంది. తీవ్రమైన నిరాశ లేదా డిప్రెషన్, సంబంధాలలో సమస్యలు, కుటుంబ కలహాలు, ప్రేమ సంబంధం విఫలం కావడం, ఆర్థిక ఇబ్బందులు, ఇలా ఎన్నో కారణాలు ఉండవచ్చు. అప్పులు, ఉద్యోగం కోల్పోవడం, పరీక్షలు, చదువుల్లో వైఫల్యం, ఉద్యోగ ఒత్తిడి, ఒంటరితనం, అవమానం, తిరస్కరణ, దీర్ఘకాలిక అనారోగ్యం, మద్యం లేదా మత్తు పదార్థాల వినియోగం, కుటుంబ సభ్యుడి మరణం, హింస లేక వేధింపులు, ప్రకృతి వైపరీత్యాలు, ఘర్షణలు వంటి సంక్షోభ పరిస్థితులు, సామాజిక వివక్ష, గతంలో ఆత్మహత్య యత్నం చేసిన చరిత్ర, ఇవన్నీ కూడా కారణం కావచ్చు. డబ్ల్యూహెచ్ఓ కూడా నష్టం, ఒంటరితనం, వివక్ష, సంబంధ సమస్యలు, ఆర్థిక సమస్యలు, దీర్ఘకాలిక నొప్పి, హింస, దుర్వినియోగం వంటి పరిస్థితులు ప్రధాన కారణాలుగా ఉండవచ్చని చెబుతున్నారు. ఆకస్మిక ఆలోచన అంటే కొన్ని సందర్భాల్లో వ్యక్తి నెలల తరబడి బాధపడుతూ ఉండవచ్చు, కాని ఆత్మహత్య ఆలోచన మాత్రం ఒక తీవ్రమైన సంఘటన, తర్వాత అకస్మాత్తుగా తీవ్రంగా మారవచ్చు. ఉదాహరణకు, నా సమస్యకు పరిష్కారం లేదా అనే భావన, ఎవరూ నన్ను అర్థం చేసుకోవడం లేదు, లేక నేను ఒంటరిగా ఉన్నాను, నా వల్ల అందరికీ ఇబ్బందే, ఈ బాధ ఇక భరించలేను, ఇలా ఆలోచనలు వేగంగా తీవ్రమవుతుంటాయి. అందుకే సంక్షోభ సమయంలో వ్యక్తిని ఒంటరిగా వదిలిపెట్టకుండా వెంటనే విశ్వసనీయ వ్యక్తి లేదా నిపుణుడి సహాయం అందించడం అత్యంత ముఖ్యం.
1: ఆత్మహత్య ఆలోచనకు గురవుతున్న వ్యక్తిలో కనిపించే సంకేతాలు అందరిలో ఒకేలా ఉండవు. అయినప్పటికీ కొన్ని మార్పులను కుటుంబ సభ్యులు, స్నేహితులు, ఉపాధ్యాయులు గమనించాలి. అకస్మాత్తుగా అందరితో దూరంగా ఉండటం, నాకిక ఉపయోగం లేదు ఇలాంటి మాటలు మాట్లాడటం, భవిష్యత్తుపై పూర్తి ఆశ కోల్పోయినట్లు కనిపించటం, తీవ్రమైన ఆందోళన లేదా నిరాశ, నిద్ర, ఆహారపు అలవాట్లలో పెద్ద మార్పులు, వ్యక్తిగత వస్తువులను ఇతరులకు ఇచ్చివేయటం, తీవ్రమైన భావోద్వేగ మార్పులు, గతంలో ఇష్టపడిన పనులపై ఆసక్తి తగ్గిపోవటం, మరణం గురించి తరచుగా మాట్లాడటం, మత్తు పదార్థాల వినియోగం పెరగటం, ఇలాంటి సంకేతాలు కనిపిస్తాయి. దీనికి మనం ఎలా స్పందించాలి? ఎవరైనా తమ జీవితాన్ని ముగించుకోవాలి అనిపిస్తోంది అని చెబితే మొదట చేయాల్సిన పని వినాలి. అలా ఎందుకు ఆలోచిస్తున్నావు అని కోపంగా అడగడం కంటే నెమ్మదిగా వినాలి. నువ్వు చాలా బాధలో ఉన్నట్టు నాకు అర్థమవుతుంది, నేను నీతోనే ఉన్నాను, మనం కలిసి సహాయం తీసుకుందాం అని చెప్పటం మంచిది. ప్రశాంతంగా వాళ్ళు చెప్పేది వినాలి. విమర్శించకూడదు, నీకు ఏమీ కాదు అని సమస్యను చిన్నచూపు చూడకూడదు. వ్యక్తిని ఒంటరిగా వదిలిపెట్టకూడదు. ముఖ్యంగా తక్షణ ప్రమాదం ఉన్నప్పుడు అస్సలు ఇలాంటి పనులు చేయకూడదు. విశ్వసనీయ కుటుంబ సభ్యుణ్ణి లేదా నిపుణ్ణి సంప్రదించాలి. అత్యవసర పరిస్థితులలో స్థానిక వైద్య సేవలను సంప్రదించాలి. ప్రమాదకర వస్తువులు, సాధనాలను వ్యక్తికి సులభంగా చేరుకోకుండా భద్రత కల్పించాలి. డబ్ల్యూహెచ్ఓ కూడా భావోద్వేగ మద్దతు సరైన సమయంలో అందించటం, ప్రాణాంతక మార్గాలను, ప్రాప్యతను తగ్గించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించవచ్చు అని చెబుతుంది. ఆత్మహత్య నివారణలో కుటుంబ పాత్ర ముఖ్యమైనది. కుటుంబం మొదటి రక్షణ వలయం. ప్రతిరోజు కొంత సమయం కుటుంబ సభ్యులతో మాట్లాడటం చాలా అవసరం. ఈ రోజు ఎలా గడిచింది అనే చిన్న ప్రశ్న కూడా ఒక వ్యక్తికి తనను ఎవరో పట్టించుకుంటున్నారనే భావనను కలిగించవచ్చు. పిల్లల విషయంలో మార్కులు మాత్రమే అడగకుండా నువ్వు ఎలా ఉన్నావు అని అడగాలి. యువత విషయంలో అయితే నీ సమస్య ఏమిటి అని విచారించే బదులుగా ఏ సమస్య వచ్చినా నాతో చెప్పు అనే నమ్మకాన్ని ఇవ్వాలి. వృద్ధుల విషయంలో ఒంటరితనం ముఖ్య సమస్య కావచ్చు. వారికి సమయం కేటాయించటం

భారతదేశంలో విద్యార్థుల మానసిక ఆరోగ్యం, విద్యా సంస్థల్లో ఆత్మహత్యల నివారణపై నేషనల్ టాస్క్ ఫోర్స్ కూడా ఏర్పాటు చేయబడింది. ఇందులో అనేక రంగాల ప్రతినిధులు ఉంటారు. కేంద్ర పాలిత ప్రాంతాలు కూడా నోడల్ అధికారులను నియమించే విధానం ఉంది. టాస్క్ ఫోర్స్ ఆదేశం అంశాన్ని భారతదేశానికి సంబంధించి చూస్తే, విద్యార్థుల మానసిక ఆరోగ్యం, విద్యా సంస్థల్లో ఆత్మహత్యల సమస్యను పరిష్కరించేందుకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ టాస్క్ ఫోర్స్ టు అడ్రస్ ద మెంటల్ హెల్త్ కన్సర్న్స్ ఆఫ్ స్టూడెంట్స్ ను ఏర్పాటు చేయబడింది. ఇది ఒక వైద్య రంగంతో పరిమితం కాకుండా బహుళ రంగాల సమన్వయం మీద దృష్టి పెడుతుంది. ఉన్నత విద్య, సామాజిక న్యాయం, మహిళా మరియు శిశు అభివృద్ది, న్యాయ వ్యవహారాలు తదితర రంగాల ప్రతినిధులు ఇందులో భాగస్వామ్యులు. రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు నోడల్ అధికారులను నియమించేలా ఆదేశాలు ఉన్నాయి. ఇది ఆత్మహత్యల నివారణ ఒక్క వైద్యుడి బాధ్యత మాత్రమే కాదు, ఇది సమాజం యొక్క మొత్తం బాధ్యత. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆత్మహత్యల నివారణ కోసం లివ్ లైఫ్ అనే కార్యక్రమాన్ని రూపొందించింది. లివ్ లైఫ్ లో నాలుగు ముఖ్యమైన ఆధారిత చర్యలు ఉన్నాయి. ఎల్ అనగా లిమిటెడ్ యాక్సెస్, ఆత్మహత్యకు ఉపయోగించే అత్యంత ప్రమాదకర మార్గాలకు ప్రాప్యతను తగ్గించడం. ఐ అనగా ఇంటరాక్టింగ్ విత్ మీడియా, ఆత్మహత్యలపై మీడియా బాధ్యతాయుతంగా సురక్షితంగా వార్తలు అందించడం. వి అనగా వల్నరబుల్ యంగ్ పీపుల్, యువతలో సామాజిక భావోద్వేగ జీవన నైపుణ్యాలను పెంపొందించడం. ఈ అనగా ఎర్లీ ఐడెంటిఫికేషన్, ఆత్మహత్య ఆలోచనలు లేదా ప్రవర్తనతో బాధపడుతున్న వారిని ముందుగానే గుర్తించి అంచనా వేసి చికిత్స, ఫాలోఅప్ అందించడం. డబ్ల్యూహెచ్ఓ, వీటికి తోడు పరిస్థితి విశ్లేషణ, బహుళ రంగాల సహకారం, అవగాహన, శిక్షణ, నిధులు, పర్యవేక్షణ వంటి ఆరు ఆధార స్తంభాలను సూచిస్తుంది.

డబ్ల్యూహెచ్ఓ 2021 లెక్కల ప్రకారం భారతదేశంలో ఆత్మహత్య మరణాల సంఖ్య సుమారు 1,70,567గా అంచనా వేయబడింది. భారతదేశానికి ఇది చాలా తీవ్రమైన ప్రజారోగ్య సమస్య. అందుకే 2022లో భారత ప్రభుత్వం దేశంలోనే మొదటి నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీని విడుదల చేసింది. దీని ప్రధాన లక్ష్యం 2030 నాటికి ఆత్మహత్యల సంఖ్యని 10% తగ్గించడం. ఈ వ్యూహంలో పాఠశాలలు, కళాశాలల్లో మానసిక ఆరోగ్య స్క్రీనింగ్, సంక్షోభ సహాయ సేవలు, అవగాహన కార్యక్రమాలు, కార్యాలయాల్లో మానసిక ఆరోగ్య చర్యలు వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చారు. టెలిమానస్. భారతదేశంలో మానసిక ఆరోగ్య సహాయం అందుబాటును పెంచేందుకు టెలిమానస్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. 1-44-16 లేదా 1-800-891-4416 ద్వారా 24 గంటలు టెలి మానసిక ఆరోగ్య సేవలు అందించే వ్యవస్థగా దీనిని ప్రభుత్వం ప్రారంభించింది. అవసరాన్ని బట్టి నిపుణుల సేవలకు కూడా ఇది రిఫర్ చేసే విధానంగా ఉంది. ఎవరైనా తక్షణ ప్రమాదంలో ఉన్నట్లయితే కేవలం ఫోన్ సలహాపైనే ఆధారపడకుండా వెంటనే సమీప అత్యవసర వైద్య సేవలు, ఆసుపత్రిని సంప్రదించాలి. వ్యక్తిని ఒంటరిగా వదలకూడదు. ఆత్మహత్యలపై మన దృక్పథం ఎలా మారాలి అంటే ఇదే 2026 థీమ్లోని ప్రధాన సందేశం. చేంజింగ్ ద నారేటివ్ ఆన్ సూసైడ్ అంటే ఆత్మహత్య గురించి మనం మాట్లాడే విధానాన్ని మార్చాలి. ఆత్మహత్య చేసుకోవడం అనేది బలహీనుల పని. తీవ్రమైన బాధలో ఉన్న వ్యక్తికి సహాయం అందించడం చాలా అవసరం. ఆత్మహత్య విషయాల గురించి మాట్లాడితే ఇంకా పెరుగుతూ ఉంటుంది. సురక్షితంగా సానుభూతితో మాట్లాడడం, సహాయం కోరే మార్గాన్ని తెరవడం చాలా అవసరం. 2026 WHO

ప్రచారం కూడా అపోహలను సవాలు చేయడం, స్టిగ్మా తగ్గించడం, సానుభూతితో సంభాషణలు పెంచడం, మానసిక ఆరోగ్యాన్ని ప్రజా విధానాల్లో ప్రాధాన్యంగా చూడాలని చెబుతోంది.

ఆత్మహత్యల విషయంలో మీడియా బాధ్యత కూడా ఉంటుంది. ఆత్మహత్యలపై వార్తలను సంచలనాత్మకంగా చూపించటం ప్రమాదకరం. సంఘటనను సంచలనంగా మార్చకూడదు. పద్ధతుల వివరాలను ఇవ్వకూడదు. వ్యక్తిని నిందించే భాష వాడకూడదు. ఆత్మహత్యకు ఒకే కారణమని చెప్పకూడదు. ప్రముఖుల ఆత్మహత్యలను అసభ్యకరంగా చూపించకూడదు. సమస్యను మానసిక ఆరోగ్యం, సహాయం, నివారణ దృక్కోణంలో చూపాలి. డబ్ల్యూహెచ్ఓ కూడా బాధ్యతాయుతమైన మీడియా రిపోర్టింగ్ ను లైవ్ లైఫ్ లో కీలకమైన 4 జోక్యాల్లో ఒకటిగా పేర్కొంటుంది. యువతకు ప్రత్యేకమైన సందేశాలను ఇవ్వాలి. పరీక్షలో ఫెయిల్ కావటం జీవితంలో ఫెయిల్ అవ్వటం కాదు. ప్రేమ విఫలమైతే జీవితంలో విఫలమైనట్టు కాదు. ఉద్యోగం పోవటం అంటే భవిష్యత్తును కోల్పోవటం కాదు. అప్పులు రావటం వల్ల జీవితానికి ముగింపు కాదు. ఒక తప్పు మొత్తం జీవితాన్ని నిర్ణయించదు. ఒక చెడ్డ రోజు మొత్తం జీవితాన్ని నిర్ణయించకూడదు. యువతకు మనం చెప్పాల్సిన మాటలివి. సమస్య ఎంత పెద్దదైనా దాని గురించి మాట్లాడడానికి నీకు హక్కు ఉంది. సహాయం అడగటం బలహీనత కాదు, అది ధైర్యం. ఆత్మహత్యల నివారణ కోసం సమాజం 5 విషయాలను గుర్తుంచుకోవాలి. 1, వ్యక్తి చెప్పే బాధను మధ్యలో ఆపకుండా అతను చెప్పేది ముందుగా వినాలి. నువ్వు చెప్పేది నిజంగా ముఖ్యమే అనే భావనను ఆ వ్యక్తికి కల్పించాలి. తక్షణ ప్రమాదం ఉన్నప్పుడు వ్యక్తిని ఒంటరిగా వదలకుండా సురక్షిత సహాయం అందించాలి. మానసిక ఆరోగ్య నిపుణులు, వైద్యులు, కౌన్సిలర్లు అత్యవసర సేవల సహాయం తీసుకోవాలి. సిగ్మాను తగ్గించుకోవాలి. డబ్ల్యూహెచ్ఓ ప్రకారం సమర్థవంతమైన ఆత్మహత్యల నివారణకు సమగ్ర బహుళ రంగాల జాతీయ వ్యూహం అవసరం. మానసిక ఆరోగ్య సేవలను అందుబాటులోకి తేవాలి. గ్రామీణ ప్రాంతాల్లో సేవలను పెంచాలి. పాఠశాలలు, కళాశాలలు కౌన్సిలింగ్ బలోపేతం చేయాలి. యువతకు జీవన నైపుణ్యాలను నేర్పించాలి. సంక్షోభ హెల్ప్ లైన్లను బలోపేతం చేయాలి. ఆత్మహత్యల డేటాను మెరుగుపరచాలి. మీడియాకు బాధ్యతాయుతమైన రిపోర్టింగ్ పై శిక్షణ ఇవ్వాలి. ప్రమాదకర మార్గాలకు ప్రాప్యతను తగ్గించే ప్రజారోగ్య చర్యలను చేపట్టాలి. ఆరోగ్యం, విద్య, వ్యవసాయం, కార్మిక, న్యాయ, సామాజిక సంక్షేమ రంగాల మధ్య సమన్వయం పెంచాలి.

ఆత్మహత్యల సంఖ్యను తగ్గించడం అనేది ఐక్యరాజ్య సమితి సుస్థిరాభివృద్ది లక్ష్యంలో కూడా ఒక ముఖ్యమైన అంశం. WHO మానసిక ఆరోగ్య కార్యాచరణ ప్రణాళికలలోని లక్ష్యాలలో ఒకటి. అంటే ప్రపంచం ముందు ఉన్న లక్ష్యం కేవలం ఆత్మహత్యల గురించి మాట్లాడడం మాత్రమే కాదు, ఆత్మహత్యలు జరగకుండా ముందుగానే పరిస్థితులను మార్చడం. చేంజింగ్ ద నేరేటివ్ ఆన్ సూసైడ్ అనగా ఆత్మహత్యలపై కథనాన్ని మార్చుదాం. దీనిని 2026లో స్టార్ట్ ద కన్వర్జేషన్ అనగా సంభాషణను ప్రారంభిద్దాం. ఈ థీమ్ మనకు మూడు ముఖ్యమైన పనులను చెబుతోంది. ఒకటి, మాట్లాడాలి. రెండు, వినాలి. మూడు, సహాయం చేయాలి. మౌనం నుంచి సంభాషణకు, అపోహల నుంచి అవగాహనకు, తీర్పు నుంచి సానుభూతికి, ఒంటరితనం నుంచి అనుబంధానికి, నిరాశ నుంచి ఆశకు. ఇదే 2026 యొక్క సందేశం. మీ చుట్టూ ఉన్న వ్యక్తిని ఒకసారి అడగండి, నువ్వు ఎలా ఉన్నావు? ఈ ప్రశ్నకు వచ్చే సమాధానం కోసం ఓపికగా వినండి.

0: ఎందుకంటే ఇది మనకు చిన్న ప్రశ్నలా కనిపించేది ఎవరికైనా పెద్ద సహాయంగా మారవచ్చు. ఆత్మహత్య గురించి మౌనం కాదు, సంభాషణ కావాలి, తీర్పు కాదు, తోడు కావాలి, నిరాశ కాదు, ఆశను కలిగించే చేయి కావాలి.
1: మన దేశం గతేడాది నవంబర్లో మొట్టమొదటి నేషనల్ సూసైడ్ ప్రివెన్షన్ స్ట్రాటజీని ప్రారంభించింది. దీని లక్ష్యం 2030 కల్లా ఇప్పటి ఆత్మహత్యల రేటుని 10% తగ్గించడం, జిల్లాల వారీగా మెంటల్ హెల్త్ కేంద్రాలను ఏర్పాటు చేయడం, అక్కడ ఆత్మహత్యల నివారణ సేవలు అందుబాటులో ఉండేలా చూడడం, విద్యా సంస్థల్లోనూ మానసిక ఆరోగ్యానికి ప్రాధాన్యమివ్వడం, ఇలాంటి చర్యలు తీసుకోబోతున్నారు.

రంగంలో ప్రభుత్వం కన్నా స్వచ్ఛంద సంస్థలే పెద్ద ఎత్తున కృషి చేస్తున్నాయన్నది వాస్తవం. ఆసరా, లైఫ్ లైన్ ఫౌండేషన్, సుమైత్రి, బీఫ్రెండర్స్ ఇండియా, సూసైడ్ ప్రివెన్షన్ ఇండియా ఫౌండేషన్ లాంటి సంస్థలెన్నో హెల్ప్ లైన్లతో పాటు విద్యా సంస్థల్లో, కార్యాలయాల్లో, అపార్ట్మెంట్ కాంప్లెక్సుల్లో అవగాహన కార్యక్రమాలను, వర్క్షాపులను నిర్వహిస్తున్నాయి.

క్రిమిసంహారక మందులు అందుబాటులో ఉండడంతో అవి తాగి రైతులు, రైతు కూలీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. అందుకని తమిళనాడుకు చెందిన స్నేహ సూసైడ్ ప్రివెన్షన్ సెంటర్ గ్రామాల్లో లాకర్ల తరహాలో ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేసి రైతులంతా మందుల్ని ఆ కేంద్రాల్లోనే భద్రపరిచేలా చర్య తీసుకుంది. అవసరమైనప్పుడు వాటిని తీసుకుని వాడి మళ్లీ అక్కడే పెట్టేయాలి. వాడేటప్పుడు కూడా రైతుల్ని కార్యకర్తలు పర్యవేక్షించేవారు. దాంతో రైతు ఆత్మహత్యలు గణనీయంగా తగ్గడంతో పాటు పలు గ్రామాలకు ఈ విధానాన్ని విస్తరించారు. పూణేలోని సెంటర్ ఫర్ మెంటల్ హెల్త్ లా అండ్ పాలసీ అనే సంస్థ గ్రామీణ యువతకు ఆత్మహత్యల నివారణ ప్రాధాన్యాన్ని వివరిస్తూ సంకేతాల్ని గుర్తించి మనోనిబ్బరాన్ని కలిగించే విధంగా శిక్షణ ఇస్తోంది.

0: బెంగళూరులోని ఒక కళాశాలలో 6 నెలల కాలంలో 4 పిల్లలు వారిలో 3 హాస్టల్ గదిలో ఫ్యాన్ కి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. దాంతో కళాశాల యాజమాన్యం మొత్తం హాస్టల్ గదుల్లో ఉన్న ఫ్యాన్లన్నీ తీసేయించింది. ఆత్మహత్యలకు ఫ్యాన్ ఒక సాధనం మాత్రమే, కారణం కాదు. కుటుంబమైనా సమాజమైనా ఆత్మహత్యలకు దారితీస్తున్న కారణాల మీద దృష్టి పెట్టాలంటారు ఆన్లైన్ కౌన్సిలింగ్ సంస్థ యువర్ దోస్తీ సీఈఓ రీచా సింగ్.
1: కుటుంబ సభ్యులు, ముఖ్యంగా పిల్లలు ఏ విషయంలోనైనా ఒత్తిడికి గురవుతున్నట్లు గుర్తిస్తే వారి ప్రవర్తనను తప్పుపట్టకండి. మనసు విప్పి మాట్లాడేలా ప్రోత్సహించండి. ఓపిగ్గా వినండి. నా సాయం మీకెప్పుడూ ఉంటుందన్న భరోసాను ఇవ్వండి. ప్రమాదకరమైన వస్తువులేవి వారి పరిసరాల్లో లేకుండా చూడండి. ఒత్తిడి తగ్గి వాళ్లు మామూలుగా అయ్యే వరకు ఒంటరిగా వదలకండి. మరణానికి దగ్గరవ్వాలనుకున్నప్పుడు నువ్వు దూరమైతే బతకలేని నీ వాళ్ల గురించి ఒక్క క్షణం ఆలోచించు. దగ్గరవ్వాల్సింది ఎవరికో, దూరమవ్వాల్సింది ఎవరికో తెలుస్తోంది.

0: మనసుకు బాధ కలిగినప్పుడు దాని గురించి ఎవరితోనైనా మాట్లాడితే భారం తగ్గుతోంది. కాని మనసు విప్పి చెప్పిన ఆ రహస్యాన్ని కడుపులో దాచుకుంటారన్న నమ్మకం ఎవరిమీదా లేకపోతే హెల్ప్ లైన్లు ఆ భరోసానిస్తాయి, ఓపిగ్గా విని తగిన మార్గదర్శకత్వం చేస్తాయి. అలాంటి కొన్ని కేంద్రాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి భూమిక 1800-425-2908, మరొకటి రోష్ని 8142-02-0033. ఇలాంటి సంస్థలు ఎన్నో సంవత్సరాలుగా ఈ సేవలు అందిస్తున్నాయి. ఇటీవల తెలంగాణలోని బీబీనగర్ ఎయిమ్స్ ఆధ్వర్యంలో మరో హెల్ప్ లైన్ ను ప్రారంభించారు, 9493-23-8208. ఇవే కాకుండా దేశవ్యాప్తంగా సేవలందిస్తున్న సంస్థలు చాలా ఉన్నాయి. కిరణ్ 1800-599-0019,
1: ఆస్రా 09-82-04-66-726,
0: వన్ లైన్ ఫౌండేషన్ 7893078930,
1: చైల్డ్ లైన్ 1098,
0: వాయిస్ దట్ కేర్స్ 8484-88-44-845,
1: ఐ కాల్ 02-255-211-11,
0: 9152987821,
1: మిత్రం ఫౌండేషన్ 08025722573,
0: మరొక నంబర్ 9019-708133.

0: ఆత్మహత్య అనేది నివారించలేని విషయం కాదు. డబ్ల్యూహెచ్ఓ స్పష్టంగా చెబుతున్నట్లుగా సాక్ష్యాధారాలపై ఆధారపడిన చర్యల ద్వారా ఆత్మహత్యలను నివారించవచ్చు. ఒక వ్యక్తి జీవితంలో సమస్య రావడం మన చేతిలో ఉండకపోవచ్చు, కాని ఆ సమస్యతో అతను ఒంటరిగా ఉండకుండా చేయడం మన చేతిలోనే ఉంటుంది.
1: ఒక కుటుంబ సభ్యుడు మాట్లాడితే వినాలి.
0: ఒక స్నేహితుడు బాధపడితే అతని దగ్గర కూర్చోవాలి.
1: ఒక విద్యార్థి కుంగిపోతే ఉపాధ్యాయుడు గమనించాలి.
0: ఒక ఉద్యోగి ఒత్తిడిలో ఉంటే సహ ఉద్యోగి పలకరించవచ్చు.
1: ఒక సమాజం స్టిగ్మా తగ్గించవచ్చు.
0: ఒక ప్రభుత్వం మానసిక ఆరోగ్య సేవలను అందుబాటులోకి తేవచ్చు.
1: ఒక మీడియా బాధ్యతాయుతంగా వార్తలను అందించాలి. అంటే ఆత్మహత్యల నివారణలో ప్రతి ఒక్కరి పాత్ర ఉంది.
0: ప్రపంచ ఆరోగ్య సంస్థ తాజా గణాంకాల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా ప్రతి సంవత్సరం 7.2 లక్షలకు పైగా ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ అదే డబ్ల్యూహెచ్ఓ ఆత్మహత్యలను నివారించవచ్చని చెబుతోంది.
2: ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా మనమందరం ఒక మాట చెప్పుకుందాం, మాట్లాడుదాం, విందాం, ప్రాణాలను కాపాడుదాం.
3: మీరింతవరకు ఈరోజు ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా జీవించుదాం జీవించనిద్దాం ప్రత్యేక కార్యక్రమం విన్నారు. ఇందులో శ్రీమతులు ఎం స్వప్న, జి విశాలిని, శంకరనేని స్వాతి, సత్రం స్వాతి పాల్గొన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు.
4: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం 100.1 MHz పై చిత్రగీతాలు వింటారు. మీరు వింటున్న పాట మనం చిత్రం నుంచి, మాస్టర్ భరత్ బృందం పాడిన పాట.

మీరు విన్న పాట విమానం చిత్రం నుంచి. శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి నీ స్నేహం చిత్రం నుంచి ఈ పాట.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. ఇప్పుడు వినండి మీకోసం ఈ చిత్రం కోసం ఆర్పి పట్నాయక్ పడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినరా వినరావో నరుడా, బ్రహ్మం మాట పొల్లు బోధురా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
2: మరొక నెంబర్ 295039.

శ్రోతల చిత్ర గీతాలను వింటున్నారు ఆకాశవాణి కొత్తవన కేంద్రం ద్వారా 100.1 మెగాహెర్ట్స్ పై. ఇప్పుడు వినండి నువ్వు లేక నేను లేను. ఈ చిత్రం నుండి ఆర్పి పట్నాయక్ కౌశల్య పడిన పాట

సైనికుడు చిత్రం నుండి కార్తీక్, కారుణ్య, హరిణి, మాలతి పడినపాట. సాహిత్యం అందించారు వేటూరి సుందరరామ్మూర్తి. సంగీతం హరీష్ జయరాజ్.

0: మీవి, పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-295038.
0: మరొక నెంబర్ 2950-539.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట.
1: తీపి వస్తువు చుట్టూ తిరిగి
0: ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
2: నా పేరు కట్ల సతీష్.

0: అది రాంపురం గ్రామం. నాకు నచ్చిన పాట.
1: నా పేరు జొన్నల భాగ్యలక్ష్మి, జొన్నల వారి మోడి గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట
2: కరీముల్లా విఎం మంజర్. నాకు నచ్చిన పాట.
3: పేరు సుధారాణి, మాది ఇల్లందు. నాకు నచ్చిన పాట
4: కొత్తగూడెం బర్మ క్యాంప్ నుండి ఆకుపాష. నాకు నచ్చిన పాట.
5: నా పేరు శోభారాణి, నున్నగ్రామం నుంచి. నాకు నచ్చిన పాట.
6: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
7: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
6: వాట్సాప్ నెంబర్ 8367576757.
7: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
6: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.
8: ముసి ముసి నవ్వుల్లో ముత్యాలు అలుకంగా, తొలిసారి నీ చూపు తను వారదాకంగా, పొంగిందే నాలో నీ పచ్చి ప్రేమల గంగా.
9: చిత్రగీతాలు వింటున్నారు, ఇప్పుడు వినండి శశి ఈ చిత్రం నుండి సిద్ధి శ్రీరామ్ పాడిన పాట

0: hit Nepal with the 8th Indian Air Force aircraft carrying 35 tons of relief and rescue supplies that landed in Kathmandu yesterday. The Ministry of External Affairs said the latest consignment includes National Disaster Response Force equipment, rescue gear, forensic supplies and replenishment supplies for Indian Army teams involved in the ongoing relief and rescue efforts. In cricket, India will take on Bangladesh in the semi-final match of Women's Asia Cup today in Dubai. The match will begin at 8 p.m. IST. Benchmark domestic equity indices were trading marginally down during the forenoon session today. The Sensex dropped 43 points to 74,722, while the Nifty dipped 21 points to 23,411 when reports last came in. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం శాస్త్రీయ సంగీతం ఈనాటి కార్యక్రమంలో నిషత్ ఖాన్ గారి సితార్ వాదనం వింటారు. ముందుగా కొన్ని వాణిజ్య ప్రకటనలు.
2: ప్రతి బ్యాంకుకు వేర్వేరు కేవైసీ పేపర్లు, అన్నిటికీ ఒకే తాళం ఉంటే బాగుండు.
3: ఉందిగా నాన్న.
2: సీకేవైసీ అంటే
3: బ్యాంక్ మీ కేవైసీ రికార్డ్ వివరాలను సీకేవైసీ రిజిస్ట్రీలో అప్లోడ్ చేస్తుంది. దాంతో మీకు దొరుకుతుంది ఒక ప్రత్యేకమైన 14 అంకెల సీకేవైసీ ఐడి. ఇది అన్ని ఆర్థిక లావాదేవీల్లో చెల్లుతుంది. ఇది ఒక చోట కేవైసీ అప్డేట్ తో మిగతా బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో కూడా అప్డేట్ అయిపోతుంది. కేవైసీ సురక్షితమైన బ్యాంకింగ్ కి తొలి అడుగు.
4: ఎనభై సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సైబాల్.
5: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు. ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మి ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కె సాథ్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
7: నాకు మంచి కాలేజ్ లో అడ్మిషన్ వచ్చింది, కానీ మా కుటుంబ ఆర్థిక పరిస్థితి వల్ల ఫీజు చెల్లించలేకపోయాము. అప్పుడే మేము ఎస్బీఐ ప్లాటినం జూబ్లీ ఆశా స్కాలర్షిప్ గురించి తెలుసుకున్నాము.
8: అవును, అర్హత కలిగిన విద్యార్థులకు 15,000 రూపాయల నుండి 15 లక్షల వరకు స్కాలర్షిప్స్. లాస్ట్ అకాడమిక్ ఇయర్ లో 75% మార్క్స్ లేదా 7.5 సిజిపిఏ సాధించుంటే మీరు సెప్టెంబర్ 19 లోపు అప్లై చేసుకోండి. ఫర్ మోర్ డీటెయిల్స్ లాగిన్ టు ఎస్బీఐ ఆశా స్కాలర్షిప్ .co.in.
1: శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో నిషత్ ఖాన్ గారి సితార్ వాదనం వింటారు.

0: మీరింతవరకు నిషత్ ఖాన్ గారి సితార్ వాదన విన్నారు.
1: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తల ప్రసారం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నతస్థాయి సమాపేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలను సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. మాతా శిశు ఆరోగ్యం, సంక్రమణ వ్యాధులపై పోరులో భారత్ పురోగతి సాధించడం పట్ల డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అధనామ్ అభినందనలు తెలిపారు. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారిగా పర్యటించడాన్ని ఇరుదేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. ఇది ఇండో పసిఫిక్ లో శాంతి స్థిరత్వాల పట్ల రెండు దేశాలకు పెరుగుతున్న నమ్మకాన్ని, ఉమ్మడి నిబద్దతను ప్రతిబింబిస్తుందని రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. గత నెలలో న్యూఢిల్లీలో జపాన్ రక్షణ మంత్రి షింజీరో కోయిజుమితో జరిగిన చర్చల ఫలితమే ఈ పరిణామమని రాజ్నాథ్ సింగ్ తెలిపారు. వీర్ గార్డియన్ వంటి విన్యాసాల రూపంలో పరస్పర పర్యటనల మార్పిడి ఈ సహకారాన్ని మరింత బలపరుస్తుందని రక్షణ మంత్రి పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నతస్థాయి సమాపేశం నిర్వహిస్తారు. నకిలీ విత్తనాల వల్ల రైతులు నష్టపోకుండా నూతన విత్తన చట్టాన్ని ప్రవేశపెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. సుసంపన్నమైన ఆత్మ నిర్భర్ కింద రైతు కుటుంబాలను సాకారం చేసే ప్రభుత్వ ప్రయత్నాల్లో భాగంగా ఈ ప్రతిపాదిత చట్టం రూపొందుతోందని వ్యవసాయ రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతుల క్షేత్రస్థాయి అనుభవాలు, సలహాలు నేరుగా ఈ ముసాయిదా విత్తన చట్టంలో పొందుపరచడమే ఈ సమావేశం ముఖ్య ఉద్దేశమని పేర్కొంది. నకిలీ, కల్తీ లేదా నాణ్యత లేని విత్తనాల విక్రయాలకు పాల్పడే కంపెనీలు, వ్యాపారులపై భారీ జరిమానాలు, కారాగార శిక్షతో సహా కఠినమైన చర్యలు తీసుకునే విధంగా ఈ కొత్త ప్రతిపాదిత విత్తన చట్టం ఉంటుందని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 20,800 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడితో కూడిన 8 రైల్వే మల్టీ ట్రాకింగ్ ప్రాజెక్టులను కేంద్ర మంత్రి మండలి ఆమోదించింది. కీలక మార్గాల్లో లైన్ సామర్థ్యాన్ని పెంచడానికి, నిర్వహణ సామర్థ్యాన్ని మెరుగుపరచడానికి, రద్దీని తగ్గించడానికి ఈ ప్రాజెక్టులు దోహదపడతాయి. మంత్రివర్గ సమాపేశానంతరం సమాచార ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడుతూ 10,783 కోట్ల రూపాయలకు పైగా వ్యయంతో కూడిన 3 ప్రాజెక్టులు పశ్చిమ బెంగాల్, జార్ఖండ్, ఒడిశా, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ రాష్ట్రాల్లోని 14 జిల్లాలను అనుసంధానం చేస్తాయని, దీని ద్వారా రైల్వే నెట్వర్క్ కు దాదాపు 656 కిలోమీటర్లు అదనంగా చేకూరుతుందని తెలిపారు.
1: ఢిల్లీ से ముంబై, ముంబై से చెన్నై, చెన్నై से కోల్కతా, కోల్కతా से వాపస్ ముంబై, ये हो गया गोल्डन क्वाड्रिलेटरल. 7 हाई डेंसिटी कॉरिडोर्स हैं, उन कॉरिडोर्स की 4 लाइनिंग का काम चल रहा है, तो करीब करीब 2000 किलोमीटर ऐसे हैं जो ऑलरेडी 4 लाइनिंग हो चुके हैं.
0: ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి అంటోనియో గుటెరెస్ ఆదివారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సునుద్దేశించి ప్రసంగిస్తారు. ప్రపంచంలో మారుతున్న బహుళ ధృవ వాస్తవాలను ప్రతిబింబించడంలో బ్రిక్స్ పాత్రకు ఆయన మద్దతిస్తారని గుటెరెస్ ప్రతినిధి స్టెఫాన్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన నిలకడైన వృద్ది, ఆవిష్కరణలు, సహకారం, సుస్థిరత కోసం నిర్మాణం అనే ఇతివృత్తంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు రష్యా అధ్యకులు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యకులు జీ జిన్ పింగ్ తో సహా ఇతర నాయకులతో గుటెరెస్ ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించనున్నట్టు దుజారిక్ తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మెరుగైన మౌలిక

0: సదుపాయాలు, అనుసంధానత పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. గోవాలో 6 వరుసల ఎలివేటెడ్ కారిడార్ ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ మంత్రి, మౌలిక సదుపాయాలు బాగున్న చోట మూలధన పెట్టుబడులు వస్తాయని, మూలధన పెట్టుబడులు ఉన్న చోట ఉపాధి సృష్టించబడుతుందని చెప్పారు. గోవాలో అనేక హైవే, వంతెనలు, ఫ్లైఓవర్, పోర్టు కనెక్టివిటీ ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని ఆయన తెలియజేశారు. అంతర్జాతీయ వాణిజ్యంలో మహిళా పారిశ్రామికవేత్తలు, మహిళల నేతృత్వంలోని సంస్థలకు అవకాశాలు విస్తరించడానికి కలిసి పనిచేయాలని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ బ్రిక్స్ దేశాలకు పిలుపునిచ్చారు. న్యూఢిల్లీలో నిన్న జరిగిన బ్రిక్స్ డబ్ల్యూబీఏ విమెన్ లెడ్ డెవలప్మెంట్ సదస్సును ఉద్దేశించి ప్రసంగించిన ఆయన, వ్యాపార నిబంధనలతో పాటు రుణాలు, మార్కెట్లను సులభంగా పొందే అవకాశం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబన్ను, దేశాభివృద్దికి వారి క్రియాశీల భాగస్వామ్యాన్ని నిర్దారించే లక్ష్యంతో లఖపతి దీదీ కింద 9 మిలియన్లకు పైగా స్వయం సహాయక సంఘాల్లో సుమారు 10 కోట్ల మంది గ్రామీణ మహిళలు సభ్యులుగా ఉన్నారని గోయల్ తెలిపారు.
1: 100,000 Indian rupees, which is probably barely $1,000, but which means a lot for a woman who didn't earn anything until then, has now exceeded about 30 million, whose personal income is over 100,000 Indian rupees.
0: WHO Director General Dr. Tedros Adhanom Ghebreyesus, Delhi lo jarigina Agneyasia Pran

0: శాతానికి పెరగడం వల్ల మాతా శిశు మరణాలు తగ్గుముఖం పట్టడానికి దోహదపడుతున్నాయని డాక్టర్ టెడ్రోస్ అన్నారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈరోజు పరంవీర్ చక్ర గ్రహీత, కంపెనీ క్వార్టర్ మాస్టర్ హవల్దార్ అబ్దుల్ హమీద్ వర్ధంతి సందర్బంగా ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. 1965 నాటి భారత్ పాకిస్తాన్ యుద్దంలో అబ్దుల్ హమీద్ సాటిలేని ధైర్య సాహసాలను, అసాధారణమైన పోరాట పటిమను ప్రదర్శించి దేశం కోసం ప్రాణత్యాగం చేశారని బిర్లా కొనియాడారు. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. మానసిక ఒత్తిడి ఆందోళనలతో సతమతమయ్యే వారిలో అవగాహన కల్పించి ఆత్మహత్యలు నివారించవచ్చనే భరోసా కలిగించేందుకు 2003 నుంచి ఐఏఎస్పి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ఈ రోజును చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చడం అనే ఇతివృత్తంతో మానసిక సమస్యలపై బహిరంగంగా మాట్లాడాలని పిలుపునిస్తున్నారు. ఒడిశాలో ఈరోజు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంటూ భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 2-3 రోజుల్లో అస్సోం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపుర, పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తమిళనాడు, పుదుచ్చేరి, కరైకాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలలో ఆదివారం వరకు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. అండమాన్ నికోబార్ దీవులు, అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్లలో కూడా ఇటువంటి వాతావరణ పరిస్థితులే ఉంటాయని పేర్కొంది. ఆకస్మిక వరదలతో అతలాకుతలమైన నేపాల్కు భారత్ మానవతా సహాయాన్ని ముమ్మరం చేసింది. గాలింపు, రక్షణ, ఫోరెన్సిక్ ఆపరేషన్లకు మద్దతుగా 130 టన్నులకు పైగా సహాయ సామగ్రిని అందించడంతో పాటు 54 మంది నిపుణులైన సిబ్బందిని నియమించింది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. జపాన్ యుద్ద విమానాలు భారత్లో మొట్టమొదటిసారి పర్యటించడాన్ని, ఇరు దేశాల రక్షణ భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి అని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు న్యూఢిల్లీలో దేశవ్యాప్తంగా ఉన్న ప్రముఖ రైతు సంఘాలతో ఉన్నత స్థాయి సమావేశం నిర్వహిస్తారు. మెరుగైన మౌలిక సదుపాయాలు అనుసంధానత, పెట్టుబడులను ఆకర్షిస్తాయని, ఉద్యోగాలు సృష్టిస్తాయని, ఆర్థిక వృద్దిని వేగవంతం చేస్తాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్స్ పై చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి అల్లరి ప్రియుడు. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట

శ్రోతలు చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి శుభాకాంక్షలు. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపడిన పాట.

0: మీరింతవరకు చిత్రగీతాలు విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 1:10 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు, అనంతరం 1:20 వనితా లోకం స్త్రీల కార్యక్రమం ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది మాత్రిఫణి కుమార్. ముఖ్యాంశాలు. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు 4వ రోజు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ సాధారణ బస్సుల్లో సీసీటీవీ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఆర్టీఏ అమల్లో విధానపరమైన ఏకరూపత సాధించి పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. పార్టీల కన్నా పార్లమెంటరీ విలువలే ప్రధానమని న్యూఢిల్లీలో జరిగిన సంసద్ రత్న అవార్డుల కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్రెడ్డి పేర్కొన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకంలో వయో పరిమితిని రాష్ట ప్రభుత్వం మరో 3 ఏళ్లు పెంచింది. వార్తల వివరంగా. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి 4వ రోజు సమావేశాలు కొనసాగుతున్నాయి. మంత్రి సీతక్క ప్రవేశపెట్టిన పంచాయతీరాజ్ 4వ సవరణ బిల్లుపై శాసనసభలో ఈ రోజు చర్చ కొనసాగనుంది. 22A నిషేధిత భూముల అంశంపై చర్చకు బీజేపీ డిమాండ్ చేస్తోంది. కాగా ఉభయ సభలు ఈ రోజు ఉదయం ప్రారంభం కాగానే అసెంబ్లీలో స్పీకర్, మండలిలో చైర్మన్ ప్రశ్నోత్తరాలు చేపట్టారు. తెలంగాణ శాసనసభ 4వ రోజు సమావేశాల ప్రశ్నోత్తరాల్లో రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఆర్టీసీ సాధారణ బస్సుల్లో సీసీటీవీ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం లేదని స్పష్టం చేశారు. ఏఏఎస్ 153 ప్రమాణాల ప్రకారం బస్సుల్లో సీసీ కెమెరాలు తప్పనిసరి కాదని, ప్రస్తుతం కార్పొరేషన్ నడిపే ప్రీమియం ఎలక్ట్రిక్ బస్సుల్లోనే ఇవి అందుబాటులో ఉన్నాయని చెప్పారు. ఆర్టీసీ భూములను ప్రభుత్వానికి ఇస్తున్నట్లు మంత్రి తెలిపారు. అలాగే సంస్థ ఆర్థికంగా నిలదొక్కున్న తర్వాతే కొత్త బస్టాండ్ల నిర్మాణం చేపడతామన్నారు. శాసనమండలిలో దివ్యాంగుల పెన్షన్ల మంజూరుపై సభ్యుల ప్రశ్నలకు మంత్రి సీతక్క సమాధానమిచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం ప్రస్తుతం 4,66,351 మంది వికలాంగ పెన్షన్లు అందిస్తోందని, కొత్తగా అర్హులైన వారి నుంచి దరఖాస్తులు ఆహ్వానించగా ఇప్పటి వరకు 123,199 దరఖాస్తులు అందాయని తెలిపారు. ఇవి వెరిఫికేషన్ ప్రక్రియలో ఉన్నాయని

శాతస్థాయి పరిశీలన పూర్తయ్యాకే పరిష్కరిస్తామని చెప్పారు. గత ప్రభుత్వంలో అనర్హులకు మంజూరైన పెన్షన్లను గుర్తించి తొలగిస్తున్నామని, అర్హులందరికీ పెన్షన్లు ఇస్తామని హామీ ఇచ్చారు. ఆర్టీఐ అమల్లో విధానపరమైన ఏకరూపత సాధించి పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. హైదరాబాద్లోని అస్కీలో ఎన్ఎఫ్ఐ సీఐ తెలంగాణ సమాచార కమిషన్ నిర్వహిస్తున్న 2 రోజుల జాతీయ సదస్సును ప్రారంభించి ప్రసంగించారు. ప్రభుత్వ సమాచారం ప్రజల ఆస్తి అని, దాన్ని సకాలంలో అందించడం ప్రభుత్వ బాధ్యత అని పేర్కొన్నారు. దరఖాస్తుల పరిష్కార సంఖ్య కాదు, పాలనలో పెరిగిన పారదర్శకతే విజయానికి కొలమానమని అన్నారు. సోషల్ మీడియాలో ఫేక్ అకౌంట్ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించడం పట్ల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ శాసనసభ పక్ష ఉపనేత హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫేక్ అకౌంట్ను సాటిగా చూపి సీఎం సభలో మాట్లాడారని, అకౌంట్ను నడిపేది కాంగ్రెస్ పార్టీయేనని ఆరోపించారు. ఫేక్ అకౌంట్లో పోస్ట్ చేసిన అంశాన్ని తీసుకొచ్చి అసెంబ్లీలో చదవటం దౌర్భాగ్య పరిస్థితి అని, దీనిపై తెలంగాణ ప్రజలకు సీఎం క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పార్టీల కన్నా పార్లమెంటరీ విలువలే ప్రధానమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సంసద్ రత్న అవార్డుల కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, చట్టసభలు నడవకుండా అడ్డుకోవడం సరికాదని, తెలంగాణ అసెంబ్లీలో అధికార ప్రతిపక్ష పార్టీల వ్యవహార శైలి అప్రజాస్వామికంగా ఉందని వ్యాఖ్యానించారు. రైతు కుటుంబం నుంచి వచ్చిన తాను ఈ స్థాయికి ఎదగటం భారత ప్రజాస్వామ్య గొప్పతనమేనని, తన జీవితంలో ఏనాడు అసెంబ్లీ వెల్లలోకి అడుగుపెట్టలేదని, సమావేశాలకు ఒక్కరోజు కూడా గైర్హాజరు కాలేదని తెలిపారు. ఎన్నికల కమిషన్ వంటి రాజ్యాంగ వ్యవస్థలపై అనవసర విమర్శలు తగదని పేర్కొన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల నియామకంలో వయో పరిమితిని రాష్ట ప్రభుత్వం మరో 3 ఏళ్లు పెంచింది. ఇప్పటికే జీవో నంబర్ 87, 122 ద్వారా 7 ఏళ్లు పెంచగా, తాజాగా జీవో నంబర్ 129 ద్వారా అదనంగా 3 ఏళ్లు సడలింపునిచ్చినట్లు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు చైర్మన్ పివి శ్రీనివాసరావు తెలిపారు. పోలీస్ అగ్నిమాపక జైళ్లు స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ విభాగాల్లో కానిస్టేబుల్ తస్ సమాన పోస్టులకు ఈ సడలింపు వర్తిస్తుంది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గణ నివాళులర్పించారు. గడీల పాలనకు దొరల అహంకారానికి వ్యతిరేకంగా పోరాడిన ధీరవనిత చాకలి ఐలమ్మని కొనియాడారు. దాదాపు 80 ఏళ్ల క్రితమే దొరల నిరంకుశత్వానికి వ్యతిరేకంగా ఆమె జంగ్ సైరన్ మోగించారని గుర్తు చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ఏఆర్ న్యూస్ _ HYD ను ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ ని

0: కానీ అన్ని కూడా మనం సెటిల్ చేయడం జరుగుతూ ఉంది. ఈ అవకాశాన్ని కక్షిదారులు వినియోగించుకోవాల్సిందిగా మేము కోరుతున్నాము.
1: ఈ నెల 12వ తేదీన జనగామ జిల్లా కోర్టులో జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ వైస్ చైర్పర్సన్ బి ప్రతిమ తెలిపారు. క్రిమినల్, కుటుంబ తగాదా, డబుల్ రికవరీ, యాక్సిడెంట్, చిట్ ఫండ్, ఎలక్ట్రిసిటీ, చెక్ బౌన్స్ తదితర కేసులు పరిష్కరించుకోవచ్చన్నారు. హైదరాబాద్ లోని రవీంద్రభారతి లో జరిగిన చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమంలో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, ప్రభుత్వ సలహాదారు వి హనుమంతరావు, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్ తదితరులు చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వీరనారి చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి భావితరాలకు ఆదర్శంగా నిలుస్తుందని కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ గుండు సుధారాణి అన్నారు. వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతిని పురస్కరించుకుని హన్కొండ జిల్లా న్యూ సాయంపేట జంక్షన్లో చాకలి ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. రాజన్న సిరిసిల్ జిల్లాలోని వేములవాడ సిరిసిల్ల పట్టణాలతో పాటు అన్ని మండల కేంద్రాలు, గ్రామాల్లో చాకలి ఐలమ్మ వర్ధంతి కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాగర్ కర్నూలు జిల్లా కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ చాకలి ఐలమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఆసిఫాబాద్ జిల్లాలో కలెక్టరేట్తో సహా పలు ప్రాంతాల్లో కూడా చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈరోజు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం జరుపుకుంటున్నారు. మానసిక ఒత్తిడి, ఆందోళనలతో సతమతమయ్యే వారిలో అవగాహన కల్పించి ఆత్మహత్యలను నివారించవచ్చనే భరోసా కలిగించేందుకు 2003 నుంచి ఐఏఎస్పి, ప్రపంచ ఆరోగ్య సంస్థ సంయుక్తంగా ఈ దినోత్సవాన్ని చేపడుతున్నాయి. ఈ ఏడాది ఆత్మహత్యలపై దృక్పథాన్ని మార్చడం అనే ఇతివృత్తంతో మానసిక సమస్యలపై బహిరంగ మాట్లాడాలని పిలుపునిస్తున్నారు. జీవించి సాధించాలని రాజన్న సిరిసిల్ జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రి సైకాలజిస్ట్ కె పూర్ణం చందర్ సూచించారు. ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం సందర్భంగా ప్రభుత్వ మైండ్ కేర్ కౌన్సిలింగ్ సెంటర్ ఆధ్వర్యంలో కార్మికులకు గ్రూప్ కౌన్సిలింగ్ నిర్వహించారు. నాగర్ కర్నూలు జిల్లా బావాయిపల్లిలో జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ ఆకస్మికంగా పర్యటించి అభివృద్ది పనులను పరిశీలించారు. బీబీసీ రామ్జీ పథకంలో భాగంగా నిర్మిస్తున్న ఫామ్ ఫండ్ పనుల పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. వికసిత్ భారత్ యంగ్ లీడర్స్ డైలాగ్ 2027 క్విజ్ పోటీల్లో రాజన్న సిరిసిల్ జిల్లాలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొనేలా ప్రత్యేక చొరవ చూపాలని ప్రిన్సిపాళ్లు, ప్రధాన ఉపాధ్యాయులకు జిల్లా విద్యాధికారి ముండయ్య సూచించారు. సంగారెడ్డి జిల్లాలో గణేష్ ఉత్సవాలను ప్రశాంత వాతావరణంలో భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ఎస్పీ పరిశోష్ పంకజ్తో కలిసి నిర్వహించిన సమాపేశంలో కలెక్టర్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయక విగ్రహాలను ప్రతిష్ఠించేలా అవగాహన కల్పించాలన్నారు. మహిళలు, చిన్నారుల పోషణ స్థాయిని మెరుగుపరిచేందుకు ఈ రోజు నుంచి 8వ తేదీ వరకు పోషణ్ మాహ్ 2026 కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఖమ్మం జిల్లా మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిని ప్రేమీల తెలిపారు. ఈ నెల 27వ తేదీన ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా రాజన్న సిరిసిల్ జిల్లాలోని పర్యాటక చారిత్రక ప్రాంతాలపై ఉత్తమ రీల్స్ వ్యూస్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ తెలిపారు. ఆసిఫాబాద్ జిల్లా వ్యాప్తంగా పోలాల అమావాస్య పండుగ వేడుకలు ఘనంగా జరుపుకుంటున్నారు. 3 నెలల పాటు పొలం పనులు చేసి అలసిపోయిన ఎడ్లకు ప్రత్యేక అలంకరణ చేసి ఆలయాల చుట్టూ ప్రదర్శనలు చేయించడం ఆనవాయితీగా వస్తోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ జిల్లాల వారీగా అధికార ప్రతినిధులను నియమించింది. మొత్తం 26 మంది నేతలను వివిధ జిల్లాలకు అధికార ప్రతినిధులుగా పీసీసీ నియమించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. తెలంగాణ అసెంబ్లీ శాసనమండలి సమావేశాలు 4వ రోజు కొనసాగుతున్నాయి. ఆర్టీసీ సాధారణ బస్సుల్లో సీసీటీవీ నిఘా వ్యవస్థ ఏర్పాటు చేయడం లేదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అసెంబ్లీలో స్పష్టం చేశారు. ఆర్టీఏ అమలులో విధానపరమైన ఏకరూపత సాధించి పారదర్శకత, జవాబుదారీతనాన్ని మరింత బలోపేతం చేయాలని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా పిలుపునిచ్చారు. పార్టీల కన్నా పార్లమెంటరీ విలువలే ప్రధానమని న్యూఢిల్లీలో జరిగిన సంసద్ రత్న అవార్డుల కార్యక్రమంలో కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగ నియామకంలో వయో పరిమితిని రాష్ట ప్రభుత్వం మరో 3 ఏళ్ల పాటు పెంచింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఈనాటి వనితాలోకం కార్యక్రమంలో సాహిత్యంతో దోస్తీ శీర్షికన ప్రముఖ కవయిత్రి విశ్వైక గారి సామాజిక కవిత్వం తొలి సంతకం కవితా సంపుటి పుస్తక సమీక్ష వింటారు. సమీక్షకులు మాధవి నందిమాల.
1: కవయిత్రి విశ్వైక గారి సామాజిక కవిత్వం తొలి సంతకం కవితా సంపుటి. సామాజిక స్పృహ కలిగి ఉండడమే కాదు, తన మొదటి పుస్తకం తొలి సంతకంతో 63 సామాజిక కవితలను వెలువరించారు కవయిత్రి విశ్వైక. నేను సైతం అంటూ సమాజానికి కొంతైనా ప్రేరణ ఇవ్వాలని, మార్పు దిశగా ఒక్క అడుగుపడినా తన లక్ష్యం నెరవేరినట్లే అంటూ అందమైన దస్తూరిలా అద్భుతంగా తన కవితలను పొందుపరిచారు ఈ కవితా సంపుటిలో. ఈ పుస్తకంలో మచ్చుకు కొన్ని కవితలు చూద్దాం. తెలుగు తల్లికిదే వందనం అను కవితలో, తేనెలొలికే భాష నా తెలుగు భాష, అందమైన భాష నా అమ్మ భాష, అమ్మా అని పిలుపులో అనురాగం మలుపులో చిందు భాష తెలుగు, చిప్పిల్లు భాష తెలుగు, అన్నమయ్య కీర్తనలు త్యాగరాయ నాదాలు, ఆధ్యాత్మిక తెలుగురా విశ్వనాథ పదములో తెలుగురా, కృష్ణ శాస్త్రి కవితలో గాంభీర్యం తెలుగురా, కాలోచి పాటవం శ్రీశీల పౌరుషం విప్లవించు తెలుగురా అంటూ ఛందస్సులను వ్యాకరణాలను తెలుగు భాషకు అలంకారులుగా కవులను కళాకారులను కీర్తిస్తూ వారి రచనలలోని నిండుదనమే తెలుగు, అల్లూరిలో ఆవేశం కందుకూరి వీరేశం చైతన్యపు తెలుగురా, మమకారపు లాలింపు ఆత్మీయపు తెలుగురా, నరనరాల ప్రవహించే జీవనది తెలుగురా, భాషలెన్ని నేర్చిన పలుకు భాష అమ్మ భాష, నిన్ను నువ్వు మరచినా మరువలేని మధుర భాష తెలుగు తల్లికిదే వందనం అంటూ ఎంతో అద్భుతంగా వర్ణించారు. నిజమే కదా, పరభాష కవులు సైతం ప్రశంసించిన భాష మన తెలుగు భాష. ఓ వీర సైనిక అను కవితలో, రేయి పగలు దేశమే ప్రాణంగా, దేహమే దేశభక్తి క్షేత్రంగా, కర్మభూమిపై తన చివరి శక్తి కణం ఆవిరయ్యే వరకు, రణభూమిలో ఛాతి ఎదురొడ్డి మరణానికి తన రక్తపు పదును చూపే వీర సైనికుని దేశభక్తికి నిండు మనసుతో మోకరిల్లుతూ నీరాజనాలు అర్పించిన తీరు ఎంతో శ్లాఘనీయం. జాగృత పతాక అను కవితలో, త్రివర్ణ పతాకాన్ని సత్య నిర్వచన వేదముగా, ధర్మదేవతా పాదముగా, ఐక్యమతవాదంగా భావించిన విధానం ఎంతో బాగుంది. అమ్మంటే అలానే అను కవితలో, అమ్మ ఎందుకో నచ్చేది కాదు, చిన్న తప్పుకు వేసే శిక్ష, మార్కులు తక్కువ వస్తే కొట్టే దెబ్బలు, నియంత్రించే ఆ ధోరణి క్రమశిక్షణ అస్సలు నచ్చేది కాదు. అమ్మ ఎందుకిలా అనుకున్నా అప్పుడు, కాని నా పిల్లలకు అమ్మగా అయ్యాక తెలిసింది అమ్మంటే అలానే అని. అవి శిక్షలు కాదు, శిక్షణ అంటూ రాసిన ఈ కవిత అమ్మగా మారిన ప్రతి ఆడపిల్ల గుండె తలుపును తడుతుంది. రైతు మట్టి అనే కవితలో, స్వేదాన్ని చిందించే శ్రమజీవి రైతు, ప్రగతి వృక్ష పటిష్ట వేరు రైతు మట్టి, అవనిని నడిపించే ఆహారం రైతు, ఆద్యంతం అన్నింటికీ ఆధారం మట్టి, పచ్చదనాన్ని సృష్టించే బ్రహ్మే రైతు, వెచ్చదనంతో హత్తుకునే అమ్మే మట్టి, మట్టితో మమేకమయ్యే పునీతుడు రైతు, రైతును అభిషేకించే పవిత్ర ద్రవ్యం మట్టి అంటూ రైతుకు మట్టికి గల బాంధవ్యాన్ని వివరించిన తీరు ఎంతో హృదయంగా ఉంది. మేడే అను మరో కవితలో, పగలనక రేయనక నకనకలాడే చప్పిడి డొక్కకు, గంజి కోసం గింజ కోసం, కూడు కోసం గుడ్డ కోసం, కండలను కరిగించి చెమటలతో చెలిమి చేసే బానిస బతుకుల వెట్టి చాకిరిని వివరించిన తీరు ప్రతి ఒక్కరి మనసును కదిలిస్తుంది. క్షమస్తత్వం అను కవితలో, ఆమె అంతే కన్నీటిని రెప్పమాటున బాధను పంటి బిగువున భరిస్తూ, క్షమిస్తూ, సర్దుకుపోతూ, కుటుంబ శ్రేయస్సే తన జీవిత పరమావధిగా జీవనం సాగించే గృహిణి, తన అంతరంగ మదనాన్ని ఎంతో ఆర్తితో ఆవిష్కరించారు కవయిత్రి. నేనెరుగనైతినే చెలి అనే కవితలో, ఆత్మీయతకు నిర్వచనంగా అనుంగు సఖివయ్యావు,

ఒట్టమిలో ఓదారుస్తూ గెలుపుకు ప్రేరణవయ్యావు, అహర్నిశలు ఆలంబనవయ్యావు. వ్యక్తిత్వాన్ని దిద్దుతూనే అస్తిత్వాన్ని నిలుపుకునేవు. నీ సహనంతో సుగుణంతో నన్ను నీకు అనుగుణంగా మార్చుకుని నా సగపాలు కాస్త ఎప్పుడు నువ్వైతివో అంటూ తన అర్ధాంగిని పొగుడుతున్నట్లుండే ఈ కవితను ఎంతో రమణీయమైన పదబంధాలతో తెలిపారు. ఉత్తరం, ఉత్తరం అంటేనే మనందరికీ ఓ ఎమోషన్, ఓ భావోద్వేగం. ఉత్తరం ఇప్పుడు అదే ఆత్మీయపు కబురుతో వస్తోంది. ఎన్నాళ్లకో గాని సందేశాలు మోసుకొచ్చే ఉత్తరం తన వరస మార్చుకుంది. పెరిగిన సాంకేతికతతో విదేశాలలో ఉంటున్న తమ పిల్లలు ఊరిలో ఉండే అమ్మమ్మ తాతయ్యల క్షేమ సమాచారాలను క్షణాల వ్యవధిలో అందిస్తుంది అంటూ ఇప్పటి ఉత్తరాన్ని ఎంతో సరికొత్తగా పరిచయం చేశారు కవయిత్రి. కన్నీరు, కన్నీరు అనే కవితలో ఆవేదనల అగ్నిపర్వతం బద్దలైనప్పుడు కంటి కొలను నుండి విరుచుకుపడి ఎగిసే లావాయే కన్నీరు. కష్టాల అలలలో, నిరాశల సుడులలో నిరంకుశంగా ఉప్పొంగే ఉప్పునీటి సరస్సుగా కనురెప్పల పొరను చీల్చుకు ఎదిగే నీటి మొలకలు కన్నీరు. పుట్టుకతో తోడుండే నేస్తం కడసారి వీడుకోలుకు స్మృతి చిహ్నం. సాటిలేని బాంధవ్యానికి వేటి నిదర్శనమైన ఆజన్మ బంధువు కన్నీరు అంటూ రాసిన కవితలో ఎన్నో తడితడి అక్షరాలు. నానకూచి అను కవితలో తొలి సంతానం ఆడపిల్ల అని తెలియగానే మీరు పంచిన మిఠాయిల తీయదనం నాకు జీవితంలో అందించారు. అచ్చం నాన్నలా ఉన్నావు అంటే ఆ కూతురికి ఎంత సంబరమో కదా. రూపంలో, ప్రవృత్తిలో, అలవాట్లలో తను అచ్చం నాన్నపోలికే అంటూ తన మనసు మడిలో నీతి బీజాలను నాటిన రైతు నాన్న అంటూ నాన్నంటే తనకు ఎంత ప్రాణమో తెలిపిన విధానం ప్రతి ఆడపిల్ల హృదయానికి హత్తుకుంటుంది. ఉగాది, ఉగాది అను కవితలో వసంతమా తరుల విరుల సుగంధమా, వసంతమా ధరణీలలామ ఆనంద ప్రకాశమా, బంతిపూల మెడలు తెంపి బారెడు మూరెడు మల్లెలు అల్లి మామిడాకుల తొడిమెలు తుంచి ముఖద్వారానికి తోరణాలుగా సర్దాను. ఈ వస్త్రమంతా శోభలతో నిండాలని నైవేద్యాన్ని చేస్తున్న నాకు పత్రకుసుమ విలాపం వినవచ్చింది. ఒక్కనాడైనా గుక్కడి నీళ్లు గుమ్మలించావా అంటూ ఆక్రోశిస్తున్న ప్రకృతి బాధను తెలుపుతూ ఈ ఉగాది నుంచైనా ప్రకృతిని కాపాడుకుందామని మరుసటి వసంతాగమనానికి మనమందరం వన నివేదన కానిద్దాం అంటూ రాసిన కవిత ఎంతో సందేశాత్మకమైనది. అమ్మను కాపాడండి, నిలువెచ్చని నీటి గదిలో సుతిమెత్తని గోడల మధ్య తనకు తానుగా ఈత నేర్చుకుని అటూ ఇటూ తిరుగుతుంది ఆ జీవకణం. తానున్నదే ఒక ప్రపంచంగా, తాను వినే మాటలే శబ్దాలుగా, రక్త మాంసాలతో ఆకృతి దాల్చుతూ ఎదుగుతుంది అమాయక భ్రూణం. సాంకేతిక కిరణ పరికరము అంటే స్కానింగ్ తన కోసం కాచుకుందని ఆనవాళ్లు కనుక్కున్న వెంటనే యమపాశమై కాటు వేస్తుంది. ఆడబిడ్డలను ఇలా చంపుకుంటే అమ్మ ఎక్కడుంటుంది? జీవజాతుల రక్షణ జాబితాలో ఆడజాతి చేరకముందే అమ్మను కాపాడండి అంటూ భ్రూణ హత్యలను సంపూర్ణంగా నిరోధించాలని రాసిన కవిత ఎంతో ఆర్ద్రతతో గుండెను మెలిపెట్టేలా ఉంది. నా బాల్యం కవితలో, నా బాల్యం అందమైన జ్ఞాపకాల మణిహారం, అంతులేని అనుభూతుల సమాహారం, వేమన సుమతి శతకాలు నేర్పిన నీతులు, గురజాడ వీరేశలింగం చూపిన బాటలు, ప్రయాణంలో చెట్లను లెక్కపెట్టే గణితం, నిమ్మ చెక్కలతో తరాజు చేసిన చరితం, బాల్యం అంటేనే స్వర్గతుల్యం. ఏ వయసు వారికైనా తనివి తీరని జ్ఞాపకాల తడి అత్యంత మధురమైన ఆ బాల్యపు మధురిమలు తెలుపుతూ మన బాల్య స్మృతులన్నీ గుర్తుకు తెస్తారు కవయిత్రి. పరమవీర చక్ర అను కవితలో ఆ పతకాన్ని వర్ణిస్తూ దేవతల అస్త్రాల బలిమిలో మహాశక్తివంతమైన దదీచి మహర్షి వెన్నెముక, ఇంద్రుని వజ్రాయుధం, ధైర్య పరాక్రమాలతో నలుదిశల సైనికులు సాధించిన విజయాలకు దక్కే విశిష్ట పురస్కారం అంటూ పరమవీర చక్ర విశిష్టతను తెలిపిన భావాలు ఎంతో మహోన్నతమైనవి. ఓటు, ఓటు ఓ బుల్లెట్టు, నీ చేతిలోని విలువైన పనిముట్టు, బంగారు భవిష్యత్తుకై పట్టుబట్టు, ప్రజాస్వామ్య విలువలకు సామ్రాట్టు అంటూ దేశ భవితను నిర్ణయించే ఓటు కవితలో ఎంతో బాధ్యతాయుతమైన భావనను కనపరిచారు కవయిత్రి. వృద్ధాశ్రమాలు, ప్రాయమైన పసిపాపల పొదరిల్లు ఆ ఇల్లు, చివరి మజిలీ చేడినోళ్లను చేరదీసే చావిల్లు, మనసారా మాట్లాడే మమకారపు కౌగిల్లు, అవసానానికి ఆయుపోసే సంజీవిని ఆనవాళ్లు, వృద్ధాప్య ఊతంతో గట్టెక్కే ఆరళ్ళు, కడశ్వాసను కాపుకాసే కారుణ్యపు కావిల్లు,
అంటూ కవయిత్రి.

రాసిన ఈ కవిత ఎంతో పరిపక్వత గలది. నాది భేరి అను కవితలో ఆమె ఎవరెస్ట్ మీద కాలు మోపింది, యుద్ధ విమానాలకు గమనం నేర్పింది, ఆధిపత్యపు వలను తెంచుకుంటూ అభివృద్ధి సోపానాలను కట్టుకుంటూ కదిలే ఆమె గెలుపు నారీ భేరిలా మార్మోగాలి అంటూ ప్రతి రంగంలో శ్రీ సాధిస్తున్న అభివృద్ధిని వేనోళ్ల పొగుడుతూ కవయిత్రి విశ్వైక దేదీప్యమానంగా తమ కవితాజ్యోతిని వెలిగించారు. అమ్మ నీవు నీవులా ఉండు కవి, మనతో పాటు అమ్మ కూడా పెద్దదవుతుంది, అయినా ఇప్పటికీ కూడా ఆమె కళ్లతోనే కొన్ని ప్రశ్నలు అడుగుతుంది. ఇలానే చెయ్యాలా, ఇలాగే కదా చెప్పాలి అంటూ ఒక స్త్రీ వివాహం తర్వాత తన ఆశలు ఆశయాలు తన ఉనికిని మర్చిపోయి కుటుంబమే శ్రేయస్సుగా అహర్నిశలు పాటుపడుతుంది. అలా వద్దు అమ్మా, నువ్వు నీలా ఉండు అంటూ కవయిత్రి అమ్మగా మారాక తనకు స్ఫురించిన ఈ భావనను అక్షరీకరించిన తీరు ఎంతో హృద్యంగా ఉంది. జలపాతం హరివిల్లు రంగుల్ని మమేకం చేసుకున్న తేజోయామిని, నిరంతర నిర్మల గామిని, పర్వతగిరుల నడుమసాగే వెన్నెల ఝరి, ఉరకలేసే ఉత్తుంగ తరంగలహరి, మూలికా సుగంధాలతో ఐక్యమైన అద్భుత సౌందర్య వాహిని అంటూ తన భావాలను ఎంతో రమణీయంగా వర్ణించారు కవయిత్రి. అపార మేధో సదనాలు గ్రంథాలయాలు అంటూ పురాతన ప్రాపంచిక జ్ఞానాన్ని, తాళపత్ర గ్రంథాల సారాన్ని, వేద వేదాంగాల వైభవాన్ని, శతాబ్దాల కావ్య భాండాగారాన్ని ప్రోదీకృతం చేసుకున్న అక్షర నిక్షేపాలు, జ్ఞానామృతాన్ని అందజేసే క్షీరసాగరాలు, అనంతాక్షర కర్మాగారాలు అంటూ మస్తకానికి పుస్తకం ఎంత అవసరమో తెలిపిన ఈ కవిత ఎంతో విశేషాత్మకమైనది. నివాళిక అను కవితలో ఘాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారి నిర్యాణ సమయంలో ఇలా నివాళి అర్పించారు. సురుల సంగీత విభావరిలో స్వర్గ శిఖరమునకు ఆహ్వానం వచ్చేనేమో, ఇంద్రలోకమునకేగే బాలచంద్రుడు, కైలాసమున ఆమంత్రణముపై కదిలే వేణుగాన మధుర లాహిరులు చాలక స్వరార్చన కైంకర్యములు కోరేనేమో శ్రీహరి, పాలకడలికి వెడలే పండితారాధ్యుడు, అమరపురికి తరిలే గాన గంధర్వుడు అంటూ రాసిన కవిత ఎంతో అద్భుతంగా ఉంది. వసుదైక పోరాటం ఈ కవితలో కవయిత్రి గుండెలరచేత పెట్టుకుని ప్రపంచానికి సుస్థీ చేసింది, గుండెలరచేత పెట్టుకుని గస్తీ కాస్తుంది, కన్నెర చేసిన ప్రకృతి కరాల నృత్యం చేసింది అంటూ కరోనా మహమ్మారి మన జీవితాలను ఎలా మలుపు తిప్పింది అంటూ రాసిన కవిత అప్పటి పరిస్థితికి అద్దం పట్టింది. లౌక్యం లౌక్యం ఉంటేనే మనిషికి సౌక్యం, చిరునవ్వులతోనే బంధాలు కలుపుకోవాలి, కలుపుకోలుదనం చిలకరించాలి, అవే అనురాగ పరిమళాలు విదజల్లాలి. భాష రాకున్నా భావం ముఖ్యం, ముఖ కవలికలు మూగ సైగలు చాలు, మూడు సంద్రాలు ఈదవచ్చు అని లౌక్యం కవితలో చెప్పిన తీరు స్ఫూర్తిదాయకం. సీతా కోకచిలుక ఈ కవితలో సీతమ్మ కోకలందుకున్న వన్నెల మొలక, హరివిల్లు సరస్సున జలకాలాడితివా, సప్తవర్ణాలను ముద్దాడితివా, విజయ పథాల దారులలో మానవాళికి ఓర్పు సహనాల విలువ తెలియజేసిన అద్భుత కీటకరాజమా, నీ అందంతో మమ్ము కట్టిపడేస్తున్నావు సుమా అంటూ సీతాకోక చిలుకను వర్ణించతీరు ఎంతో బావుంది. అన్నపూర్ణ వారసుడు సూర్యుడు అతని కోసం నిరీక్షిస్తున్నాడు, ఆకాశం అతనికి సలాము చేస్తుంది, రంగులేని తమ వానబిడ్డకు అద్భుతంగా హరితవర్ణమత్తాడని, సాటివారి ప్రాణం నిలిపేందుకు ఎన్నో నిద్రలేని రాత్రులను కాలానికి అరివిచ్చే యోగి అతడు, ధాన్యపు సిరులను లోకానికి దానం చేసే ఋషి అతడు, అన్నపూర్ణాదేవికి అసలైన వారసుడు, మానవ జాతికి ఆరాధ్య దేవుడు అని రైతుపై రాసిన ఈ కవిత ఓ మణికిరీటం లాంటిది. మద్యం మద్యం ఒక మత్తు, పెట్టుకోకు దానితో పొత్తు, సంసార వృక్షాన్ని నాశనం చేసే విత్తు, ఇకనైనా తెలుసుకోకపోతే తప్పదు విపత్తు అంటూ మద్యం వల్ల జీవితాలు ఎంత అతలాకుతలం అవుతాయో తెలిపిన తీరు ఎంతో ఆలోచింపజేసేలా ఉంది. చిత్తరువు నిశ్శబ్దంగా గోడకు నిలబడా చూస్తుంది చిత్తరువు, పెంచుకున్న సంబంధాలతో ముస్తాబైన సపరివార చిత్రం అంటూ ఉమ్మడి కుటుంబ గొప్ప

చిన్నతనాన్ని తన అక్షరాలతో చిత్రీకరించిన చిత్తరువు కవిత ఓ అందమైన కుడ్య చిత్రంలా అగుపిస్తుంది. సౌకర్యం. సౌకర్యం అంటేనే ఒక మాదక ద్రవ్యం, అలవాటైతే అపసవ్యం, భవిష్యత్ అంతా అయోమయం. లక్ష్య సాధనకై సాగే పరుగుకు సోమరితనపు సంకెళ్లేసి పిలాసాల ఊబిలో మారుచుని ఉచ్చులో పడవద్దు అంటూ రాసిన ఈ కవిత కంఫర్ట్ జోన్ అంటూ గిరిగీసుకుని ఉండే వారందరికీ ఓ మందలింపు లాంటిది. అక్షరం కావ్యం అంటూ సూక్ష్మ కావ్య ప్రక్రియ అను నూతన ప్రక్రియలో కవయిత్రి ఇలా తెలిపారు. ఆకార మాత్రాన అల్పం నేను, అనంత భావాల శిల్పం తాను, అవ్యక్తమైన ఆనందం నేను, సువ్యక్తమైన అనుబంధం తాను, మానవాళికి దక్కిన అస్త్రం నేను, మహత్తర సంజీవిని దస్త్రం తాను, నేను కావ్యకన్య హృదయధ్వని అక్షరం, తాను అక్షరామృత కలశనిది కావ్యం అంటూ ఓ నూతన ప్రక్రియలో విభిన్న భావాల సిరులను వినూత్నంగా ఆవిష్కరించారు. భాషపై కవయిత్రికి గల పట్టును తెలిపే కవిత ఇది. అబ్బాయి ఇల్లొదిలిపోతున్నాడు అంటూ పరుపులేనిదే పడుకోలేనివాడు ఇప్పుడు ఎక్కడెక్కడో ఉంటున్నాడు, ఉద్యోగం కోసం పై చదువుల కోసం వదిలెళ్లి తమ వారి కోసం కారుతున్న కన్నీటిని ఇంటి బెంగను గుండెలోనే దాచుకుని సర్దుకుంటున్నాడు అని రాసిన ఈ కవిత ప్రతి తల్లి హృదయాన్ని తడితడిగా తడుముతుంది. ఈ అంశాన్ని స్పృశించడం కవయిత్రి వైవిధ్యాన్ని చాటి చెబుతుంది. గమ్యం దిశగా. గమ్యం దిశగా అను కవితలో ముగింపు లేక సాగాలి గమనం, మునుముందుకు చేరాలి మనం, ఉలి దెబ్బ తింటేనే శిల శిల్పమయ్యేది, సాధన చేస్తూ పనులు సలిపితేనే మనిషి విజయ శిఖరాలను అధిరోహిస్తాడు, కడలి ఒడికి చేరేదాకా ఏరు పరుగు ఆపునా, సీతాకోకగా మారేదాకా గొంగలి తపస్సు మానునా అంటూ రాసిన కవిత ఆత్మనూన్యతతో బాధపడే వారికి ఆత్మవిశ్వాసం కలిగించేలా ఎంతో స్ఫూర్తిదాయకంగా ఉంది. కాలచక్రం. నిన్నటికి రేపటికి అన్నింటికీ సాక్ష్యంగా నిలుస్తూ అనినిత్యం గమిస్తూ మన జీవితాలను మలుపు తిప్పుతూ వెన్నెల వాన కురిపిస్తూ మరోమారు విధి విలాసం పేరుతో రాలిన పూలుగా మారుస్తూ ఎంతటి బాధనైనా కాలం ఒడిలో అన్నీ మరిచి సేదతీరుతాడు మనిషి అంటూ కాలచక్రం కవితలో తన తాత్వికతను ప్రదర్శించారు కవయిత్రి. జవానులు, రైతులు, అమ్మ, నాన్న, స్త్రీ స్వేచ్ఛ, సాధికారకత, భజలపాదం, అమ్మంటే ఇలానే, విజయగాథ, సమయం, ఉత్తరం, మాతృభాష అంటూ విభిన్న అంశాలపై తన దృష్టికోణంలో ఎంతో పరిపక్వత ఉంది. తన ఆంతరంగిక భావాల ప్రకంపన, తన స్పందన అక్షరమాలలన్నీ సతత హరిత సుమాలే, కవన పరిమళాలు వెతచల్లేవే. కొన్ని కవితలు సమాజపు చీడను తొలగించే ఫిరంగి గుళ్లలా, ఎన్నో అనుభవాల మరెన్నో భావతరంగాల సమ్మేళనము ఈ కవయిత్రి కవితా సంపుటి తొలి సంతకం. తొలి ప్రయత్నమే అయినా ఎంతో ప్రశంసనీయము. ఏ మాత్రం క్లిష్టతకు తావు ఇవ్వకుండా భిన్నంగా సందేశాత్మకంగా ఎన్నో పార్శ్వాలతో అవసరమైన చోట సునిశ్చితంగా హెచ్చరికలు చేస్తూ అత్యంత సరళమైన పదాలతో అనంతమైన అర్థాన్ని పొందుపరిచిన విధానం కొనియాడక తప్పదు. ఆమె భావ వ్యక్తీకరణ, భాష, భాష్యము ప్రతి కవితలో అద్భుతంగా అనిపిస్తాయి. కొన్ని తొలి తొలకరిలా మది మదిని తడుపుతూ, కొన్ని సందేశాత్మకంగా, మరికొన్ని ఆలోచింపజేసేలా, మరికొన్ని ఆమె విశాల దృక్పథానికి సంకేతంగా అనిపిస్తాయి. ఈ కవయిత్రి తన పుస్తకంలో ఇలా తెలిపారు. వ్యక్తులు వస్తుంటారు, పోతుంటారు, కాని సమాజం మాత్రం ఉంటుంది. దాని దారితెన్నులు, పరిస్థితులను, ప్రాంతాలను, ప్రధానంగా వ్యక్తులను అనుసరించి మారవచ్చేమో గాని ఉనికి మాత్రం నిశ్చయం. సమాజాన్ని మార్చాలనుకునే వారికి, అంతకుముందు తాను మారాలనుకునే వారికి కొంతైనా ప్రేరణ, స్ఫూర్తి ఇవ్వాలనే ఉద్దేశంతో వెలువరించిన ఈ సంకలనం సంచలనం కాకపోయినా ఏ కొందరిలో అయినా చలనం కలిగించి మార్పు దిశగా ఒక్క అడుగుపడినా నా లక్ష్యం నెరవేరినట్లే అంటూ కవయిత్రి తన పుస్తకం రాయడానికి గల ఉద్దేశం తెలియపరిచారు. ఇది చాలు కదా, కవయిత్రి ఉత్తమ వ్యక్తిత్వాన్ని, పోతపోసిన సంస్కారాన్ని, హృదయం నిండా మానవత్వాన్ని, మనసు నిండా స్నేహతత్వాన్ని, సమాజంపై తనకున్న బాధ్యతను తెలపడానికి. ఆకాశం అంతా హృదయపు భావ సంఘర్షణలోంచి కవయిత్రి తనను కదిలించిన సంఘటనలతో, గుండె ఆర్ద్రమై తడిసిన భావోద్వేగాలతో, అక్షర కోసం విడిచే ప్రతి విశ్వాసం కవనం.

0: నిలబడి నిలిచిన కవిత్వం ఇది. ఇలాంటి కవిత్వం మనస్సులను తడుతుంది, మనలను ఆలోచింపజేస్తుంది, హృదయాన్ని స్పందింపజేస్తుంది. ఈ కవయిత్రికి ఎంతో ఉజ్వల భవిష్యత్తు ఉందని ఇందులోని ప్రతి కవిత సాక్ష్యమిస్తుంది. తన ఆంతరంగిక అంతర్మదనాల ప్రతిస్పందనల అక్షరమాలలు విశ్వేక కవిత్వం. ఆమె కవిత్వాన్ని ఆస్వాదించండి. ఈ కవయిత్రి చేసిన తొలి సంతకానికి కవితా ప్రపంచంలోకి స్వాగతం, సుస్వాగతం.
1: మీరింతవరకు సాహిత్యంతో దోస్తీ శీర్షికన ప్రముఖ కవయిత్రి విశ్వైక గారి సామాజిక కవిత్వం తొలి సంతకం కవితా సంపుటి పుస్తక సమీక్ష విన్నారు. సమీక్షకులు మాధవి నందిమాల. కార్యక్రమంలో ఇప్పుడు గంటి పద్మజ గారు పాడిన లలిత గీతం.

0: ఈనాటి వనితా లోకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెర్ట్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒకటే వాణి, ఆకాశవాణి.

కార్యక్రమంలో మొదటి శ్రోత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం గ్రామం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని, కట్ల రాజేశం, సరోజిని, మాయా ఇంకా వీరి కుటుంబ సభ్యులు. అదేవిధంగా ఎన్టీఆర్ జిల్లా సుబ్బాయిగూడెం నుంచి ఎన్నప్పారావు, అమ్మ వెంకట నరసమ్మ వీరంతా కోరుతున్నారు. అవును, వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు. ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య పాడిన పాట.

ముఠా మేస్త్రి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్నారు శ్రోతలు. ఇల్లందు బాటం ఫిట్ బస్తీ నుండి చిన్నపాసి, కన్నపాసి, బాలపాసి, అరుణాదేవి, అరుణ్ కుమార్, అమృత, అనిత, భవిత, సునీత, కృష్ణచరిత, చాపెల్, చైతు, భానురాజ్, అమిత్ ఖన్నా, రాహుల్ ఖన్నా, రాజ్ వికాస్, రాజా, రాధా పాసి, బవ్వ పాసి, రోహిత్ పాసి, ఉమా, మీనాకుమారి, పార్వతీబాయి, చోటా పురన్ పాసి, ఉమాశంకర్, షాకీర్, షెహజాదీ, ప్రవీణ్, రాంఫల్ పాసి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు ముఠా మేస్త్రి చిత్రం నుంచి ఈ పాట

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం గరిపేట నుంచి సాహసవీరుడు సాగర కన్య ఈ చిత్రం నుంచి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం శ్రీలేఖ పాడిన పాటను మా కోసం వినిపించండి అంటూ కోరుతున్నారు శ్రోతలు నర్సింగ్ కె వెంకన్న, పద్మ, రమేష్, ఆకాంక్ష, జశ్వంత్ సాయి, సవిత, శ్రీకాంత్, వీరస్వామి, సుశీల, శేషాద్రి, హనుమంతరావు ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు సాహస వీరుడు సాగర కన్య ఈ చిత్రం నుంచి ఈ పాట

0: పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 0874-295038.
0: మరొక నెంబర్ 2950-39.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునఃప్రసారం.

శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం కిన్నెర లహరి వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోత నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావనంది నుంచి శ్రీరామ వసంత, భారతి, లాస్య, సాత్విక, శ్రీరామ హనుమన్లు, హరీష్, అరుణ్, అజయ్, హార్దిక్ చారి, శ్రీశాంత్ చారి, శ్రీనివాస్ చారి, సన్ని చారి, ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు ప్రేమించు పెళ్లాడు ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన ఈ పాటకి వేటూరి సాహిత్యం అందించగా ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు.

జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం నుండి అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు మనసులో మాట ఈ చిత్రం నుండి చిత్ర పడిన పాట.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4:00.
1: రామవరం ఏం రేణుక నాకు నచ్చిన పాట.
2: స్వాతి హెడ్ ఆఫీస్ ఏరియా నుండి నాకు నచ్చిన పాట.
3: రామవరం ఎం మౌనిక నాకు నచ్చిన పాట.

0: నా పేరు చంద్రకాంత గద్దే. నాకు నచ్చిన పాట.
1: ఆర్ ప్రియాంక, ఎస్సీబి నగర్ నుండి నాకు నచ్చిన పాట.
2: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం
3: 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.

0: వాట్సాప్ నంబర్ 8367576757.
1: వాట్సాప్ నంబర్ మరొకసారి 8367576757.
0: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం.
1: నాకు నచ్చిన పాట

చిన్నలహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోత ప్రేమికుల రోజు ఈ చిత్రం నుండి ఉన్ని మీనన్ పాడిన పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్నారు శ్రోతలు. గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారీబాబు, ప్రభుదేవ్, భద్రమ్మదేవి, మామిడల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీ ప్రసన్న, మంగమ్మ, దుర్గారావు, నాగమణి, మంజుల, ఆది, స్వరూప, నాగయ్య, దొంతుల లక్ష్మీనారాయణ, ఇంకా వీరి కుటుంబ సభ్యులు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం నుండి కోరుతున్నారు. వీరందరి కోరిక మేరకు ప్రేమికుల రోజు చిత్రం నుంచి ఈ పాట

కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమాన్ని వింటున్నారు. కార్యక్రమంలో మరొక శ్రోత గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నెమలికొండ పెదనాగాచారి, రత్నం, సతీష్, సుజాత, వీరబ్రహ్మాచారి, మహేశ్వరి, నెమలికొండ వెంకటరెడ్డి, జ్యోతి, భార్గవాచారి, ప్రవీణ్చారి ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు. పెళ్లి ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట

తొలి ప్రేమ ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్నారు శ్రోతలు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 నెంబర్ బస్తీ నుండి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోత్, అజయ్ లోత్, ఆదిత్య, కిరణ్, జాన్విక, విశ్రుత్, లక్ష్మీ ప్రహ్లాద్, శివన్నారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ ఇంకా వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోరిక మేరకు తొలి ప్రేమ ఈ చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

శ్రీమంతుడు ఈ చిత్రం నుండి సాగర్ సుచిత్ర పాడిన పాటను మాకోసం వినిపించండి అంటూ కోరుతున్నారు శ్రోతలు. ఇల్లందు బాలాజీనగర్ నుండి మోకాల సర్వయ్య, లక్ష్మీ నరసమ్మ, ప్రసాద్, అనిత, చంద్రశేఖర్, సుమతి, శ్రీనివాసరావు, అక్రు, షకీర్, పప్పి, కావేరి, తేజ ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరందరి కోరిక మేరకు శ్రీమంతుడు ఈ చిత్రం నుంచి ఈ పాట

ఇల్లందు కాలనీస్ కళాసి బస్తీ నుండి మేకల మల్లేష్ యాదవ్, లక్ష్మి, కళ్యాణ చక్రవర్తి యాదవ్, రూపేష్ కుమార్ యాదవ్, ఫణికర జశ్వంత్ కుమార్ యాదవ్, దూడం ఉమాశంకర్, జాడిపెంటయ్య శివకుమార్, జుగల్ కిషోర్ ఖండేల్వాల్, మురళీధర్ కొండా వీరయ్య, లక్ష్మీనారాయణ ఇంకా వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్నారు. జగదేక వీరుడు అతిలోకసుందరి ఈ చిత్రం నుండి ఎస్పీ బాసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పడిన పాట

మీరింతవరకు కిన్నెర లహరి శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరుకునే చిత్రగీతల కార్యక్రమాన్ని విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఏకచిత్రగానం శీర్షికన శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి బన్నీ ఈ చిత్రంలోని పాటలు వింటారు. ఈ చిత్రానికి గాయని గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, టిప్పు, కార్తీక్, సుమంగళి, విశ్వ, దేవిశ్రీ ప్రసాద్, మురళి, శ్రీలేఖ, పార్థసారథి, సాగర్, మాలతి. సాహిత్యం అందించారు చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ, విశ్వ. సంగీతం సమకూర్చారు దేవిశ్రీ ప్రసాద్. వినండి శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి బన్నీ ఈ చిత్రంలోని పాటలు.

మీరింతవరకు శ్రీ వెంకటేశ్వర ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి బన్నీ ఈ చిత్రంలోని పాటలు విన్నారు. ఈ చిత్రానికి గాయని గాయకులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, టిప్పు, కార్తీక్, సుమంగళి, విశ్వ, దేవిశ్రీ ప్రసాద్, మురళి, శ్రీలేఖ, పార్థసారథి, సాగర్, మాలతి. సాహిత్యం అందించారు చంద్రబోస్, సుద్దాల అశోక్ తేజ, విశ్వ. సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈనాటి ఏకచిత్రగానం ఇంతటితో సమాప్తం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నాకు నచ్చిన పాట నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుంచి. నాకు నచ్చిన పాట పగలే వెన్నెల జగమే ఊయల అనే పాట, సుజా పొలం చిత్రంలోనిది.

నా పేరు కరకబెల్లి సంజీవరావు, రుద్రంపూర్ గంధాద నుంచి మాట్లాడుతున్నా. నాకు నచ్చిన పాట ఇంద్రధనుసు నుంచి నేను ఒక ప్రిపాతిని ఈ యొక్క ఆశ్రమ వాసుని అనేది.

అలసి తిరిగి తెలుసున్నా తలుపు మూసిన తలలోకి కనే పగలు రేగి నిలుతున్నా పిలిచి పిలిచి బదులేరాక అలసి తిరిగి వెళుతున్నా నాదా

0: అతి తక్కువ వ్యయంతో ఎక్కువ ప్రచారం పొందండి. మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
1: మీ సంస్థకు

0: గుర్తింపు, మీ వ్యాపారానికి అభివృద్ధి, ఇవన్నీ ఒకే వేదికపై ఆకాశవాణిలో ప్రకటనల ద్వారా మీ సందేశాన్ని విశ్వసనీయంగా ప్రజలకు చేరవేయండి.
1: ఫోన్ నంబర్
0: 9989679076.
1: మరొక నంబర్ 7989701158.
2: శ్రీరామ హనుమాన్లు. మాది నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం న్యావంది గ్రామం నుంచి. నాకు నచ్చిన పాట అమ్మ రాజనామా చిత్రం నుంచి. సృష్టికర్త ఒక బ్రహ్మ, అతనిని సృష్టించింది ఒక అమ్మ.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినగా వినగా ఓ నరుడా, బ్రహ్మం మాట పొన్ను గోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
2: మరొక నెంబర్ 2950399.

0: సందర్భం ఏదైనా సరే
1: మరుపురాని ఆ మధుర క్షణాలు
0: మీ మాటలు మా పాటలు
1: పాటల పల్లకిలు శ్రోతల ముచ్చట
2: ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం నాటకింత నాటకం.
3: నమస్కారం, నేను కీర్తి రాజ్కుమార్ ఆదర్శ నగర్ నిజామాబాద్ నుంచి. నాకు నచ్చిన పాట ప్రేమాభిషేకం సినిమా నుంచి తార.

నా పేరు మంగ్య, కొత్తగూడెం రైటర్ బస్తీ గొల్లగూడెం నుంచి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట అల్లరి ప్రియుడు చిత్రం నుంచి రోజ్ రోజ్ రోజ్ రోజ్ రోజ్.

ఎన్ హరి చౌహాన్, ఇల్లందు మున్సిపాలిటీ, పాత ఇల్లందుల పాడు బస్తీ రెండవ వార్డు నుంచి. నాకు నచ్చిన పాట సింధూరపు చిత్రం నుండి

0: మీ బ్రాండ్ను ప్రజల హృదయాల్లోకి నిలిపే శక్తి ఆకాశవాణికి సొంతం. సంవత్సరాలుగా విశ్వసనీయ సమాచారానికి, వినోదానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణి ఇప్పుడు మీ వ్యాపార విజయానికి కూడా తోడుగా నిలుస్తోంది.
1: కొత్త ఉత్పత్తి ప్రారంభము,
0: ప్రత్యేక ఆఫర్లా,
1: విద్యా సంస్థ అడ్మిషన్ల,
0: ఆసుపత్రి సేవలా,
1: ఏ ప్రచారానికైనా ఆకాశవాణి ద్వారా ప్రభావవంతంగా ప్రజలకు చేరుతోంది.
0: మీ అవసరానికి అనుగుణంగా ప్రకటన ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయి.
1: మరిన్ని వివరాల కోసం మీ సమీప ఆకాశవాణి కేంద్రాన్ని సంప్రదించండి.
0: ఆకాశవాణి మీ విజయానికి విశ్వసనీయ స్వరం. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.
2: నా పేరు ఝాన్సీ, దూర్పాడు మండలం పాపకోలు నుండి. నాకు నచ్చిన పాట భద్రాచలం చిత్రం నుండి. ఇది నా పన్నెటూరు, ఇది నా తల్లి గారు,

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
1: మాటలు మీవి, పాటలు మావి.
0: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
1: మరొక నంబర్ 295039.
0: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:30
1: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 పునః ప్రసారం.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: అగజానన పద్మార్కం.
1: గణపతి బప్ప మోరియా, భక్తి గీతాలు, పూజా విశేషాలు, వినాయక చవితి సందడి,
2: ఇవన్నీ మీ ఆకాశవాణిలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మరి శుభాకాంక్షలు కూడా తెలియచేయండి.
1: ఫోన్ నంబర్ 9989679076.
0: గజాననం అగర్నిషం.
3: మరుపురాని ఆ మధుర క్షణాలు,
2: మీ మాటలు మా పాటలు,
3: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

చిత్తూరు జిల్లా పూతలపట్టి మండలం తలుపులపల్లి గ్రామం నుంచి నరేంద్ర రెడ్డి మాట్లాడుతున్నాను. నాకు ఇష్టమైన పాట శ్రీకృష్ణ సత్య సినిమాలో ప్రియా ప్రియా మధురం అనే పాట కావాలి.

0: పాలంచ మండలం తిరుగుల నుంచి అక్బర్ని నేను. మాకు నచ్చిన పాట సీతారాముల సినిమా నుంచి, ఏమండే శ్రీమతి గారు లేవండే పొద్దెక్కింది.
1: ఏమండో శ్రీమతి గారు లేవండో పొద్దెక్కింది, ఇల్లు ఊడ్చాలి కళ్ళాపు చల్లాలి.

0: అబ్బా ప్లీజ్ ఒక్క గంట అండి.
1: గంట గంటని అంటూ ఉంటే లో నుంచి ఆకలి మంట మంట మంటని గిజగిజమంటే అమ్మ.

0: బాబాయ్.
1: అందుకే ఏమంటే శ్రీమతి గారు పొద్దెక్కింది అబ్బా.

0: అరవకు అరవకు ఓ తల్లి, అరిస్తే ఇల్లే తెల్లి, ఇరుగు పొరుగు బయదెల్లి, నిన్ను నన్ను చూసెళ్ళి, ఇంత బయట ఊరు వాడ గుసగుసగుసలాడేస్తే
1: నిజంగా
0: నీ చూడు అందుకే.

0: మీ వ్యాపార విజయానికి ప్రచారమే బలం. ఆ ప్రచారం విశ్వసనీయమైన వేదికపై జరిగితే ఫలితం మరింత మెరుగ్గా ఉంటుంది.
1: దేశవ్యాప్తంగా విశ్వాసాన్ని సంపాదించుకున్న ఆకాశవాణి ద్వారా మీ ఉత్పత్తులు, సేవలు, వ్యాపారం, విద్యా సంస్థ, ఆసుపత్రి లేదా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రజలకు చేరవేయండి.
0: గ్రామీణ ప్రాంతాల నుండి పట్టణాల వరకు విస్తృత శ్రోతలను చేరుకునే అవకాశం మీకు లభిస్తోంది.
1: అతి తక్కువ ఖర్చుతో సమర్థవంతమైన ప్రచారం కోసం ఈరోజే ఆకాశవాణిలో మీ ప్రకటన ఇవ్వండి.
0: ఆకాశవాణి మీ అభివృద్ధికి నమ్మకమైన భాగస్వామి. సంప్రదించండి
1: 9989679076.
0: మరొక నెంబర్ 7989701158.

సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట లాహిరి లాహిరిలో సినిమా నుంచి చిలకమ్మ పలుకేవు పంచదార చిలకమ్మ.

నేను ఎనుగంటి నాగేశ్వరరావు నెవరు బస్తీ. నాకు నచ్చిన సినిమా మనువు మనసు. రాధాకృష్ణుల ప్రేమ త్యాగానికి నిదర్శనం ఈ పాట రచన అశ్వత్థామ. సుశీల గారు పాడిన ఈ పాట నాకు ఎంతో ఇష్టం.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగదో చాలే.
0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.

0: పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు కాల్ చేయండి 08744295038.
0: మరొక నెంబర్ 2950039.
2: ఆ కుండ్రుల్లో పుక్క చారిందే దీనక్క, నా పొళ్ళంతా ఆడిందే దైతక్క.
1: మీ మాటలు మా పాటలు ప్రతి శనివారం ఉదయం 8:35 నిమిషాలకు,
0: తిరిగి సోమవారం మధ్యాహ్నం 2:30 నిమిషాలకు పునఃప్రసారం.

0: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
1: నా పేరు మారేమైన శ్రీనివాసరావు, ప్రశాంతి నగర్, లక్ష్మీదేవిపల్లి మండలం నుండి. నాకు నచ్చిన పాట పన్నెండు కాపురం చిత్రం నుండి, అన్నదమ్ములు కలిసిమెలిసి ఎంతో హ్యాపీగా జీవించడం. ఈ పాటలో ఒక ముఖ్య సారాంశం, ఘంటసాల మాస్టర్ ఆలపించిన ఈ సాంగ్ అంటే నాకు చాలా ఇష్టం. బాబు

నా పేరు మొహమ్మద్ షాకిర్ ఇల్లందు ఆర్ఎన్ఆర్ కాలనీ నుండి మాట్లాడుతున్నాను. నాకు నచ్చిన పాట మంచి మనసులు చిత్రం నుండి. జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీరాకకై.

నా పేరు చిన్నపాసి. ఇల్లందు బాటన్ ఫిట్ బస్సీ నుండి నాకు నచ్చిన పాట సొమ్మొకరిది సోకొకరిది చిత్రం నుంచి ఆకాశం నీ హద్దురా అవకాశం.

మీరింతవరకు నాకు నచ్చిన పాట శ్రోతల హృదయ స్పందన విన్నారు. నిర్వహణ శ్రీ కొలిపాక శంకరరావు, సహకారం శ్రీమతి ఎం స్వప్న. మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందనను తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట శ్రోతల ఆనందమే ఆకాశవాణి ఆకాంక్ష. ఈ కార్యక్రమం ప్రతి బుధవారం ఉదయం 8:35 నాకు నచ్చిన పాట.

0: విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి భక్తితో స్వాగతం పలుకుదాం.
1: వినాయక చవితి శుభాకాంక్షలు అతి తక్కువ ధరతో తెలియచేద్దాం.
0: ఫోన్ నంబర్ 9896790766. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
2: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొల్లు గోదురా, కాల జ్ఞానం కల్లగాదురా.
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట,
0: ఎలాంటి ముచ్చటైనా సరే మాటలు మీవి పాటలు మావి.
1: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
1: మరొక నెంబర్ 2950039.

ఒకటి మెగాహెచ్ పై చిత్రగీతాలు వింటారు. ఈ పూట ప్రసారంలో కార్యక్రమాలతో పాటు చిత్రగీతాలు వినిపించడానికి సిద్ధంగా ఉన్నాను. నేను మీ రేడియో నేస్తం మాటల సాగర్. ఆటో డ్రైవర్ చిత్రం నుండి హరిహరన్ సుజాత పాడిన పాట, సంగీతం దేవా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి భక్తితో స్వాగతం పలుకుదాం.
2: వినాయక చవితి శుభాకాంక్షలు అతి తక్కువ ధరతో తెలియచేద్దాం.
1: ఫోన్ నంబర్ 9989 67906.

రమణ గోగుల సంగీత నిర్వహణలో ఎస్వి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట చిత్రం ప్రేమంటే ఇదేరా.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ
1: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం. మీ ఆత్మీయులకు పెళ్లిరోజు, పుట్టినరోజు, పదవీ విరమణ శుభాకాంక్షలు ఆకాశవాణిలో తెలియజేయాలనుకుంటున్నారా? మీ స్నేహితులను, ఆత్మీయులను ఆనందపరచండి. అతి తక్కువ ధరతో ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయడానికి సంప్రదించండి 9989876796. మరొక నంబర్ 7989707158.

చిత్రహితల కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట అన్నయ్య చిత్రం నుండి హరిహరన్ హరిణి పాడిన పాట

0: గణపతి బప్ప మోరియా. విద్య, విజ్ఞానం, విజయాలను ప్రసాదించే వినాయకుడి పండుగ వచ్చేసింది.
1: మూషిక వాహన మునిజన భావన నీ పదమే శరణు.
2: భక్తి, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనమైన వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణిలో వినండి.
0: మరి మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేయండి. 9989679076.

శ్రోతలు 100.1 మెగాహెచ్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమం ఇప్పుడు మహేష్ సంగీతం అందించిన ప్రేమించుకుందాంరా చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట

0: శుభానికి తొలి పూజ, విజయానికి తొలి అడుగు, ఆ గణపతి దేవుని ఆరాధన.
1: ఈ వినాయక చవితి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయండి.
0: 9898976709070

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్సు నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారవైన శ్రీనివాసరావు, లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటం ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురుపుడి స్వరూప. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం 2-3 వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు. వాట్సాప్ నెంబర్ 8367576757. వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757. ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం నాకు నచ్చిన పాట.

శ్రోతలు 100.1 మెగాహెర్ట్జ్ పై చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మణిశర్మ సంగీత నిర్వహణలో ఉదిత్ నారాయణ్ చిత్రపాడిన పాట. చిత్రం

తరిణి చిత్ర గీతాలను ఈ ప్రసారంలో 8 గంటలకు ప్రసారమయ్యే కిన్నెర లహరి కార్యక్రమంలో వినవచ్చు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలంల సమయం 6 గంటలకు వస్తుంది. మరికొంత క్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం 6:05కు ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ముందుగా వినండి హిందీలో వార్తలు.

0: news and programs of Akashvani and Doordarshan and took stock of the campaigns and outreach activities of Press Information Bureau and Central Bureau of Communication. The Secretary expressed satisfaction over the overall functioning of the media units. Benchmark domestic equity indices ended 0.2% higher today, snapping a three-day losing streak. The Sensex gained 138 points to close at 74,903. The Nifty added 46 points to settle at 23,478. In hockey, the Indian women's team stormed into the semi-finals of the Junior Asia Cup with a ruthless 19-0 demolition of Pakistan in quarter-final at Mochi in China today. And in women's cricket, India will take on Bangladesh in the semi-final of Asia Cup in Dubai at 8 p.m. Indian Standard Time. And that is the end of this news bulletin.
1: Akasavani.
2: Akka, chodu.
3: Happy birthday, Ram.
2: Chupinchu. Na favorite color.
3: Yeppudu shopping e.
2: నాకు తెలుసుమ్మా, ఖర్చు పెట్టే వయసు ఇదే మరి, రైట్?
4: సేవింగ్ కి కూడా ఇదే వయసు.
5: నాకు తెలుసు నాన్న, పొదుపు చేయండి, సరైన చోట పెట్టుబడి పెట్టండి, పెట్టుబడి డబ్బుపై వడ్డీ వస్తుంది, దాన్ని మళ్ళీ పెట్టుబడి పెట్టడం వల్ల వడ్డీ వస్తూనే ఉంటుంది.
6: నాకు తెలుసు కదా,
5: ఆర్బీఐ అంటుంది.
7: చేయండి సరైన ఆరంభం, అవ్వండి ఫైనాన్షియలీ స్మార్ట్.
1: తెలుగులో ప్రాంతీయ వార్తలు వింటారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కిడాంబి కృష్ణవేణి. ముందుగా ముఖ్యాంశాలు. తెలంగాణ ప్రభుత్వం 1.3 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారుల కోసం కోటి రూపాయలు భీమా అందించే జీరో ప్రీమియం ఇన్సూరెన్స్ పథకాన్ని ఈ రోజు ప్రారంభించింది. సికింద్రాబాద్ ఘటకేసర్ కాజీపేట రైల్వే లైన్ మల్టీ ట్రాకింగ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై రాజ్యసభ ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఏజెన్సీలు అభివృద్ది చేసిన చెరువుల్లో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను హైడ్రా కమిషనర్ ఎన్వి రంగనాథ్ ఖండించారు. ఈ రోజు నుంచి వచ్చే 3 రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని ప్రాంతీయ వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. దేశవ్యాప్తంగా సమాచార హక్కు చట్టం ఆర్టీఐ అమలులో ఏకరూపత ఉండాలని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా స్పష్టం చేశారు. ఈ రోజు హైదరాబాద్లోని ఏఎస్సీఐలో జరిగిన జాతీయ సదస్సు ప్రారంభోత్సవంలో తెలంగాణ సమాచార కమిషన్ అధికారిక న్యూస్ లెటర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ పెండింగ్ దరఖాస్తులు తగ్గించడానికి సెక్షన్ 4 కింద స్వచ్ఛంద సమాచార వెల్లడిని బలోపేతం చేయాలని, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ రికార్డ్ మేనేజ్మెంట్ వంటి ప్రజానుకూల సాంకేతికతలను ఉపయోగించాలని చెప్పారు. గ్రామీణ, వెనుకబడిన, నిరుపేద వర్గాలకు సులభంగా సమాచారం అందించేలా చూడాలని కోరారు. దేశంలోనే తొలిసారిగా తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షన్దారులు, కాంట్రాక్టు సిబ్బందికి ప్రయోజనం చేకూర్చే జీరో ప్రీమియం ఇన్సూరెన్స్ పథకాన్ని ప్రారంభించిందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. శాసనసభలో మంత్రి మాట్లాడుతూ 16 బ్యాంకులతో భాగస్వామ్యం కుదుర్చుకోవడం ద్వారా 12.91 మిలియన్ల మందికి లబ్ది చేకూరుతోందన్నారు. ఈ పాలసీ కింద ప్రమాదవశాత్తు మరణిస్తే 1 కోటి రూపాయలు, విమాన ప్రమాదాల్లో మరణిస్తే 2 కోట్ల రూపాయలు, సాధారణ మరణానికి 10 లక్షల రూపాయల వరకు పరిహారం అందుతుందని పేర్కొన్నారు. దీనివల్ల ఉద్యోగులకు ఆర్థిక, వైద్య భద్రతను కల్పిస్తున్నట్లుగా వివరించారు. సికింద్రాబాద్ ఘటకేసర్ కాజీపేట రైల్వే లైన్ మల్టీ ట్రాకింగ్ కు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపడంపై రాజ్యసభ ఎంపీ, రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యులు డాక్టర్ కె లక్ష్మణ్ హర్షం వ్యక్తం చేశారు. 2,419 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 110 కిలోమీటర్ల ఈ కారిడార్ తెలంగాణ రవాణా వ్యవస్థకు ఎంతో కీలకమైందని పేర్కొన్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో నిర్ధారణ పరికరాలు, అత్యవసర వైద్య మౌలిక సదుపాయాలు భారీగా విస్తరిస్తున్నట్లు ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రకటించారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానంగా ప్రభుత్వ ఆసుపత్రుల్లో 9 అత్యాధునిక 3 టెస్లా ఎంఆర్ఐ మిషన్లు, 8 సీటీ స్కానర్లు, మరో 485 వెంటిలేటర్స్ను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఈ పరికరాల నిర్వహణ కోసం ఈ ఉపకరణ్ ట్రాకింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయడంతో పాటు బయోమెడికల్ ఇంజనీర్లతో ప్రత్యేక పర్యవేక్షణ విభాగాన్ని ఏర్పాటు చేశామని తెలిపారు. పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తట్టుకునేందుకు నాగార్జున సాగర్, శ్రీశైలం సహా ప్రధాన జలశైలాల్లో ఫ్లోటింగ్ సోలార్ విద్యుత్ ప్రాజెక్టు

ఏర్పాటు అవకాశాలను తెలంగాణ ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క పేర్కొన్నారు. భారీ ఉపకరణాల వ్యయం, కఠినమైన కేంద్ర నిబంధనలు ప్రధాన సవాళ్లుగా చెప్తూ, ఏటా చెల్లిస్తున్న 19,000 కోట్ల విద్యుత్ సబ్సిడీ భారాన్ని తగ్గించుకోవడానికి పునరుత్పాదక ఇంధనం ఎంతో కీలకమని స్పష్టం చేశారు. వరంగల్ జాతీయ రహదారికి కీలకమైన ఉప్పల్ నారపల్లి ఫ్లైఓవర్ పనులు కాంట్రాక్టర్ దివాళా తీయడం వల్లే ఆలస్యమయ్యాయని, భూపాలపల్లిలో 270 కోట్లకు పైగా విలువైన పనులు వేగంగా జరుగుతున్నాయని రోడ్లు భవన శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సమాధానమిచ్చారు. శాసనమండలిలో అడిగిన ప్రశ్నలకు మంత్రి మాట్లాడారు. రాష్ట ఉద్యోగులు, పెన్షన్దారులకు లబ్ది చేకూరేలా నూతన ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అమలు చేస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రకటించారు. శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిస్తూ, ఈ పథకం ద్వారా 17 లక్షల మందికి పైగా లబ్దిదారులు ప్రయోజనం పొందుతారని వివరించారు. విద్యార్థులు తమ అభిరుచులను గుర్తించి పట్టుదలతో లక్ష్యాలను సాధించాలని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ పిలుపునిచ్చారు. నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో జరిగిన యూత్ పార్లమెంట్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ప్రజాస్వామ్య ప్రక్రియలపై విద్యార్థులకున్న అవగాహన, కళలు, సాంకేతిక రంగాల్లో వారి సృజనాత్మకతను అభినందించారు. ప్రభుత్వ ఏజెన్సీలు అభివృద్ది చేసిన చెరువుల్లో గణేష్ విగ్రహాల నిమజ్జనాన్ని నిషేధించినట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వార్తలను హైడ్రా కమిషనర్ ఎన్వీ రంగనాథ్ కొట్టిపారేశారు. జీవ వైవిధ్య సంరక్షణ పనులు కారణంగా కాప్రా చెరువుపై మాత్రమే ఈ ఆంక్షలు వర్తిస్తాయని స్పష్టం చేశారు. మిగిలిన అన్ని చెరువుల్లో నిమజ్జనాలు యథావిధిగా సాగుతాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రానికి ఈ రోజు నుంచి రాగల 3 రోజులు వాతావరణ హెచ్చరికను భారత వాతావరణ శాఖ జారీ చేసింది. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి సహా పలు జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. రాబోయే 48 గంటల్లో ఉత్తర, తూర్పు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరికలు జారీ చేసింది. రోడ్లపై నీరు నిలవడం, ట్రాఫిక్ అంతరాయాలు, చెట్లు కూలిపోయే ప్రమాదముందని మున్సిపల్ విపత్తు నిర్వహణ బృందాలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ట్రాన్స్జెండర్లకు రాజకీయ ప్రాతినిధ్యం కల్పించేందుకు శాసనసభలో మున్సిపాలిటీల చట్ట సవరణ బిల్లును ప్రవేశపెడుతున్నట్లు శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు తెలిపారు. రాష్ట వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ట్రాన్స్జెండర్లను కోఆప్షన్ సభ్యులుగా నియమించేందుకు వీలు కలుగుతుంది. విద్యుత్ పంపింగ్ అడ్డంకులకు కేంద్ర పర్యావరణ అనుమతుల ఆలస్యమే కారణమని, కానీ ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా సరఫరా అందిస్తామని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. నల్లమల అటవీ ప్రాంతంలోని చెంచుపెంటల్లో మంచినీటి సరఫరా పరిస్థితులపై ఆమె సమీక్ష నిర్వహించారు. ఖరీఫ్, రబీ సీజన్లలో రాష్టంలో కూరగాయల సాగును 2 లక్షల ఎకరాలకు విస్తరించాలని తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు సిద్దం చేసినట్లు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శాసనసభలో ప్రకటించారు. కోహెడాలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన మార్కెట్ ఏర్పాటుకు, అగ్రికల్చర్, పాలిటెక్నిక్ కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాల పర్యవేక్షణకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వివరించారు. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ 41వ వర్ధంతి సందర్భంగా రాష్ట పార్టీ కార్యాలయంలో సీపీఐ రాష్ట కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, ఇతర నేతలు ఆమె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వినాయక చవితి వేడుకలను పర్యావరణ హితంగా సాంప్రదాయ పద్దతుల్లో జరుపుకోవాలని నిర్మల్ జిల్లా అదనపు కలెక్టర్ బి వెంకటేశ్వర్లు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్, రసాయన రంగులు పర్యావరణానికి హాని కలిగిస్తాయని హెచ్చరించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చంద్రగొండ మండలం సీతాయిగూడెం గ్రామంలో 1,823 ఎకరాల్లో జరుగుతున్న ల్యాండ్ రీసర్వే పనులను జిల్లా కలెక్టర్ అంకిత్ తనిఖీ చేశారు. సర్వే నిర్ధారణ పనులను వేగవంతం చేయాలంటూ అధికారులకు సూచించారు. వినాయక్ నగర్లోని ఈవీఎం వేర్ హౌస్లో నిర్వహించిన నెలవారీ తనిఖీల్లో నిజామాబాద్ కలెక్టర్ భవేష్ మిశ్రా, అదనపు కలెక్టర్ భుజరంగారావుతో కలిసి పాల్గొన్నారు. గుర్తించబడిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో గోదాం సీలు తొలగించి ఓటింగ్ యంత్రాలు నిశితంగా పరిశీలించారు. సూర్యాపేట జిల్లాను సంపూర్ణ మత్తురహిత జిల్లాగా మార్చేందుకు నషాముక్త్ భారత్ అభియాన్ ఉపయోగపడుతుందని సూర్యాపేట జిల్లా సంక్షేమాధికారి నరసింహారావు పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల వినియోగాన్ని అరికట్టడానికి విద్యార్థులు, యువతను లక్ష్యంగా చేసుకుని సమన్వయ యత్నాలు, అవగాహన కార్యక్రమాలు చేపట్టాలంటూ పిలుపునిచ్చారు.
జిల్లా స్థాయి పర్యవేక్షణ పర్యవేక్షక కమిటీలోని 5 నాన్ అఫీషియల్ సభ్యుల పదవుల కోసం ఎస్సీ ఎస్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జనగామ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ది అధికారి విక్రమ్ కోరారు. అట్రాసిటీ కేసులు సమీక్షించడానికి

0: సమయం 6:20. మరికొద్ది క్షణాలలో సంస్కృతంలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః జతిన శర్మ. ఆదౌ ముఖ్య వార్తాః. పారిస్ నగరె అంతారాష్ట్రీయ అంతరిక్ష సమ్మేళనం సంబోధితవాన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వైజ్ఞానిక తథ్యానాం ఉపయోగే పారదర్శితాయాః సత్యనిష్ఠాయాశ్చ ఆవశ్యకతామపి ప్రాధాన్యేన అసౌ ప్రాస్తౌత్. నవదిల్ల్యాం ప్రధానమంత్రిణః నరేంద్ర మోదినః లోకహితైషిణా ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ పంచమేన సహ సంజాతా మంత్రణా. అత్రావసరె స్వాస్థ్యరక్షాయాం గ్రామీణాభివృద్ధౌ యువ మహిళా సశక్తికరణే చ సహభాగితాయై జాతః విచార వినిమయః. మాతృశిశు కళ్యాణ క్షేత్రే అథ అసంచారి రోగాణాం నియంత్రణే భారతస్య అభూతపూర్వ స్వాస్థ్యోపలబ్ధిః భూరిశః ప్రాశంసయత్ విశ్వ స్వాస్థ్య సంఘటనస్య మహానిదేశకః డాక్టర్ టెడ్రోస్ అధనోమ్ ఘెబ్రెసస్ ఇత్యసౌ. అద్య ఒడిశారాజ్యే తీవ్రాత్ అతితీవ్ర వృష్ట్యై ఋతు విజ్ఞాన విభాగేన రక్త సంచేతనా ప్రఖ్యాపితా. అపి చ మహిళా ఏషియా చ శక ప్రతియోగితాయాః ఉపాంత్యచక్రే భారతీయ దళం దుబై నగరే అద్య సాయం బాంగ్లాదేశ దళేన సహ ప్రతిస్పర్ధిష్యతి. అథ వార్తాః విశదీకృత్య. ప్రధానమంత్రిణా నరేంద్ర మోదినా ఉద్ఘోషితం యత్ భారతం అంతారాష్ట్రీయ విధేహే సంవాదస్య బహుపక్షీయ సహయోగస్య చ ఆధారేణ సురక్షితస్య శాంతిపూర్ణస్య శాశ్వతస్య చ అంతరిక్ష మండలస్య దృఢం సమర్థనం విధత్తే. అసౌ అవోచత్ యత్ వైజ్ఞానిక తథ్యాని పారదర్శీ సత్యనిష్ఠతయా సమగ్ర లోక కళ్యాణాయ వినియుక్తాని భవేయుః. ప్రధానమంత్రి ఫ్రాన్స్ దేశస్య పారిస్ నగరే ఆయోజితే అంతరాష్ట్రీయ అంతరిక్ష సమ్మేళనే ఆభాసీయ మాధ్యమేన సంబోధయన్ ఏతత్ ప్రతిపాదితవాన్.
2: India's approach is rooted in Vasudhaiva Kutumbakam, that is one earth, one family, one future. This spirit must now travel beyond earth. We support a safe, secure, peaceful and sustainable space domain anchored in international law, dialogue and multilateral cooperation. Scientific data must serve the common good with openness and integrity. India's space journey reflects this philosophy.
1: ప్రధానమంత్రిణా సబలం ప్రోక్తం యత్ అంతరిక్ష కక్షాసు సమ్మర్ద వృద్ధ్యా సహ సంఘర్ష స్థానే సహయోగ అల్పకాలిక లాభానాం స్థానే శాశ్వతత బహిష్కరణ స్థానే చ సమావేశిత ఏవ ప్రాథమ్యం భజేరన్.
2: For centuries, space inspired our imagination. Today, it shapes life on Earth, from climate and crops to oceans and communities. The promise of space is infinite. Our responsibility is collective. As orbits become more crowded, technologies more powerful, and actors more numerous.
1: శ్రీమోదినా స్పష్టీకృతం యత్ భారతస్య అంతరిక్షయాత్రా అస్యైవ తత్వజ్ఞానస్య ప్రతీకభూతా వర్తతే. శతాబ్దేభ్యః అంతరిక్షమస్మాకం కల్పనాం ప్రేరయతి స్మ. అద్య చ తత్ జలవాయు సదస్యాదిభ్యః ఆరభ్య సాగరాన్ జనసముదాయాశ్చ యావత్ పృథివ్యాం మానవ జీవనం పరిష్కరోతి. భారతస్య అంతరిక్ష ఉపలబ్ధిః ప్రతిపాదయన్ ప్రధానమంత్రి అవోచత్ యత్ చంద్రయాన తృతీయాభియానేన భారతం చంద్రస్య దక్షిణ ధ్రువ సమీపే అవతరణం కుర్వాణం విశ్వస్య ప్రథమం రాష్ట్రం అభవత్. ఆదిత్య ఎల్ ప్రథమాభియానం చ సూర్యస్య రహస్యాని ఉద్ఘాటయతి. గతవర్షే ఏక భారతీయ అంతారాష్ట్రీయ అంతరిక్ష స్థానకం గతవాన్. సహ అగ్రే అవోచత్ యత్ భారతస్య లక్ష్యం 35,000 యావత్ భారతీయ అంతరిక్ష స్థానకస్య ప్రతిష్టాపనం 40,000 యావచ్చ చంద్రమసి భారతీయస్య ప్రేషణమితి వర్తతే. అస్య లాభశ్చ సమగ్రాం మానవజాతిం ప్రాప్నుయాత్ ఇతి భారతస్య మార్గదర్శక.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం ప్రసార వివరాలు. ఈ పూట మరియు రేపటి మా ప్రసారంలోని వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారంలో 6:35 ప్రేమ్ కుమార్ బృందం వారి జానపద సంగీతం వింటారు. ఇక 6:50 వ్యవసాయ సూచనలు, 7:00 మార్కెట్ ధరలు, 7:15 కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో అధిక దిగుబడికి సుస్థిర నేల ఆరోగ్యం కోసం ఖరీఫ్ పంటల్లో సమగ్ర పోషక నిర్వహణ గురించి అగ్రికల్చర్ పాలిటెక్నిక్ కంపాసాగర్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎన్ నలిని పాల్గొంటారు. ఈ కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ వీరన్న బుక్య. అనంతరం 7:45 వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే

ఇక 8 గంటలకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన చిత్రగీతల కార్యక్రమం కిన్నెర లహరి ప్రసారమవుతుంది. అనంతరం 8:45 సమాచార సంధ్య, 9 గంటలకు న్యూస్ 8, 9:15 స్పాట్లైట్ వింటారు. ఈ కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక రాత్రి 10 గంటలకు సుమధుర సుస్వరాల మాలిక, మధురానుభూతుల డోలిక, మధురిమ ఆపాత మధుర గీతాలు ఇవి ఈ పూట మా ప్రసారంలోని వివరాలు.

ఇక రేపటి మా ప్రసారంలో ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో దేవి భక్తి గీతాలు ఇంకా నాట్యకళం వింటారు. ఇక 6:30 సుభాషితం సమర్పణ శ్రీ ఎస్కే భాషిద్, అనంతరం 6:35 రైతు సమాచారం కార్యక్రమంలో వయ్యారి బామ కలుపు మొక్క వివరాలు వింటారు. ఇక 7:00 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది. 7:15 భూదానోద్యమ స్ఫూర్తిదాత వినోబా భావే గురించి ప్రసంగం వింటారు. అనంతరం 7:30 విజయపదం కార్యక్రమంలో బీటెక్ మొదటి సంవత్సరం నుండే ఫ్యూచర్ ప్లాన్స్ ఈ అంశంపై వివరాలు వింటారు. వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్, శ్రీమతి జి విశాలిని. ఇక ఉదయం 8:00 యథావిధిగా సమాచార ప్రభాత్, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం విద్య ఉద్యోగ సమాచారాన్ని అందించే ఉద్యోగ వాణి ప్రసారమవుతుంది 8:30. ఇక శ్రోతలు ఉత్తరాల ద్వారా కూడిన చిత్రగీతాల కార్యక్రమం కిన్నెరలహరి ప్రసారమవుతుంది 8:35. అనంతరం 9:30 ఏకచిత్రగానం. ఇక మధ్యాహ్నం ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ అజయ్ పహంకర్ గారి గాత్ర సంగీతం, 12:40 ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో మైత్రి మహిళా మండలి సమర్పించు కదంబ కార్యక్రమం. ఇక 1:20 హైదరాబాద్ కేంద్రం నుండి వనితాలోకం ప్రసారమవుతుంది. అనంతరం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:15 దోపహార్ సమాచారం వింటారు. ఇక శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతన కార్యక్రమం మీ మాటతో పాట 2:30. ఇక సాయంత్రం ప్రసారంలో 7:15 మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం పంటకు లాభదాయకం ఈ అంశంపై పరిచయ కార్యక్రమం, అందులకు వెలుగు ప్రధానం.

సంగం వింటారు. ఇంకా జానపద గేయం. అనంతరం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి 7:45 వికసిత్ భారత్ ప్రసారమవుతుంది. 8:00 కిన్నెరలహరి. ఇక 9:00 న్యూస్ 8:00, 9:30 కరెంట్ అఫైర్స్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రాత్రి 10:00 మనోరంజన్ హిందీ చిత్రగీతాలు. ఇవి రేపటి మా ప్రసారంలోని వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: జై జై జై జై గణేశ, జై జై జై జై.
2: శుభానికి తొలి పూజ, విజయానికి తొలి అడుగు, ఆ గణపతి దేవుని ఆరాధన.
3: ఈ వినాయక చవితి మీ జీవితంలో కొత్త వెలుగులు నింపాలని ఆకాశవాణిలో శుభాకాంక్షలు తెలియజేయండి.
2: 9989679077.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం కార్యక్రమం ఇప్పుడు ప్రేమ్ కుమార్ బృందం వారి జానపద సంగీతం వింటారు.
1: ఆడపిల్ల అలంటేనే లోకనారసైపోయే.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొన్ను బోధుడా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
2: మరొక నెంబర్ 295039.

0: సందర్భం ఏదైనా సరే
1: మరుపురాని ఆ మధుర క్షణాలు
0: మీ మాటలు మా పాటలు
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
2: ఆత్మతృప్తికై మనుషులు ఆడుకునే నాటకం నాటకం నాటకం
3: దొరగారి జీతగాడా దొర

0: గణపతి బప్ప మోరియా భక్తి గీతాలు పూజా విశేషాలు వినాయక చవితి సందడి
1: ఇవన్నీ మీ ఆకాశవాణిలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మరి శుభాకాంక్షలు కూడా తెలియచేయండి.
0: ఫోన్ నంబర్ 9989679076.
2: మీరు ఇంతవరకు ప్రేమ్ కుమార్ బృందం వారి జానపద సంగీతం విన్నారు. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నీలమ్మ సమయం 6:50 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి హైదరాబాద్.

0: రిలీజ్ అవుతుంది.
1: వ్యవసాయ కళాశాల శాస్త్రవేత్తలు అందించే వివరాలు.

ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, పరిశోధకులు, నిపుణులు, ఈ పప్పు ధాన్యపు పంటలకు అనుకూలమైన రకాలు, నిర్వహణ పద్ధతుల గురించి మనకు మన రైతు సోదరులకు ఈ విధంగా వివరాలు తెలియజేస్తున్నారు. ముందుగా కంది పంట. ఇక కంది పంటకు అనుకూలమైన సమయం వానాకాలం అయితే జూన్ 15 నుండి జులై 15 వరకు, యాసంగి పంటకైతే 15 సెప్టెంబర్ నుండి 15 అక్టోబర్ వరకు. మరి అనువైన రకాలు LRG 41, లక్ష్మి, ఆశ, మారుతి, WRG 27, పాలెం కంది అంటే PRG 158, సూర్య, వరంగల్ కంది 53 అంటే WRG 53, RGT అంటే తాండూరు తెల్ల కంది, WRG 65 అంటే రుద్రేశ్వర్ అంటారు, ఇక TDRG 4 అంటే హనుమరకం, PRG 176 ఉజ్వల, ICPH 2740, ఇది మన్నెంకొండ కంది రకం, WRGE 93 ఇది తెలంగాణ కంది, WRGE 97 వరంగల్ కంది 1 రకము, ఇక WRGE 121 తెలంగాణ కంది 2 రకం. తర్వాత సోయా చిక్కుడుకు అనుకూలమైన కాలము, వాటి యొక్క రకాల వివరాలు. సోయా చిక్కుడు పంట కాలానికి అనుకూలమైన సమయము, సోయా చిక్కుడు వానాకాలంలో పండించుటకు అనువైన పంట, దీని పంట కాలం దాదాపు 4 నెలలు, 110 నుండి 120 రోజుల వరకు పడుతుంది. ఈ పంటను పండించు అన్ని ప్రాంతాలలో దీనిని వానాకాలం పంటగా వేస్తారు. మన రాష్ట్రంలో యాసంగి వేసవిలో కూడా పండించగల పంట అయినప్పటికీ దిగుబడులు చాలా తక్కువగా, గింజ నాణ్యత లేకుండా వస్తాయి. కాబట్టి ఈ 2 సీజన్లను సాగుకు అనుకూలం కాదు. వానాకాలంలో ఈ పంటను జూన్ జులై నెలలో విత్తుకుంటారు. జూన్ 15 నుండి జులై 10 లోపు విత్తుకుంటే దిగుబడులు బాగా వస్తాయి. జులై మొదటి పక్షం తర్వాత ఈ పంటను ఏమాత్రం సాగు చేయకూడదు, ఎందుకంటే దిగుబడి తగ్గడంతో పాటు తెగుళ్లు ఎక్కువ అవుతాయి. ఇక రకాలు వచ్చేసి JS 335, భాసర్ ASB 22, భీమ్ LNB 18, తర్వాత JS 93 05. ఇక పెసర పంటకు అనుకూలమైన సమయము, వాటి యొక్క రకాల గురించి ఈ విధంగా మనకు వివరిస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ పెసర మినుములకు అనుకూలమైన సమయము వానాకాలము జూన్ 15 నుండి జులై 15 వరకు, యాసంగి అయితే 15 సెప్టెంబర్ నుండి అక్టోబర్ నెల వరకు. ఇక వానాకాలం వరి తర్వాత కూడా 15 నవంబర్ నుండి డిసెంబర్ మొదటి వారం వరకు. ఇది ముఖ్యంగా ఖమ్మం, వరంగల్ జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు అనుకూలము. ఇక వేసవిలో అయితే ఫిబ్రవరి నుండి మార్చి 10 వరకు అనుకూలమైన సమయం. ఇక పెసర రకాలకు వస్తే MGG 295, WGG 37, దీని పేరు ఏకశిల అని కూడా అంటారు, TM 962, MGG 348, దీన్ని భద్రాద్రి రకం అంటారు, MGG 347, ఇది మధిర పెసర, MGG 351, ఇది శ్రీరామ్ అంటారు, ఇక WGG 42, ఇది యాదాద్రి రకం. ఈ విధంగా అనుకూలమైన రకాలను మనకు వివరించారు శాస్త్రవేత్తలు. ఇక మినుము రకాలకు వస్తే LBG 752, LBG 20, ఇది తేజ రకం అంటారు, LBG 623, LAV 623 అంటారు, WBG 26, ఇది వరంగల్ 26 రకం. తర్వాత

మినుము రకాల్లో ఎంబీజీ 207 మధుర మినుము అంటారు, PU31 LBG787 ఇది తులసి అంటారు, TBG104 ఇంకా GBG1 ఇవన్నీ రకాలు మినుముకు చాలా ఉపయుక్తంగా ఉంటాయని తెలియజేస్తున్నారు మన శాస్త్రవేత్తలు. ఇక వరి మాగాణులకు అనువైన మినుము రకాలు LBG645, LBG648, LBG708 ఇంకా LBG752. తర్వాత శనగ పంటకి అనుకూలమైన సమయము, అనుకూలమైన రకాలు ఈ విధంగా మనకు శాస్త్రవేత్తలు అందజేస్తున్నారు. అనుకూల సమయమైతే అక్టోబర్ నుండి నవంబర్ మొదటి పక్షం వరకు. తర్వాత దేశవాళి రకాలు ఈ విధంగా సిఫార్సు చేస్తున్నారు శాస్త్రవేత్తలు. JG11, JKI921, క్రాంతి ICCV37, JG130, నంద్యాల శనగ 1, నంద్యాల శనగ 47, JG14. ఇక కాబూలీ రకాల వివరాలకొస్తే KAK2, PULE G95311, తర్వాత శ్వేత ICCV 2వ రకం. ఇక బొబ్బర్లు అలసంద విషయానికొస్తే వీటికి అనువైన పంట సమయం, అలసందలు వర్షాధారంగా వానాకాలంలో మిగులు తేమ ఆధారంగా, తర్వాత వర్షాలు చివరగా నీటిపారుదల క్రింద యాసంగి వేసవిలో కూడా పండించవచ్చు. వానాకాలం జులైలో ఆలస్యంగా విత్తినప్పుడు సెప్టెంబర్, యాసంగి నీటిపారుదల క్రింద అక్టోబర్ నవంబర్లో విత్తుకోవచ్చు, వేసవిలో ఫిబ్రవరిలో విత్తుకోవచ్చు. రకాలైతే JC3, V240, C152, CO4 ఈ రకాలను శాస్త్రవేత్తలు ఈ బొబ్బర్లు అలసందలకు సిఫారసు చేస్తున్నారు. తర్వాత పెసర సాగుకు అనుకూలమైన రకాలు, వాటి యొక్క వివరాలు ఈ విధంగా తెలియజేస్తున్నారు శాస్త్రవేత్తలు. మన రాష్ట్రంలో పండించే పప్పు దినుసులలో కంది తర్వాత పెసర ప్రధానమైనది. ముఖ్యంగా వానకాలము యాసంగిలో ఎక్కువగా సాగు చేస్తుంటారు. మన రాష్ట్రంలో పెసర పంట దాదాపుగా 1 లక్ష హెక్టార్లలో సాగు చేయబడుతుంది. మనకు కావలసిన మాంసకృత్తులు, ఖనిజ లవణాలు అందించడమే కాకుండా నత్రజని స్థిరీకరణ ద్వారా నేలను సారవంతం చేస్తుంది. పప్పు ధాన్యపు పంటలలో 20-20% మాంసకృత్తులు కలిగి వరి గోధుమ కన్నా 3 రెట్లు ఎక్కువ ఉండడం వలన అపరాలను పేదవాని మాంసం అంటారు. రైతు ప్రధాన పంటల సరళిలో అటు అంతర పంటలుగా పంట మార్పిడిలో భాగంగా పెసర సాగు చేసుకున్నట్లయితే భూసారం పెరిగి ప్రధాన పంటలలో అధిక దిగుబడి సాధించుటకు తక్కువ కాలంలో ఆర్థికంగా లాభం చేకూరుతుంది. ఇక వానాకాలంకు అనువైన పెసర రకాలు MJG295, ఇది పంట కాలం 65 నుండి 70 రోజులు ఉంటుంది. ఇక దిగుబడి హెక్టార్కి 12 నుండి 15 క్వింటాల వరకు వస్తుంది. వీటి యొక్క గుణగణాలు, మొక్కలు నిటారుగా పెరిగి కాయలు పై భాగాన గుత్తులుగా కాస్తాయి, గింజ మధ్యస్థ లావుగా సాదాగా ఉంటుంది, ఒకేసారి కోతకొస్తుంది, పళ్ళ ఆకు తెగులును ఆకుమచ్చ తెగులును కొంతవరకు తట్టుకుంటుంది. ఇక తర్వాత MGG347 ఈ రకము ఇటీవల విడుదలైన నూతన వంగడం, పంటకాలం వచ్చేసి 65 రోజులు, దిగుబడి హెక్టార్కి 12 నుండి 15 క్వింటాలు వస్తుంది. మరి ఈ రకం పెసర గుణగణాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇది మధ్యస్థ రకం, మొక్కలు నిటారుగా గుబురుగా పెరుగుతాయి, కాయలు మొక్క పైభాగాన కాసి ఒకేసారి కోతకొస్తాయి, ఆకుమచ్చ తెగులును పల్లాకు తెగులును తామర పురుగులను బెట్ట పరిస్థితులను కొంతవరకు తట్టుకుంటుంది, గింజలు సాదాగా ఉంటాయి. ఇక భద్రాద్రి రకము MGG348, దీని పంటకాలం 70 రోజులు, దిగుబడి హెక్టార్కి 12-14 క్వింటాలు వస్తుంది. మరి ఈ భద్రాద్రి రకం అన్ని కాలాలకు అనువైన రకం, పొడవైన కాయలతో గింజలు లావుగా ఉండి మేరుస్తుంటాయి, పల్లాకు తెగులను సమర్థవంతంగా తట్టుకుంటుంది. ఇక WGG37 రకము పంటకాలం వచ్చేసి 60 నుండి 65 రోజులు, దిగుబడి 12-15 క్వింటాలు హెక్టార్కి వస్తుంది. ఈ పెసర రకం గింజలు ఆకర్షణీయంగా పచ్చగా మెరుస్తుంటాయి, ఒకేసారి కోతకొస్తుంది, పల్లాకు తెగులను తట్టుకుంటుంది.
తర్వాత టీఎం

0: 9:6-2 పంట కాలం 60-65 రోజులు, దిగుబడి 12 నుండి 15 క్వింటాల వరకు వస్తుంది ప్రతి హెక్టార్ కి. మరి ఈ పెసర రకం గింజలు లావుగా మెరుస్తుంటాయి, అధిక తేమను బూడిద తెగులను తట్టుకుంటుంది. విత్తే సమయం తలకరిలో పెసరను జూన్ 15 నుండి జులై 15 వరకు విత్తుకోవచ్చు. ఆలస్యంగా విత్తిన పైరులో రసం పీల్చే పురుగుల బిడద ఎక్కువగా ఉంటుందని ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు ఈ పప్పు ధాన్యాలకు అనుకూలమైన సమయాన్ని, అనుకూలమైన రకాలను మనకు అందజేశారు. ఈ సమాచారాన్ని రైతులందరూ చక్కగా ఉపయోగించుకుని ఈ చక్కటి ధాన్యపు పంటలు పండించి చక్కటి లాభాల బాటలో పయనిస్తారని ఆశిద్దాం.
1: ఇంతవరకు వ్యవసాయ సూచనలు కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

0: రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓకు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: కళలు, సాహిత్యం, శాస్త్ర విజ్ఞానం, ప్రజాసేవ, క్రీడలు, ఇలా ఏ రంగంలోనైనా అపూర్వ అసాధారణమైన సేవలందించిన ప్రతిభామూర్తులకు భరతమాత అందించే అత్యున్నత పురస్కారం భారతరత్న. ఈ అద్వితీయ గౌరవం అందుకున్న మహనీయుల జీవన రేఖలని, ఆయా రంగాలలో వారు అందించిన విశిష్ట సేవలని వివరిస్తూ ఆకాశవాణి వివిధ భారతి ఎఫ్ఎం 102.8 మెగాహెడ్స్ పై ప్రతి ఆదివారం ఉదయం 10 గంటలకు శ్రోతల కోసం సమర్పిస్తున్న ప్రత్యేక ధారావాహిక భారతరత్న.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:05. ఇప్పుడు తెలుగులో వార్తలు వింటారు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతుంది మాధవన్ కుమార్. ముఖ్యాంశాలు. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈరోజు ప్రకటించింది. 230,000 పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమల అనుకూల వ్యవస్థగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్లో ఈ రోజు భారత్ బంగ్లాదేశ్తో తలపడుతుంది. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిరమైన అంతరిక్ష రంగానికి భారత్ మద్దతు ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. శాస్త్రీయ సమాచారం, పారదర్శకత, సమగ్రతతో ప్రజలందరి ప్రయోజనాలకు ఉపయోగపడాలని ఆయన అన్నారు. ప్యారిస్లో నేడు జరుగుతున్న అంతరిక్ష సదస్సులో ఆయన వర్చువల్ గా ప్రసంగించారు. అంతరిక్ష కక్షలు మరింత రద్దీగా మారుతుందన్న కర్షణ కంటే సహకారానికి, స్వల్పకాలం లాభం కంటే సుస్థిరతకు, బహిష్కరణ కంటే సమిళత్వానికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. భారత విధానం వసుదైవ కుటుంబం అంటే ఒకే భూమి, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ అనే సూత్రంతో ముడిపడి ఉందని, ఈ స్ఫూర్తి ఇప్పుడు భూమిని దాటి ప్రయాణించాలని ఆశిస్తున్నట్లు ఆయన అన్నారు. దేశ అంతరిక్ష ప్రయాణంలో సాధించిన అద్భుతమైన పురోగతిని ముఖ్యంగా ప్రస్తావిస్తూ దేశ శాస్త్రవేత్తలు చంద్రయాన్ 3 ద్వారా భారత్ చంద్రుని దక్షిణ ధృవానికి సమీపంలో అడుగుపెట్టిన మొదటి దేశంగా నిలిపారని, ఆదిత్య ఎల్1 సూర్యుని రహస్యాలను ఛేదిస్తోందని మోదీ అన్నారు. 2035 నాటికి భారత్ అంతరిక్ష కేంద్రాన్ని స్థాపించాలని, 2040 నాటికి ఒక భారతీయుని చంద్రునిపైకి పంపాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుందని మోదీ అన్నారు. చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ ఈ వారం న్యూఢిల్లీలో జరిగే బ్రిక్స్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ సందర్శించనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన ఈ నెల 12-13 తేదీల మధ్య జరిగే 18వ బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ఈ రోజు ప్రకటించింది. అస్థిరమైన అంతర్జాతీయ పరిస్థితులు, పశ్చిమ ఆసియాలో కొనసాగుతున్న సంఘర్షణ, రష్యా ఉక్రెయిన్ యుద్దం నేపథ్యంలో బ్రిక్స్ దేశాల మధ్య సహకారానికి సంబంధించి ఈ పర్యటన ఒక ఉన్నత స్థాయి దౌత్య కార్యక్రమంగా నిలుస్తుందని భావిస్తున్నారు. దాదాపు 7 ఏళ్లలో చైనా అధ్యకుడు భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి. ఇదిలా ఉండగా ఈ రోజు నుండి ఈ నెల 14వ తేదీ వరకు దేశ రాజధాని అంతటా డ్రోన్లు, ఇతర చిన్న వైమానిక ప్లాట్ఫామ్ల కార్యకలాపాలపై పూర్తి నిషేధాన్ని విధిస్తున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. 2026 బ్రిక్స్ సదస్సుకు ముందు భద్రతాపరమైన ఆందోళన పెరిగిన కారణంగా ఈ చర్యలు చేపట్టినట్లు తెలిపారు. సదస్సు కోసం పటిష్టమైన భద్రతా ఏర్పాట్ల భాగంగా ఢిల్లీ పోలీస్ కమిషనర్ అనురాగ్ కుమార్ ఈ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు న్యూఢిల్లీలో ప్రముఖ సామాజికవేత్త ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ 5ను కలిశారు. దివంగత 4వ ఆగాఖాన్ దేశ అభివృద్దికి చేసిన శాశ్వతమైన సేవలను తాను గుర్తు చేస్తున్నట్లు మోడీ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. ఆరోగ్య సంరక్షణ, వ్యవసాయం, గ్రామీణాభివృద్ది, యువత, మహిళా సాధికారత రంగాల్లో ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్తో భారత్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపై తాము చర్చించినట్లు ప్రధానమంత్రి తెలిపారు. కాగా విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కూడా ప్రిన్స్ రహీమ్ ఆగాఖాన్ 5ను కలిశారు. ఆగాఖాన్ డెవలప్మెంట్ నెట్వర్క్ ద్వారా సామాజిక అభివృద్ది, వారసత్వ పరిరక్షణలో జరుగుతున్న ప్రభావవంతమైన కృషి, అలాగే భారత్ విదేశాల్లో ఉన్న మరిన్ని అవకాశాల గురించి తాము చర్చించినట్లు డాక్టర్ జయశంకర్ ఒక సామాజిక మాధ్యమ పోస్టులో తెలిపారు. 230,000 పైగా స్టార్టప్లతో భారత్ ప్రపంచంలోనే 3వ అతిపెద్ద అంకుర పరిశ్రమల అనుకూల వ్యవస్థగా ఉందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు. న్యూఢిల్లీలో ఎమర్జింగ్ సైన్స్, టెక్నాలజీ అండ్ ఇన్నోవేషన్ కాంక్లేవ్ ESTIC 2026 కోసం మంత్రి ఈ రోజు కర్టెన్ రైజర్ చేసి మాట్లాడారు. ప్రస్తుతం 50% పైగా స్టార్టప్లు మెట్రో నగరాల నుండి కాకుండా చిన్న పట్టణాల నుండి వస్తున్నాయని, ఇది దేశవ్యాప్తంగా వ్యాపార అనుకూల ఆవిష్కరణల విస్తృత వ్యాప్తిని ప్రతిబింబిస్తుందని ఆయన అన్నారు. శాస్త్ర సాంకేతిక ఆవిష్కరణ రంగాల్లో వృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం

హోల్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ హోల్ ఆఫ్ సొసైటీ విధానాన్ని అవలంబించిందని మంత్రి తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @ANews_HVDని ఫాలో అవ్వండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. క్రికెట్. దుబాయ్లో జరుగుతున్న మహిళల ఆసియా కప్ సెమీఫైనల్ క్రికెట్ మ్యాచ్ లో ఈ రోజు భారత్ బంగ్లాదేశ్ తో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ టోర్నమెంట్ లో తమ ఆధిపత్యాన్ని కొనసాగించాలని భారత జట్టు భావిస్తోంది. గ్రూప్ ఏలో భారత జట్టు థాయిలాండ్, హాంకాంగ్, పాకిస్తాన్ ఓడించి ఆ దశలోని 3 మ్యాచ్ల్లోనూ విజయం సాధించగా గ్రూప్ బిలో శ్రీలంక, తర్వాత బంగ్లాదేశ్ 2వ స్థానంలో నిలిచింది. ఈరోజు ఒడిశాలో భారీ నుండి అతి భారీ వర్షాలు, అక్కడక్కడ అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ కలర్ హెచ్చరిక జారీ చేసింది. రాబోయే 3 నుంచి 4 రోజుల పాటు అస్సాం, మేఘాలయ, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, త్రిపుర, గంగా తీర పశ్చిమ బెంగాల్, బీహార్, జార్ఖండ్, ఛత్తీస్గఢ్, కేరళ, మాహే, ఉత్తరాఖండ్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ అంచనా వేసింది. ఈ నెల 15వ తేదీ వరకు తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, సిక్కింలో ఉరుములతో కూడిన మెరుపులు, ఈదురుగాలు వీస్తాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ప్రపంచంలోని అతిపెద్ద, అత్యంత ప్రభావవంతమైన వార్షిక ఫిన్టెక్ సమావేశాల్లో ఒకటైన గ్లోబల్ ఫిన్టెక్ ఫెస్ట్ GFF 2026 7వ సంచిక ముంబైలో జరుగుతోంది. ప్రభావం చూపే సామర్థ్యం, ఏజెంటిక్ AI, టోకనైజేషన్, క్వాంటం, ఆర్థిక సమ్మిళత్వం కోసం విశ్వసనీయమైన అనుసంధానించిన అంతర్జాతీయ వ్యవస్థలు GFF 2026 ఇతివృత్తంగా ఉన్నాయి. ఈ సదస్సులో దేశ బ్యాంకింగ్ రంగ పరిణామ క్రమంలో తదుపరి దశ కుతుమేద్ ద్వారా జరగనుందని భారతీయ స్టేట్ బ్యాంక్ చైర్మన్ సిఎస్ శెట్టి అన్నారు. ఈ సాయంత్రం కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా కనెక్టెడ్ ఇండియా, సాధికారిక ఆర్థిక వ్యవస్థ, ఏఐ ఆర్థిక వ్యవస్థ కోసం విశ్వసనీయ డిజిటల్ మౌలిక సదుపాయాల నిర్మాణం అనే శీర్షికతో ఒక సెషన్లో ప్రసంగించనున్నారు. 2025లో $30 బిలియన్గా ఉన్న భారత్ ఏరోస్పేస్ రక్షణ మార్కెట్ల విలువ 2035 నాటికి రెట్టింపై $61 బిలియన్లకు చేరుకుంటుందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రపంచ ఏరోఫేస్ సరఫరా వ్యవస్థల్లోకి MSMEల సమ్మిళితం కోసం నిర్వహించిన జాతీయ కార్యక్రమమైన ఓటెక్ సదస్సులో ప్రసంగిస్తూ 2035 వరకు దేశంలో ప్రయాణికుల విమాన రాకపోకలు ఏటా 8.9% చొప్పున పెరుగుతాయని, ఇది ప్రపంచంలోని ఏ ప్రధాన ఆర్థిక వ్యవస్థకైనా అత్యంత వేగవంతమైన వృద్ధి అని రామ్మోహన్ నాయుడు అన్నారు. భారత ప్రభుత్వ వినియోగదారుల వ్యవహారాల శాఖ ఈ కామర్స్ రంగానికి పారదర్శకమైన, సమతుల్యమైన నియంత్రణ చట్టాన్ని సులభతరం చేస్తూ వినియోగదారుల రక్షణను బలోపేతం చేసే లక్ష్యంతో వినియోగదారుల రక్షణ ఈ కామర్స్ నిబంధనలు 2020ని, వినియోగదారుల రక్షణ ఈ కామర్స్ సవరణ నిబంధనలు 2020 సవరించింది. ఈ సవరించిన నిబంధనలు ఈ కామర్స్ సంస్థలపై అనవసరమైన నియంత్రణ భారాలను మోపకుండా వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించే సమతుల్య విధానాన్ని, వ్యాపారం చేసే సౌలభ్యం అవసరాన్ని పరిగణలో తీసుకుంటూ డిజిటల్ మార్కెట్ ప్లేస్లో తలెత్తుతున్న వినియోగదారుల ఆందోళనను పరిష్కరించడానికి దోహదపడతాయి. 3 రోజుల గ్లోబల్ డ్రైల్యాండ్ కాంగ్రెస్ 2026 న్యూఢిల్లీలో జరుగుతోంది. ట్రాన్స్ఫారింగ్ డ్రైల్యాండ్ అగ్రికల్చర్ విత్ సౌత్ కోఆపరేషన్ అనే ఇతివృత్తంతో ఈ కార్యక్రమం జరుగుతోంది. బ్రీడింగ్ ఫర్ టుమారో, యాక్సలరేటింగ్ జెనెటిక్ గెయిన్స్, క్లైమేట్ రెసిలెంట్ డ్రైల్యాండ్ ల్యాండ్స్కేప్స్ వంటి వివిధ అంశాలపై ప్యానల్ చర్చలు జరుగుతున్నాయి. అంతర్జాతీయ ముడి చమురు ధరలు ఈరోజు స్వల్పంగా పెరిగాయి. బ్రెంట్ క్రూడ్ బ్యారెల్లకు $100 పైన కొనసాగుతోంది. అమెరికా, ఇరాన్ దేశాల మధ్య సంఘర్షణ ప్రారంభమై అయినప్పటి నుండి ఇరు దేశాలు నౌకా రవాణాపై తమ బీకర్దారులను ప్రారంభించిన నేపథ్యంలో తాజా నివేదిక వెలువడే సమయానికి ఇంట్రా డే ట్రేడ్లో బ్రెంట్ క్రూడ్ 0.1% పెరిగి బ్యారెల్లకు $101.30 వద్ద ట్రేడ్ అవుతోంది. వెస్ట్ టెక్సాస్ ఇంటర్మీడియట్ క్రూడ్ 0.22% పెరిగి బ్యారెల్లకు $96.27 వద్ద ట్రేడ్ అవుతోంది. కాగా నవంబర్లో జరిగే మధ్యంతర ఎన్నికల తర్వాత ఇరాన్తో వెంటనే యుద్దం ముగుస్తుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నిన్న వ్యాఖ్యానించారు. ఆకాశవాణి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయ చట్టాలు, సంప్రదింపులు, బహుపాక్షిక సహకారంపై ఆధారపడిన సురక్షితమైన, శాంతియుతమైన, సుస్థిర

0: అంతరిక్ష రంగానికి భారత్ మద్దతిస్తుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యకుడు షీ జిన్పింగ్ 18 బ్రిక్స్ సదస్సుకు హాజరవుతారని చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ఈ రోజు ప్రకటించింది. వార్తలు ఇంతటితో సమాప్తం. రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం, సమయం 7:15. ఇప్పుడు కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమం.

0: संकट के समय प्रधानमंत्री फसल बीमा योजना किसानों के लिए वरदान है।
1: अब सूखा पड़े या बाढ़ आ जाए कोई डर नहीं, अब ओले पड़े या कीट पतंगे फसल खा जाए कोई फिक्र नहीं,
2: क्योंकि हमने लिया है प्रधानमंत्री फसल बीमा।
3: बुआई से फसल कटाई तक हर जोखिम का दावा, न्यूनतम प्रीमियम पर अधिकतम भुगतान का वादा,
4: योजना से हर साल जुड़ रहे हैं 5 करोड़ से ज्यादा किसान। अब आपकी है बारी।
3: नजदीकी कृषि कार्यालय, सहकारी समिति, बैंक शाखा, अधिकृत बीमा कंपनी या जन सेवा केंद्र में स्वेच्छा से करा सकते हैं पंजीकरण।
4: फसल बीमा पोर्टल या फसल बीमा ऐप द्वारा भी कराया जा सकता है पंजीकरण।
3: प्रधानमंत्री फसल बीमा योजना, आपकी फसलों का संपूर्ण सुरक्षा कवच। कृषि एवं किसान कल्याण मंत्रालय।
5: వానాకాలం ఆముదం పంటల్లో సస్య రక్షణ చర్యలు, ఈ అంశం గురించి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం పాలెం శాస్త్రవేత్త శ్రీమతి జి మాధురి గారు పాల్గొంటారు. రైతులు, రైతన్నలు, మీకు ఎలాంటి సందేహాలున్నా మీరు మాకు కాల్ చేయవచ్చు. మా ఫోన్ నంబర్లు ఎస్టీడీ కోడ్ 040 జత చేసి 23240852, మరొక నంబరు 23240853. ఈ నంబర్లకు కాల్ చేసి మీ సందేహాలను నివృత్తి చేసుకోగలరు. కార్యక్రమ అనుసంధానకర్త డాక్టర్ వీరన్న భూక్యా.

0: శ్రోతలకు నమస్కారం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కిసాన్ వాణి కార్యక్రమంలో వానాకాలం ఆముదం పంటలో సస్యరక్షణ చర్యలు, ఈ అంశం గురించి పాలెం పరిశోధన స్థానం శాస్త్రవేత్త జి మాధురి గారు స్టూడియోస్ లో ఉన్నారు. మేడం నమస్కారం. మేడం
1: నమస్తే సార్.
0: ఆముదం పంట ప్రాముఖ్యత ఏ విధంగా ఉంటుంది, ఈ పంట సాగు విస్తీర్ణం ఎలా ఉంది అంటారు?
1: ఆముదం పంట చాలా పురాతనమైన పంట. పురాతన కాలం నుండి దీన్ని సాగు చేస్తున్నారు. ప్రపంచంలో దీన్ని ఉత్పత్తి అయితే వంట నూనెలో ఆముదం నూనె వాట కేవలం 0.15% మాత్రమే. అయినప్పటికీ ఆముదం నూనెకి చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే రసాయన పరిశ్రమలలో ఉపయోగించడానికి దీంట్లో ముఖ్యమైన అంటే హైడ్రాలిక్ ఫ్యాటీ యాసిడ్ అనే ఒక రసాయనం అనేది ఉంటుంది. దీనివల్ల ఇవి చాలా ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు. ప్రపంచంలో ఆముదం ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో భారతదేశం ఒకటి, దాని తర్వాత బ్రెజిల్, చైనా, కెన్యా మరియు మయన్మార్లో ముఖ్యంగా మనం చూసుకోవచ్చు. వీటిల్లో భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద ఉత్పత్తి చేసేది. దీని ఉత్పత్తి మన దేశంలో ఎక్కువగా ఉంది.
0: హలో,
1: మన భారతదేశంలో సుమారుగా
0: నమస్తే అండి, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారండి?
2: ఆత్మపురేష్ మండలం, సూర్యాపేట జిల్లా.
0: మీ సందేహం ఏంటి చెప్పండి మేడం, సమాధానం ఇస్తారు.
2: నమస్కారం అండి మేడం గారు.
1: నమస్తే అండి, చెప్పండి.
2: ముఖ్యంగా వానాకాలంలో ఈ ఆముదం పంటకు ఆశించే చీడ పీడలేవి, వాటి నివారణ చర్యలు
1: అంటే మీకు ఏ సమస్య ఎదుర్కొంటున్నారండి? ముఖ్యంగా దాంట్లో ఎలాంటి చీడలు మీరు ఎదుర్కొంటున్నారు?
2: జనరల్ గా అది గురించి అవగాహన చెప్పండి.
1: ఇప్పుడు మనకి అంటే ఇప్పుడు మనం ఎలినో వల్ల మనమంతా ఎక్కువగా వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి కదండి. సో దీని వల్ల మనకి ఎక్కువగా రసం పీల్చి పురుగుల సమస్య అనేది మనకి ఎక్కువగా గమనించవచ్చు. లద్దె పురుగు కానీ దాసరి పురుగు కానీ కొంతవరకు ఉంటుంది కూడా. దీనికి మనకి ఈ రెండు

0: కలుపుకుని ఇది పిచికారీ చేసుకున్నట్టు అవుతే ఈ యొక్క మూడు పురుగులను కూడా మనము నివారించుకోవచ్చు. మొదటి మనము పూత కాత సమయంలో ఏంటంటే మనకి ఈ పుష్పించు దశ నుండి మొదలైనప్పుడు ముఖ్యంగా మనకి ఈ కాయతుల్చు పురుగు మనకి ఎక్కువగా గమనించవచ్చు. ఈ కాయతుల్చు పురుగు కోసం మనము ప్రొఫెనోఫాస్ అనే మందు 2 ml లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. ఇది మనము ఒక పుష్పించు దశ నుండి మొదలైనప్పుడు మళ్ళీ ఒక 20 నుండి 30 రోజుల్లో ఉన్నప్పుడు మళ్ళీ ఇంకొకసారి గనక మనం పిచికారీ చేసుకున్నట్టు అయితే మనము ఈ యొక్క పురుగులను నివారించుకోవచ్చు. అదేవిధంగా మళ్ళీ మనం రసం పీల్చే పురుగులు ఉంటాయని అనుకున్నాం కదండి, ఈ యొక్క రసం పీల్చే పురుగులు మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి పచ్చదోమ అనేది కూడా ఎక్కువగా వస్తుందండి. దీంట్లో సాయంత్రాన్ని పురుగులు అనే మందు 1 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చండి. మనకి అదేవిధంగా తామర పురుగు అనేది కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటుందండి. ఎందుకంటే ఈ యొక్క బెట్ట పరిస్థితిలో ఉన్నప్పుడు మనకి ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వలన మనకి తామర పురుగు అనేది ఉంటుంది. మనకి గెలలు చూసినట్టు అయితే కొంచెం ఎండుతున్నట్టు కనపడి మసిబారినట్టు అవుతూ ఉంటుందండి.
1: హలో,
0: సో దీనికోసం మనము ఫిప్రోనిల్ అనే మందు 2 ml ఒక లీటర్ నీటి కలుపుకొని కూడా మనం పిచికారీ చేసుకున్నట్టు అయితే ఈ యొక్క రసం పీల్చే పురుగులను కూడా మనం నివారించుకోవచ్చండి.
1: మేడం, ముఖ్యంగా మరొక రైతు లైన్ లో ఉన్నారు. హలో, నమస్తే అండి.
2: హలో, నమస్తే సార్.
1: మీ ప్రశ్న చెప్పండి మేడం, సమాధానం ఇస్తారు.
2: మేడం నమస్కారం.
0: నమస్తే అండి, చెప్పండి.
2: మేము అనంతపురం జిల్లా కృష్ణమేటిపల్లి గ్రామము.
0: ఓకేనండి.
2: మాది మెట్ట వ్యవసాయ పొలము. ఇప్పుడు ఏలిన ప్రభావం వల్ల వేసిండే పంట వచ్చేసి ఆముదము ఇంకా పిండ దశలోనే ఉంది మేడం.
0: ఓకే,
2: ఇప్పుడు ఆ పిండ దశలో ఉండే పంట ఇప్పుడు మేము కాపాడుకోవాలనుకుంటే దీనికి ప్రత్యామ్నాయంగా ట్యాంకర్స్ ద్వారా నీరు అందిస్తే పంట ఎదగడానికి ఏమైనా ఆస్కారం ఉంటుందా మేడం?
0: డెఫినెట్ గా ఉంటుందండి. మనకి ఇప్పుడు ఉన్న ఈ ఎలిన పరిస్థితి వల్ల చూసుకున్నట్టయితే మనకి బెట్ట పరిస్థితి వల్ల మగపూత అనేది ఎక్కువగా వస్తుందండి. దీనివల్ల మనకి దిగుబడి అనేది కూడా తగ్గుతూ ఉంటుంది. కాబట్టి మీరు ట్యాంకర్ల ద్వారా, డ్రిప్ ఉంటే ఇంకాస్త బెస్ట్ ఉంది, మీకు ఆ సౌకర్యం కూడా లేకపోతే మీరు ట్యాంకర్ ద్వారా కూడా ఇచ్చుకున్నట్టయితే బెటర్ అండి. దాని తర్వాత కూడా మీరు ట్యాంకర్ తో ఇచ్చుకున్న తర్వాత 2% యూరియా ఉంటుంది కదండి, అంటే మన ఒక లీటర్ నీటికి మనం ఒక 2 గ్రాములు ఏంటంటే యూరియా కలుపుకుంటే, నీళ్ళలో కలుపుకొని మనం పిచికారీ కూడా చేసుకున్నట్టు అయితే కొంతవరకు కూడా మనము ఇది చేసుకోవచ్చు అండి పంటని.
2: లేట్ అవుతుంది, మేమేం చేయాలనుకుంటే ట్యాంకర్ ద్వారా పాదు చేసి నీళ్లు బాగా ఒక అడుగు
0: చెట్టు చెట్టుకి ఇద్దాం అనుకుంటున్నారు. అలా కూడా చేసుకోవచ్చు అండి. మన దగ్గర నీటి వసతి ఉంటే గనక మనం అలా చేసుకుంటే కూడా చాలా వరకు బెటర్ అండి. ఏంటంటే బెట్ట పరిస్థితి వల్ల మనకి మగపూత అనేది ఎక్కువగా ఆశిస్తూ ఉంటుంది. దాని వల్ల మనకి దిగుబడి అనేది చాలా వరకు తగ్గుతూ ఉంటుందండి.
2: ఒక విషయం మేడం, ఇప్పుడు వచ్చేసి పంట వచ్చేసి 75 రోజులు.
0: ఓకే, మొదటి గెల వచ్చి ఉంటది కదండి మీకు
2: మేడం?
0: మొదటి గెల వచ్చిందా?
2: మిగతాగేలా వచ్చింది కానీ అది అంటే ఇంకా నాసి రకంగానే ఉంది మేడం. ఎందుకంటే మధ్యలో ఎటువంటి వర్షాభావం వల్ల ఏ వాన లేదు మేడం. వచ్చిందే 13వ తేదీ వచ్చిందే వర్షమే ఇప్పటికి.
0: ఓకే,
2: ఇంతవరకు లేదు. కానీ కాకపోతే అది మొండిపోయారు కాబట్టి మా రాయలసీమలో ఈ వేరుశెనగ, కంది, ఆముదము ఈ 3 పంటలు ఎక్కువగా సాగు చేస్తాము.
0: ఓకే,
2: ఈ ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏమంటే ఈ ఆముదం పంటకి నీటి తడిని ఇవ్వడం ద్వారా మనకి ఇంకా 4 రోజులకైనా అది బాగా పెరిగి మనకి గింజ శాతము పెరిగే అవకాశం ఉంటుందా లేదా?
0: నేను అదే అంటున్నానండి, మనకి బెట్ట పరిస్థితి ఉన్నప్పుడు నీళ్లు కనుక ఇవ్వకపోతే మనకి మగపూత అనేది వస్తుంది. మనం గెలని చూసుకున్నట్టు అయితే మనకి కింద గెలలు కింది బాగాను తెల్ల పూతలా కనపడుతుంది, పైన ఎర్ర పూతలా కనపడుతుంది. మీరు నీళ్లు కనుక ఇవ్వకపోతే అంత మనకి తెల్లపూతలాగానే వస్తుంది, అంటే మనకి గింజ పట్టడం చాలా వరకు తగ్గుతుంది. మీరు మీరు నీళ్లు పెట్టుకుంటే కనుక అండి 20 రోజులకు ఒక్కసారి అయినా సరే మంచి తడులు ఇచ్చినట్టు అవుతే డెఫినెట్ గా మీకు చెట్లు అనేది రికవర్ అవుతాయి, పూత అనేది కూడా మనకి చాలా వరకు మంచిగా వస్తుంది.
2: అట్లయితే మేము మీరు చెప్పినట్లా నీడి ఫస్ట్ ట్యాంకర్ ద్వారా వదిలి మళ్ళీ 15 రోజుల తర్వాత డ్రిప్ చేసుకుంటాం మేడం.
0: అవునండి, అలా చేసుకున్న తర్వాత ఓకే. మీరు ఇంకొకసారి చెప్పండి,
2: డ్రిప్ లో ఏమన్నా మందులు వదలాలా?
0: అదే డ్రిప్ లో అండి, మనకి ఈ యూరియా అనేది మనం వేసుకుని అవుతే కొంతవరకు బెటర్.

0: అండి. ఏంటంటే కొంచెం చెట్టు అనేది పచ్చగా ఉంటుంది, మీకు ఇంకాస్త ఇబ్బందిగా ఉంటే కనుక ఒకసారి దానికంటే ముందు ట్యాంకర్తో స్ప్రే చేసుకున్నప్పుడు 3 పంతొమ్మిదులు ఉంటుంది కదండి, ఆ 3 పంతొమ్మిదులు మనకి ఏంటంటే కనుక ఒక ఎకరానికి 1 కిలో చొప్పున కనుక మనం పిచికారీ చేసుకున్నట్టు అయితే కూడా చాలా వరకు చెట్టు కొంతవరకు బలంగా ఉంటుందండి.
1: ఇంత క్లిష్ట పరిస్థితుల్లో కానీ మా రైతుల కోసం మీరు ఫోన్ లైవ్ లో మంచి కార్యక్రమం అందించినందుకు హైదరాబాద్ ఆకాశవాణికి రమేష్ శుంకచారి గారికి, మిగతా టెక్నీషియన్ సిబ్బందికి, అందరికీ మా రైతు సోదరులకు శుభాకాంక్షలు మేడం.
0: థ్యాంక్ యూ.
2: ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ అండి. మేడం, మనము ఆముదం పంట ప్రాముఖ్యత మన రాష్ట్రంలో ఏ విధంగా ఉంది, అలాగే సాగు విస్తీర్ణం ఎలా ఉంది అనే విషయం మాట్లాడుకుంటున్నాం.
0: అదే అండి, ఆముదం మనము ప్రపంచంలో ఆముదం ఎక్కువగా ఉత్పత్తి చేసే దేశాల్లో మన భారతదేశము, దాని తర్వాత బ్రెజిల్, చైనా, కెన్యా మరియు మన్యమార్ అనే దేశాల్లో ఎక్కువగా సాగు చేస్తూ ఉంటాము. సో వీటిల్లో భారతదేశము ప్రపంచంలోనే అతిపెద్దగా ఆముదం ఉత్పత్తి చేసే దేశం. దీంట్లో భారతదేశం సుమారుగా 18 లక్షల టన్నుల ఆముదంని ఉత్పత్తి చేస్తుంది. దీంట్లో చూసుకున్నట్టయితే, వివిధ రాష్ట్రాలు చూసుకున్నట్టయితే, మన భారతదేశంలో మనకి గుజరాత్ అనే రాష్ట్రంలో, దాని తర్వాత హర్యానా, రాజస్థాన్ ఈ రాష్ట్రాలలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. దాని తర్వాత మన తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కువగా సాగు చేస్తున్నారు. మన తెలంగాణలో చూసుకున్నట్టయితే కనుక దక్షిణ తెలంగాణలో ఎక్కువగా సాగు చేస్తున్నారు. దాంట్లో మనము గద్వాల జిల్లాలో, నారాయణపేట జిల్లాలో, కొంతపాటుగా నాగర్కర్నూల్, వనపర్తి జిల్లాలో కూడా ఇది సాగు చేస్తున్నారు.
2: మేడం, ప్రధానంగా ప్రస్తుతం ఇది వానాకాలం లాగా కొన్ని చోట్ల ఎక్కువగా వర్షాలు వస్తున్నాయి, వాతావరణ పరిస్థితులు మారాయి, కొన్ని చోట్ల వర్షాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఈ పరిస్థితులలో వానాకాలం ఆముదం పంటలో రైతులకు ఎదురయ్యే సమస్యలు ఏ విధంగా ఉంటాయి, వాటిని ఏ విధంగా అధిగమించుంటారు?
0: ఇప్పుడున్న మన పరిస్థితులు చూసుకుంటే, జనరల్ గా ఉన్న వానాకాలం పరిస్థితులు చూసుకున్నట్టయితే మనకి దాసరి పురుగు, లద్దె పురుగు, కొమ్మ మరియు కాయతులసి పురుగు అనేది మనకి ఈ యొక్క వర్షకాలంలో.
2: హలో మేడం, ఒక రైతు లైన్ లో ఉన్నారు. హలో.
3: హలో అండి.
2: హలో, నమస్తే అండి. ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు?
3: నమస్తే అండి, మేము మహబూబ్నగర్ నుంచి మాట్లాడుతున్నాం.
2: సార్, మీ సమస్య చెప్పండి సార్, మేడం సమాధానం ఇస్తారు.
3: ఇప్పుడు పంట కొంచెం వానలు సరిగ్గా పడతలేదు, డ్రైగా ఉన్నది. ఈ ఆకులన్నీ కొంచెం ముడుచుకుపోయినట్టు, ఆకుల అంచులు పసుపచ్చగా కాలిపోయినట్టు అనిపిస్తున్నాయి అక్కడక్కడ. చెట్లు ఏం పెద్ద పెరుగుతున్నట్టు అనిపించలేదు, ముదురుకపోయినట్టు మేము ఈ తోట. ఇప్పుడు ఏం చేయాలి దానికి, క్రాప్ ని ఎంజాయ్ చేసుకోవడానికి ఏం చేయాలి?
0: నమస్తే అండి, మీకు నీటి వసతి అనేది ఉందా అండి? అసలు
3: ఇస్తున్నాం, నీటి వసతి కొంచెం ఇస్తాము, కానీ తక్కువ నీళ్ళు.
0: ఓకే. ఏంటంటే ఈ ఎల్నినో పరిస్థితుల వల్ల మనకి రసం పీల్చే పురుగులు అనే సమస్య కొంచెం ఈ మధ్య కాలంలో ఎక్కువగా చూస్తున్నాము. మీరు అన్న లక్షణాలు ఇవన్నీ రసం పీల్చే పురుగు లక్షణాలండి. దీంట్లో మీరు అంటే, మీరు చూసినట్టయితే ఆకు కింద చూసినట్టయితే మీకు పచ్చదోమ లాంటిది కానీ మనకు కనపడుతూ ఉంటుందండి, మీరు గమనించినట్టయితే. ఎందుకంటే మీరంతా ఆకులంతా ఎండిపోయినట్టు కనపడుతుంది అని అంటున్నారు, ముడుచుకున్నట్టు. సో మీరు చెప్పిన లక్షణాలు చూసినట్టయితే ఇదొక పచ్చదోమ లక్షణాలండి. సో మీరు ఏ ప్రాంతం నుండి కాల్ చేస్తున్నారండి? మహబూబ్ నగర్. మహబూబ్ నగర్ నుండి చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు ఎక్కువగా మనకు అక్కడ పచ్చదోమనే కనపడుతుంది. సో మీరు ఏం చేస్తారంటే, దీనికి సాయంత్రనిప్రోల్ అనే మందు ఉంటుందండి, అది 1 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాలి. లేదా ఫ్లోనికామిడ్ అనే మందు కూడా ఉంటుందండి, మనం 0.3 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకున్నట్టయితే, ఇది మనకి ఇప్పుడు ఉన్న ఈ బెట్ట పరిస్థితి వల్ల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి, మీరు 15 రోజులకు ఒకసారి అదొక్కసారి ఆ మందు, సాయంత్రం పురుగులు అనే మందు మరొకసారి కనుక పిచికారీ చేసుకున్నట్టయితే కొంతవరకు మీరు నివారించుకోవచ్చు. మధ్యలో మీరు మళ్ళొక్కసారి 3 పంతొమ్మిదులు ఉంటాయి కదండి, అది మీరు 1 ఎకరానికి 1 కిలో చప్పున కలుపుకొని మీరు అది కూడా పిచికారీ చేసుకున్నట్టయితే మీకు కొంతవరకు బలంగా ఉంటుంది, పైగా దాంతోపాటు ఇది కూడా ఉధృతి అనేది కూడా తగ్గుతుందండి.
3: ఇప్పుడు ఇది నానా యూరియా

0: డిఎస్పీ ఎక్స్పైరీ చేసుకుంటే పనిచేస్తాయా మేడం?
1: నానో యూరియా కూడా కొంతవరకు మనకి పనిచేస్తుంది. అంటే నానో డిఏపీ కంటే మనం నానో యూరియా కొంతవరకు స్ప్రే చేస్తే కొంతవరకు మనకి షేన్ అనేది పచ్చ పచ్చగా అన్నది మనకి కనపడుతూ ఉంటుంది. ఓకేనండి.
0: ఎన్నిసార్లు స్ప్రే చేసుకోవచ్చు? ఎన్ని రోజులకు ఒకసారి నానో యూరియా స్ప్రే చేసుకుంటారు?
1: ఇది నానో యూరియా మనము ఒక 20 రోజుల నుండి స్ప్రే చేసుకోవచ్చు, 20 రోజులకు ఒకసారి. ఎందుకంటే ఇప్పుడు కంప్లీట్ గా మనకి బెట్ట పరిస్థితి కనపడుతుంది కదండి, అందుకని చెప్పేసి మనము ఈ నానో యూరియా మనం 20 రోజులకు ఒక్కసారి స్ప్రే చేసుకోవచ్చు అండి. ఇప్పుడు
0: పోయిన సంవత్సరము మాకు వర్షాలు ఎక్కువ ఉన్నప్పుడు ఈ గెలలంతా బూజు పట్టినట్టు అక్కడక్కడ చూసినాము. సో అది రాకుండా ఇప్పుడే స్ప్రే చేసుకోవాలా, లేదంటే వర్షాలు పడినప్పుడు స్ప్రే చేసుకోవాలా?
1: మనకు బూజు తెగులు అనేది మనకి ఎక్కువగా ఎప్పుడు ఆశిస్తుంది అంటే రాత్రి ఉష్ణోగ్రతలు అనేది మనకి తక్కువగా ఉన్నప్పుడు ఈ యొక్క బూజు తెగులు అనేది మనం చూడొచ్చు. అంటే మనకి గాలి తేమ కూడా మనకి 90% కంటే తక్కువగా ఉన్నప్పుడు, అదే తుఫాను పరిస్థితులు ఏర్పడతాయి కదా, మనకి 2 నుండి 3 రోజులు కంటిన్యూస్ గా మనకి వర్షాలు పడుతూ మబ్బు మబ్బుగా ఉన్నప్పుడే మనకి ఈ యొక్క తెగుళ్ళు ఎక్కువగా ఆశించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మనకి పోయిన సంవత్సరంతో కంపేర్ చేసుకుంటే ఈ సంవత్సరం ఇప్పటివరకు అయితే అలాంటి పరిస్థితులు ఏమి రాలేదండి. తుఫాను లాగా మనకి ఎప్పుడన్నా మనకి టీవీలో కానీ రేడియోస్ లో మనకి చెప్తారు కదా ముందే, అలా చెప్పినప్పుడు గనక మనకి ముందుగానే మనం ఒక ప్రిప్రికోనజోల్ అనే మందు 1 ml 1 లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ గనక చేసుకున్నట్టయితే, మనం గెలలు అనేది మంచిగా తడిచే విధంగా పిచికారీ చేసుకున్నట్టయితే మనం ఈ బూజు తెగుల్ని ముందుగానే అరికట్టవచ్చండి. వర్షం పడడానికి మనకి ఇట్లా ముందుగానే హెచ్చరిస్తారు కదండి, తుఫాన్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి చెప్తారు కదా. మనకి మబ్బులు మబ్బులుగా ఉన్నప్పుడు ఈ యొక్క ప్రొపికోనజోల్ అనే మందు 200 ml అండి 1 ఎకరాకి మనం పిచికారీ చేసుకున్నట్టయితే గెలలన్నీ మంచిగా తడిచే విధంగా మనం ఇది నివారించుకోవచ్చు. ముందే రాకుండా కూడా మనం స్ప్రే చేసుకోవచ్చు అండి.
0: మేడం, ఇప్పుడు మీరు చెప్పిన మందులు ఉన్నాయి కదా, అది పచ్చదోమకి మందు ఉంది అని చెప్పారు కదా, అందులో నాన్న యూరియా కలిపి స్ప్రే చేయొచ్చా?
1: పచ్చదోమకి ప్లస్ ఇది అంటే సాయంత్రనిప్రోల్ ప్లస్ నానో యూరియా కలపచ్చు అండి. ఇవి కలపచ్చు. ఈ సాయంత్రనిప్రోల్ అనేది 3 పంతొమ్మిదితో కలపచ్చు, ప్లస్ నానో యూరియాతో కూడా కలిపి కొట్టచ్చండి. ప్రొఫెనోఫాస్ అనే మందుతో మాత్రం అసలు కలపద్దండి. మిగతా మందు ఇది సాయంత్రనిప్రోల్ అనే మందుతో మాత్రం మనం కలుపుకొని కొట్టచ్చండి. చాలా వరకు నివారించవచ్చు. రెండు కూడా ఇదవుతుంది మనకి. కలపద్దండి. మనకి అది ఏంటంటే అది కలిపినట్టు అవుతే గనక మనకంతా కాలినట్టు ఇట్లా అవుతుంది, ఆకులంతా పడక దానికి దానికి ఆమిశ్రమంకి దీనికి సరిగ్గా కలవదు. కాబట్టి మనం అది రెండు కలిపి కొట్టకూడదు. ఈ మందుతో సాయంత్రనిప్రోల్ అనే మందుతో కలుపుకొని కొట్టచ్చు.
2: ధన్యవాదాలండి. ఆముదం పంట ప్రాముఖ్యత ఈ అంశం గురించి, అదేవిధంగా రైతు సోదరులు వానాకాలం ఆముదం పంటలో సస్యరక్షణ చర్యలు, ఈ విషయాలు తెలుసుకోవడం కోసం రైతు సోదరులు ఫోన్ చేయవలసిన ఫోన్ నెంబర్లు STD కోడ్ 040 జత చేసి 2324 0852 లేదా STD కోడ్ 040 జత చేసి 2324 0853. ఈ నెంబర్లకు ఫోన్ చేసి రైతులు తమ యొక్క సందేహాలకు సమాధానాలు పొందొచ్చు. మేడం, మన ఇప్పుడు వానాకాలం ఆముదం పంటలో రైతులకు ఎదురయ్యే సమస్యలు ఏ విధంగా ఉంటాయి అనే విషయం మనం మాట్లాడుకుంటున్నాం మేడం.
1: దీంట్లో మనము వర్షాకాలంలో అంటే ముఖ్యంగా మనకి ఈ రసం పీల్చే పురుగుల కంటే కూడా మనకి ఈ లద్దె పురుగు కానీ దాసరి పురుగు కానీ కొమ్మామారు కాయ తులిచి పురుగు కానీ ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మనకి వర్షాలు అనేది చాలా తక్కువగా ఉంది కాబట్టి, ఉష్ణోగ్రతలు అనేది ఎక్కువగా ఉంది కాబట్టి మనకి ఈ పరిస్థితుల్లో రసం పీల్చే పురుగుల పెడత అనేది ఎక్కువగా మనం గమనించవచ్చండి. అలాగే ఈ ఇంతకుముందు మనకు వర్షాలకి తెగుళ్ళ గురించి మాట్లాడుకున్నట్టయితే బూజు తెగులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితులకి మనకి బూజు తెగుళ్ళు కానీ లేదా మలుకుకొల తెగుళ్ళు కూడా చాలా తక్కువగానే వచ్చే అవకాశం ఉంటుందండి. ఇప్పుడు
2: ఆముదం పంట నాశించే ఈ పురుగులు ఎన్ని రకాలుగా ఉంటాయి, అలాగే ఇప్పుడు

0: పురుగులను నివారించడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలంటారు?
1: ఈ ఆముదం పంటలో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకి ఈ దాసరి పురుగు కానీ లత్తి పురుగు కానీ కుమ్మామరు కాయతులుచు పురుగు కానీ ఎక్కువగా అవకాశం ఉంటుంది. దీంట్లో మనము మొదటిగా చూసుకున్నట్టయితే గనక ఈ యొక్క దాసరి పురుగు. సో ఈ యొక్క దాసరి పురుగు మనకి ముఖ్యంగా ఈ వర్షాకాలంలో చూసుకున్నట్టయితే ఆగస్టు నుండి మొదలయ్యి మనకి నవంబర్ మాసం వరకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. దీనివల్ల మనకి తీవ్రంగా నష్టాన్ని కలుగజేస్తూ ఉంటుంది. ఇవి ముఖ్యంగా ఆకుల కింద చేరి తినడం వలన ఆకులు ఈ నెల మాత్రమే మిగులుస్తూ ఉంటాయి. ఇవి పెరిగిన లార్వాలు భూమిలో కానీ ఎండిన ఆకులో కానీ ముచ్చుకున్న ఆకులో కానీ చేరి కోశస్థ దశలోకి ప్రవేశిస్తాయి. ఈ లార్వల నివారణకు మనము దాసరి పురుగును మైక్రోప్లిటిస్ అనే మిత్ర పురుగు ఆశించినప్పుడు ఈ యొక్క పురుగు నియంత్రణలో ఉంటుంది. అలాగే ఒక ఎకరాకి 10 పక్షి స్థావరాలని అమర్చుకోవచ్చు. అదేవిధంగా మొదటి దశ లార్వాలని అలాగే మిత్ర పురుగుని హాని చేయని అజార్ డైరెక్టిన్ 1500 పీపీఎం అనగా వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క పురుగులను కూడా మనం నివారించుకోవచ్చు. అలానే పురుగు ఉధృతి మనము ఎక్కువగా గమనించినప్పుడు ఇమామెక్టిన్ బెంజోయిట్ అనే మందు 0.4 గ్రాములు లేదా క్లోయాంత్రిమిప్రోల్ అనే మందు 0.3 ml లేదా ఫ్లూబెండమైడ్ అనే మందు 0.25 ml లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. అలాగే పంట పూర్తిగా కోసిన తర్వాత ఈ యొక్క పొలంలో ఉన్న చెత్తను కనుక మనం కాల్చినట్టయితే ఈ యొక్క కోశస్థ దశలను కూడా మనము నివారించుకోవచ్చు.
0: ఆముదం పంటలో ఈ పురుగుల దాడి అదేవిధంగా ఈ పంట నష్టం చేసేటటువంటి ప్రక్రియలో అసలు ఈ పురుగులు దాడి చేస్తున్నాయి ఆముదం పంటకి, ఇలాంటి పురుగులు ఆశించాయి అని తెలుసుకోవటానికి ఎటువంటి లక్షణాలు మనకు కనబడతాయి, వాటిని రైతులు ఏ విధంగా గుర్తించాలంటారు?
1: మనము ఇలాంటి పురుగులను చూడాలి అంటే కనుక మనం మొదటిగా ఈ లద్దె పురుగులు మనము ఆకులను చూసుకున్నట్టయితే మనకి ఈ యొక్క పురుగు మనకి ఎక్కువగా మనకి ఆగస్టు మాసం నుండి సెప్టెంబర్ మాసం నుండి మనకి ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. ఇవి ఏం చేస్తూ ఉంటాయంటే ఆకుల పైన గుంపులు గుంపులుగా గుడ్లను పెడుతూ ఉంటుంది. అలాగే ఆకుల పైన గసాల్లాగా గుడ్లు ఉంటాయి. అవి మనం చూస్తే మనకి క్లియర్ గా కనపడుతూ ఉంటాయి దాని లోపల గుడ్లు. దాన్ని చూసినట్టయితే మనకి లద్దె పురుగు కానీ దాసరి పురుగు కానీ వచ్చినట్టు కనపడుతుంది. అదేవిధంగా ఈ చిన్న లార్వాలు ఆకుల కింద చేరి పత్రహరితాన్ని గీకి తింటాయి. తర్వాత దశల్లో మనకి ఇలా ఇవి అంతా ఆకుల పైన రంధ్రాలుగా చేసి జల్లెడ ఆకులుగా మారుస్తాయి. అలా చూసినప్పుడు మనకి ఒక లద్దె పురుగు కానీ వచ్చినట్టు మనం గమనించుకోవచ్చు. అదే ఈనల్లాగా మార్చినట్టు అవుతే గనక మనకి దాసరి పురుగు లేదా నామాల పురుగు వచ్చినట్టు మనము గమనించవచ్చు. ఈ పురుగులకి ముఖ్యంగా ఈ యొక్క లద్దె పురుగుకి మనము నివారించుకోవడానికి ఎకరాకి 4 నుండి 8 లింగాకర్షక బుట్టలు పెట్టుకుని పురుగుకు ఉధృతిని మనము గమనించవచ్చు. అదేవిధంగా ఈ యొక్క మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు గుడ్ల సముదాయాన్ని లేదా పురుగులో ఉన్న జల్లెడ ఆకుల్ని వేరి నాశనం చేసుకోవాలి. అలాగే ఈ యొక్క మొదటి దశ లార్వాలు నివారించుకోవడానికి అజా డైరెక్టిన్ 1500 ppm అనగా వేప నూనె 5 ml లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవాలి. అదే మధ్య దశ లార్వాలు ఉన్నప్పుడు ప్రొఫినోఫాస్ అనే మందు 2 ml లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకోవచ్చు. మన ఒక పురుగుకు ఉధృతి ఎక్కువగా గమనించినప్పుడు స్పైనోసైడ్ అనే మందు 0.3 ml లేదా క్లోయాంత్రిమిప్రోల్ అనే మందు 0.3 ml లేదా ఇమామెక్టిన్ బెంజోయిట్ అనే మందు 0.4 ml లీటర్ నీటికి కలుపుకుని పిచికారీ చేసుకున్నట్టయితే ఈ యొక్క పురుగులను కూడా మనం దాసరి పురుగు కానీ లేదా లద్దె పురుగు కానీ మనం నివారించుకోవచ్చు. అదేవిధంగా ఇంతకుముందు అన్నట్టు మనము కొమ్మ మరి కాయతులుచు పురుగు కూడా మనం ఎక్కువగా గమనించవచ్చు. దాని లక్షణాలు ఎలా ఉంటుందంటే కొమ్మలను కాయలను ఎక్కువగానే తొలుస్తూ ఉంటుంది. ఈ పురుగు పుష్పించే దశ నుండి మనకి మొదలయ్యి పంట పూర్తయ్యే వరకు మనకి కనిపిస్తూ ఉంటుంది. ఇవి ఏంటంటే ఫస్ట్ మనకి గెలలు ఏర్పడక ముందు కొమ్మలల్లో ఉంటుంది. ఉంటుంది. గెలలు ఏర్పడిన తర్వాత కాయల్లోకి మనం చూడొచ్చు అండి. కాయల్లోకి మనకి రంధ్రాలుగా ఏర్పడుతూ ఉంటుంది, అలాగే మనకి కాయలకు చేరి

0: తినడం వలన కాయలంతా మనకి డొల్లగా మారినట్టు కూడా ఏర్పడుతుంది. దీని లక్షణాలతో మనకి ఈ ఒక పురుగు ఉందని కూడా మనం గమనించవచ్చు.
1: ప్రస్తుతం ఎల్ నినో వాతావరణ ప్రభావం వల్ల ఎలాంటి పురుగుల ఉధృతి ఎక్కువగా ఉంది, పంటలను కాపాడుకునే చర్యలలో భాగంగా రైతులు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
0: ఇప్పుడు మనకున్న పరిస్థితులు ఎలినో పరిస్థితుల వల్ల మనకి ఎక్కువగా రసం పీల్చే పురుగుల ఉధృతి అనేది ఎక్కువగా ఉంటుంది. దీంట్లో మనము పచ్చదోమ, తామర పురుగు మరియు తెల్లదోమ అనేది ఎక్కువగా గమనించవచ్చు. దీంట్లో కూడా ముఖ్యంగా మనము పచ్చదోమ మరియు తామర పురుగు చూడొచ్చు. పచ్చదోమ అంటే మనకి లక్షణాలు ఎలా ఉంటాయంటే ఆకుల కింద తల్లి పురుగు మరియు పిల్ల పురుగులు చేరి రసం పీల్చడం వలన ఆకులంతా పసుపు రంగులోకి మారి డొప్పగా మారి ముడుచుకున్నట్టు అవుతుంది. మనం దూరం నుండి చూసినట్టు అయితే కాలిపోయినట్టు కూడా మనకి కనపడుతూ ఉంటుంది. ఈ యొక్క లక్షణాలు మనం కనిపించినప్పుడు పచ్చదోమాన్ని నివారించుకోవచ్చు. దీనికోసం మనం సాయంత్రం నిప్రోల్ అనే మందు 1 ml 1 లీటర్ నీటి కలుపుకుని పిచికారీ చేసుకోవచ్చు. అదేవిధంగా ఫ్లోనికామిడ్ అనే మందు 0.3 ml 1 లీటర్ నీటి కలుపుకుని పిచికారీ చేసుకోవచ్చు. మనం మొదటిగానే చూసినట్టయితే ఎస్టామిప్రేడ్ అనే మందు 0.25 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకుని కూడా పిచికారీ చేసుకోవచ్చు. మనము ఇంకొకసారి ఏంటంటే తామర పురుగు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ ఎలిమ పరిస్థితుల వల్ల అంటే మనము గెల ఏర్పడినప్పుడు చూసుకున్నట్టయితే మనము ఈ గెల అనేది అంతా ఎండిపోతున్నట్టు కనపడుతుంది. గింజ అనేది కూడా సరిగ్గా ఏర్పడదు, అలాగే గెల అనేది కూడా నల్లగా అవుతూ ఉంటుంది. సో ఈ గెల కోసం అని చెప్పేసి మనకు మసిబారినట్టు క్లియర్ గా కనపడుతూ ఉంటుంది. మీరు అదేవిధంగా లేతగా ఆకులు ఏవైతే చిగురుస్తూ ఉంటాయో ఆకులు చివర్ల చుట్టూ కూడా ఎండిపోయినట్టు మనము గమనించవచ్చు. సో ఈ యొక్క పురుగు గమనించినప్పుడు మనము ఈ తామర పురుగులు మనము ఒక పేపర్ ఆ గెలని ఒక పేపర్ పైన కనుక కొట్టి చూసినట్టయితే మనకి సన్నటి పెయిన్ లాగా ఇట్లా పాడుతున్నట్టు కనపడుతుంది. ఎస్పెషల్గా ఈ ఎలిమ పరిస్థితుల వల్ల ఈ యొక్క పురుగు ఉధృతి అనేది చాలా ఎక్కువగా గమనిస్తూ ఉన్నాము. దీనికోసం మనము ఫిప్రోనిల్ అనే మందు 2 ml 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. లేదంటే థయామిథాక్సమ్ అనే మందు 0.5 గ్రాములు 1 లీటర్ నీటి కలుపుకొని పిచికారీ చేసుకోవచ్చు. ఈ రెండు మందులు ఏవైనా సరే మనం పిచికారీ చేసుకున్నట్టు మనకి ఈ యొక్క తామర పురుగును కూడా మనం నివారించుకోవచ్చు.
1: ఆముదం పంట ప్రస్తుతం ఉన్న స్థితిలో ఎటువంటి నేలల్లో మనం విత్తుకుంటే బాగుంటుంది, అదేవిధంగా ఏ వాతావరణ పరిస్థితులలో ఆముదం పంటను మనం నాటుకుంటే విత్తుకుంటే చక్కటి ప్రయోజనం కలుగుతుంది, రైతులకు చివరిగా సలహాలు సూచనలు ఏమన్నా?
0: ఇప్పుడు చూసుకున్నట్టయితే మనము యాసంగిలో కూడా మనం ఆముదాన్ని విత్తుకోవచ్చు. సో యాసంగిలో చూసుకున్నట్టయితే మనకి ఇప్పుడు సెప్టెంబర్ 2వ పక్షం నుండి అక్టోబర్ 2వ పక్షం వరకు మనం విత్తుకోవడానికి అవకాశం ఉంటుందండి. నవంబర్ తర్వాత కూడా మనం నవంబర్ మాసంలో కూడా విత్తుకోవచ్చు. కాకపోతే మనకి మగపూత అనేది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ముందుగానే విత్తుకున్నట్టయితే గనక మనము మగపూత నుండి తప్పించుకోవచ్చు. అంటే మనకి జనవరి ఆ టైంలో మెల్లగా ఉష్ణోగ్రతలు అనేది మళ్ళీ పెరుగుతూ ఉంటుంది చలి తగ్గి. కాబట్టి మనకి ఏమవుతుందంటే గనక ఈ గెల ఏర్పడే టైం వరకల్లా మనకి ఈ ఉష్ణోగ్రతలు పెరగడం వలన మగపూత అనేది వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఎక్కడైతే మనకి నీటి వసతి ఉంటుందో అక్కడ మనము ఇది సాగు చేసుకోవడానికి చాలా వరకే అవకాశం ఉంటుంది. ఇప్పుడు వచ్చే రకాలు ఏవైనా సరే మనకి ఎండు తెగుల్ని తట్టుకునే రకాలే ఉంది. కాబట్టి మీరు ముందుగానే మంచిగా అంటే కొన్ని రకాలుగా ఉండే సంకర రకాలు వస్తున్నాయండి ఇప్పుడు, అంటే ఆ సంకర రకాలు కనుక ఎంపిక చేసుకున్నట్టయితే మీరు చాలా వరకు మనము సరైన పద్ధతిలో చేసుకొని ఇది చేసుకుంటే మనము ఈ యొక్క అనుకున్న విధంగా యాజమాన్య పద్ధతులు ఫాలో అయినట్టయితే కనుక మనము అధిక దిగుబడిని కూడా పొందవచ్చండి.
1: కిసాన్ వాణి ప్రాయోజిత కార్యక్రమంలో వానాకాలం ఆముదం పంటలో సస్యరక్షణ చర్యలు, ఏ విధంగా ఆముదం పంటను సాగు చేసుకుంటే చక్కటి ప్రయోజనం ఉంటుంది, చీడపీడలు అలాగే వాటి యొక్క నివారణ మార్గాలు, ఇలా అనేక విషయాలు రైతులకు తెలియజేశారు. ధన్యవాదాలు మేడం.
0: ధన్యవాదం
2: సార్. హమ్ బోల్ రహా హై తేరే బిజూ కా
3: పుతలా బోల్ రహా
2: హై పక్షియో సే తో హమ్ ఖేత్ కో బచా లేతే హై పర్ ఇన్ ఘాతక రసాయనో సే కైసే బచాయే
3: మత్లబ్
2: देख बेटा, तू जो ये अंधाधुंध रसायन मिलाता है ना, मिट्टी की सेहत बिगड़ने लगी है और जब माटी ही कमजोर पड़ जाएगी तो उपज कैसे सेहतमंद होगी? अरे पहले ऐसा नहीं था, पूछना अपने बड़े बुजुर्गों से कैसे फसल लहलाती है।

0: थी, शुद्धता झलकती थी, बाकी भी तंदुरुस्त।
1: और लो, तो अब पहली वाली बात कहा,
2: परम तो सब ही डाले
1: सब नहीं, आज भी लाखों जागरूक किसान परंपरागत विधि से फसल उगा रहे हैं, पर्चा कम और उपज की कीमत भी बेहतर पा रहे हैं।
2: सच है
1: रे बेटे, एक्सपीरियंस से बता रहे हैं, धूप में बाल सफेद नहीं किए हैं।
2: ठीक है भाई, मैं भी आज तक जैविक खेती शुरू करूँगा।
3: माटी से प्रेम की परंपरा है परंपरागत खेती।
4: శ్రోతలు, ఇప్పుడు ట్రాన్స్మీటర్ లో మహిళల ఏషియా కప్ T20 క్రికెట్ టోర్నమెంట్ 2026 కు సంబంధించి హిందీ మరియు ఆంగ్ల భాషలలో నిరంతరాయమైన లైవ్ అండ్ ఆఫ్ ట్యూబ్ కామెంటరీ వింటారు. సెమీఫైనల్ పోటీ భారత్ వర్సెస్ బంగ్లాదేశ్, వేదిక దుబాయ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం. ఈ కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. మిగతా కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో యథావిధిగా కొనసాగుతాయి. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో ఇప్పుడు విందాం వికసిత్ భారత్.
5: నిజామాబాద్ జిల్లాలో ఇందిరాక్రాంతి పథకం అమలు గురించి జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ శ్రీ పి మోహన్ గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఎస్ కృష్ణ శరత్ బాబు, సహకారం మానేటి భూమేశ్వర్.
6: శ్రోతలకు నమస్కారం. గ్రామీణ మహిళల సాధికారతకు వెన్నుముకగా నిలిచి లక్షలాది కుటుంబాల్లో వెలుగులు నింపిన పథకం ఇందిరా క్రాంతి పథకం. కేవలం ఒక ఆర్థిక సహాయంగానే కాకుండా మహిళలందరినీ సంఘటితం చేస్తూ సామాజిక విప్లవాన్ని తీసుకొస్తూ ఈ పథకం మన జిల్లాలో ఏ విధంగా అమలవుతుంది అనే విషయాన్ని మనం తెలుసుకోవడం కోసం, అలాగే మహిళల ఆర్థిక స్థితిగతుల్లో ఎలాంటి మార్పు వస్తుంది, ఇటువంటి విషయాల గురించి మనతో మాట్లాడడానికి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు జిల్లా ప్రాజెక్టు మేనేజర్ శ్రీ పి మోహన్ గారు. నమస్కారం అండి మోహన్ గారు.
7: నమస్కారం సార్,
6: మా కార్యక్రమానికి స్వాగతం అండి.
7: థ్యాంక్ యూ
6: సార్. అసలు ముఖ్యంగా ఇందిరా క్రాంతి పథకం అంటే ఏంటి, దీని ప్రాథమిక లక్ష్యం ఏమిటి?
7: ఇందిరా క్రాంతి పథకం అనేది మహిళల కోసము, గ్రామీణ మహిళల పేదరికాన్ని తగ్గించడాని కోసం ఏర్పాటు చేసినటువంటి ఈ పథకము. మనకు గతంలో వెలుగు ప్రాజెక్టు అనేవారు, తర్వాత ఇందిరా క్రాంతి పథకం అని నేమ్ మార్చడం జరిగింది. ప్రస్తుతానికి అదే కంటిన్యూగా ఉంది. ఇది సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ అనే సంస్థ ద్వారా ఈ కార్యక్రమం అమలు చేయడం జరుగుతుంది. దీంట్లో భాగంగా ఏంటంటే, మనము గ్రామీణ మహిళలని సంఘటితం చేసి 10 మంది చొప్పున సంఘాలను ఏర్పాటు చేసి ఆ సంఘాలలో వాళ్ళకి పొదుపులు అలవాటు చేయడము, తర్వాత వాళ్ళు అంతర్గత అప్పులిచ్చుకోవడము, దాన్ని బ్యాంకులలో డిపాజిట్ చేసుకోవడము, జాయింట్ అకౌంట్ ఓపెన్ చేసి వాళ్ళు బ్యాంకులో డిపాజిట్ చేసుకోవడము, ఒక 6 మంత్స్ తర్వాత మళ్ళీ బ్యాంకు నుంచి వాళ్ళు అప్పులు తీసుకోవడము, తిరిగి చెల్లించడము, దానికి సంబంధించిన పుస్తకాలు రాయడము, ఇవన్నీ కూడా వాళ్ళు మహిళలన్నీ చేసుకుంటారు. దీంట్లో ఏంటంటే, ఈ 5 రకాల దాన్ని పంచసూత్రాలు అంటారు సంఘంలో. అంటే పొదుపులు చేసుకోవడము, తర్వాత అప్పులు ఇచ్చుకోవడము, తిరిగి వసూలు చేసుకోవడము, పుస్తకాలు రాసుకోవడము, మీటింగ్లు పెట్టుకోవడము, రెగ్యులర్ గా ప్రతి నెల రెగ్యులర్ గా మీటింగ్లు పెట్టుకోవడం, ఈ 5ని పంచసూత్రాలని అంటారనమాట. సో ఇట్లా మహిళలు పొదుపులు చేసుకుంటూ, బ్యాంకులో అప్పులు తీసుకుంటూ, బ్యాంకు ద్వారా గాని శ్రీనిధి ద్వారా గాని, ప్రభుత్వం ఇచ్చినటువంటి CIF అంటే కమ్యూనిటీ ఇన్వెస్ట్మెంట్ ఫండ్ అని ఉంటుంది వాళ్ళ మండలాలలో, గ్రామ సంఘాలలో, వాటి ద్వారా గాని అప్పులు తీసుకొని వాళ్ళు వివిధ రకాల ఆర్థిక కార్యక్రమాలు అంటే వ్యాపారాలు కానీ, వ్యవసాయానికి సంబంధించి కానీ, వ్యవసాయేతర జీవనోపాధులు కానీ అవన్నీ కూడా ఏర్పాటు చేసుకోవడం అనేది జరుగుతుంది.
6: సరే, మరి ఈ నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ఈ మిషన్ కి, ఈ ఇందిరా క్రాంతి పథకానికి సంబంధం ఏంటి సార్?
7: నేషనల్ లైవ్లీహుడ్ మిషన్ అనేది, NRLM అనేది మనకు కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇంప్లిమెంట్ చేస్తున్నారు. చాలా స్కీమ్స్, ఇప్పుడు మేము చేసేటువంటి చాలా స్కీమ్స్ లలో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 60% మాకు, అంటే 60-40, స్టేట్ గవర్నమెంట్ 40, సెంట్రల్ గవర్నమెంట్ 60% ఫండ్స్ అట్లా రిలీజ్ చేయడం జరుగుతుంది. కొన్ని స్కీమ్స్ లలో 100% సెంట్రల్ గవర్నమెంట్ నుంచే NRLM ద్వారానే మాకు డబ్బులు వస్తాయి. చాలా రకాల స్కీమ్స్ ఉన్నాయి. ఆ స్కీమ్స్ లలో మాకు ముఖ్యంగా ఏంటంటే ట్రైనింగ్స్, తర్వాత వాళ్ళకి లైవ్లీహుడ్స్ కల్పించడము, ఇవన్నీ కూడా NRLM ద్వారా కూడా ఫండ్స్ అనేటివి రావడం అనేది జరుగుతుంది.
6: మరి ఈ ఇందిరా క్రాంతి పథకం ద్వారా ఏర్పడినటువంటి సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్, స్వయం సహాయక సంఘాలు మన జిల్లాలో ఏ విధంగా పనిచేస్తున్నాయి, ఇప్పటి వరకు ఎన్ని గ్రూప్స్ ఉన్నాయి, వాటి గురించి కొంచెం వివరిస్తారా?
7: మనకు అంటే 27 మండలాలలో 806 గ్రామ సంఘాలున్నాయి, తర్వాత 30,000 వరకు చిన్న సంఘాలున్నాయి SHGలు. వీటిలో ఒక్కొక్క సంఘంలో 10 మంది చొప్పున మహిళలు సంఘాలలో ఉన్నారు. అంటే దాదాపు 3 లక్షల పైచిలకు మంది సభ్యులు.

0: దీంట్లో ఉన్నారు. అట్లాగే ఈ సంఘాలలో ఉన్న మహిళలందరూ కూడా ఫస్ట్ వాళ్ళు చేయాల్సింది పొదుపు. సో కంపల్సరీ పొదుపు అనేది దాంతోనే వాళ్ళ సంఘాన్ని కట్టి ఉంచడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఒక పొదుపు అనేది స్టార్ట్ చేస్తాము. పొదుపుల ద్వారా వాళ్ళు బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేసుకుని ఈ పొదుపులను బ్యాంక్ లో జమ చేసుకోవడము, ప్రతి నెల మీటింగ్ పెట్టుకోవడము, వాళ్ళు బుక్స్ రాసుకోవడము, ఇవన్నీ కూడా వాళ్ళు చేస్తారు. తర్వాత ఆ బ్యాంక్ లో ఒక 6 మంత్స్ అయిన తర్వాత, అంటే ఈ సంఘం యొక్క సీనియారిటీ 6 నెలలు అయిన తర్వాత, వాళ్ళకి 1 లక్ష రూపాయల నుంచి లోన్ అనేది స్టార్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో అట్లా వాళ్ళు లోన్స్ తీసుకొని వాళ్ళకు కావాల్సిన ఆర్థిక కార్యక్రమాలు గాని, ఇంకా కన్జంప్షన్ కి గాని, తర్వాత వాళ్ళ అగ్రికల్చర్ కి గాని రకరకాలుగా వాళ్ళు ఉపయోగించుకోవడం అనేది జరుగుతుంది.
1: అలాగే సార్, మరి ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఏర్పడిన తర్వాత వీళ్ళు పొదుపు చేసుకుని తర్వాత లోన్లు తీసుకుంటారు. ఈ లోన్లు తీసుకునేటప్పుడు వాళ్ళకి ఏ విధమైనటువంటి శిక్షణ అందిస్తారంటే, మీరు వ్యాపారాలు పెట్టుకోవడానికి సంబంధించి కానీ లేదా లోన్ తీసుకునేటప్పుడు గైడెన్స్ కానీ మీరు ఎలా సహాయం చేస్తారు వీళ్ళకి?
0: ఇప్పుడు వాళ్ళకి అప్పు తీసుకున్న తర్వాత వాళ్ళు వ్యాపారాలు చేసుకోవడానికి చాలా రకాల ట్రైనింగ్స్ అనేటివి ఉంటాయి. ఇప్పుడు మేము ఈ ఐఎంఎస్ క్యాంటీన్ అనేది మన కలెక్టర్ ఆఫీస్ లో ఏర్పాటు చేయడం జరిగింది, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ అని. ఈ క్యాంటీన్ ఏర్పాటు చేయాలంటే వాళ్ళకి మంచి వంటలు చేయడము, వడ్డించడము, హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం ఎలా ఇవ్వాలి, వంటలు ఏ విధంగా చేయాలి, వాళ్ళ వేషధారణ ఏ విధంగా ఉండాలి అనే దాని మీద నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్ దాంట్లో 15 డేస్ ట్రైనింగ్ ఇప్పించినాము. సో వాళ్ళు అక్కడ ట్రైనింగ్ పోయి వచ్చిన తర్వాత వాళ్ళు ఇక్కడ క్యాంటీన్స్ పెట్టుకోవడము, ఇక్కడనే కాకుండా ఇంకా వేరే వేరే గ్రామాలలో కూడా వాళ్ళు క్యాంటీన్స్, టిఫిన్ సెంటర్స్, క్యాటరింగ్ చేయడము, ఇట్లాంటివి చాలా రకాల యాక్టివిటీస్ వాళ్ళు చేస్తున్నారు. అదే కాకుండా ఇప్పుడు మనకు ఈ స్కూల్ యూనిఫామ్స్ కి సంబంధించింది కూడా మనము ట్రైనింగ్ ఇప్పించినాము. అంటే ప్రతి మండలంకి 20 మంది టైలర్స్ కి స్కూల్ యూనిఫామ్స్ మీద ట్రైనింగ్ ఇప్పించినాం. అంటే వాళ్ళు టైలర్లు ఆల్రెడీ వాళ్ళు గత 4 సంవత్సరాల నుంచి స్కూల్ యూనిఫామ్స్ కుడుతున్నారు. ఆడపిల్లల స్కూల్ యూనిఫామ్స్ బాగా కుడుతున్నారు, కాకపోతే మగపిల్లల ప్యాంట్లు, నెక్కర్లు, షర్ట్స్ కుట్టడం వాళ్ళకి రావట్లేదు. కాబట్టి దాని మీద మేము ట్రైనింగ్ ఇప్పించినాము. బల్క్ కటింగ్ మీద ట్రైనింగ్ ఇప్పించినాము. బల్క్ కటింగ్ అంటే ఒకేసారి ఒక 50 లేయర్స్ 100 లేయర్స్ వేసి కట్ చేసుకోవడం అనేది కటింగ్, దాని మీద అలీప్ లో హైదరాబాద్ లో ట్రైనింగ్ ఇప్పించినాము. అట్లా ట్రైనింగ్ ఇప్పించడం ద్వారా వాళ్ళు మంచిగా, అంటే వాళ్ళ నైపుణ్యం పెరిగి వాళ్ళు ఇంకా ఎక్కువ కుట్టుకోవడానికి, ఎక్కువ డబ్బులు సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది. సో ఇట్లాంటి ట్రైనింగ్స్ అనేటివి, చాలా రకాల ట్రైనింగ్స్ అనేటివి మా దగ్గర రెగ్యులర్ గా జరుగుతూ ఉంటాయి. ఇవే కాకుండా బ్యూటీషియన్, తర్వాత టైలరింగ్, తర్వాత హోటల్ మేనేజ్మెంట్, ఇట్లా రకరకాల ట్రైనింగ్స్ అనేటివి కంటిన్యూగా ఉంటాయి. మేము ఐకేపీ ద్వారా ఈ సోలార్ ప్లాంట్, అట్లాగే జిల్లా సమాఖ్య నుంచి పెట్రోల్ పంప్ అనేది ఏర్పాటు చేయబోతున్నాము. తర్వాత ఆర్టీసీ బస్సులు, అన్ని మండల సమాఖ్యల నుంచి బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇందిరా మైన్ల కోసం కూడా ఈ సెంటరింగ్ యూనిట్, తర్వాత ఈ సిమెంట్ ఇటుకల తయారీ యూనిట్లు, ఇట్లాంటివి కూడా మేము ఏర్పాటు చేస్తున్నాము.
1: మరి మీరు ఈ జీవనోపాధి కోసం అందించే ఈ ట్రైనింగ్లు పూర్తిగా ఉచితమా, లేదా ఆ మహిళలకు ఏమైనా ఆర్థిక భారం పడే అవకాశం ఉందా?
0: లేదండి, అంటే ఇది పూర్తిగా ఉచితము. ఇప్పుడు నితిన్ లో ట్రైనింగ్, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హాస్పిటాలిటీ హోటల్ మేనేజ్మెంట్ దాంట్లో ట్రైనింగ్ ఇచ్చినప్పుడు వాళ్ళు ఫ్రీగా ట్రైనింగ్ ఇవ్వరు. వాళ్ళు ఒక్కొక్క మహిళా సభ్యురాలికి 30,000 ఛార్జ్ చేస్తారు. సో ఈ 30,000 వాళ్ళు కట్టకుండా మేము సెర్పు ద్వారా, మా సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పవర్టీ ద్వారా వాళ్ళకు సంబంధించిన అమౌంట్ పేమెంట్ చేసి వాళ్ళకి ట్రైనింగ్ అనేది ఇప్పించడం జరుగుతుంది. అట్లాగే ఇప్పుడు టైలరింగ్ ట్రైనింగ్ అన్నాము, దానికి సంబంధించింది కూడా వాళ్ళకి ఎవరైతే ట్రైనింగ్ ఇస్తున్నారో, ఇప్పుడు మేము ఏపీపీఎస్ అనేది బోధనలో, తర్వాత న్యాక్ సెంటర్ నిజామాబాద్ లో, మహిళా ప్రాంగణం పెరికిట్ లో ట్రైనింగ్ ఇప్పించాము. సో వాళ్ళకి మా సెర్పు ద్వారా వాళ్ళ ట్రైనింగ్ అయిన అమౌంట్ వాళ్ళకి పేమెంట్ అనేది చేయడం జరుగుతుంది. సో మనము ఈ మహిళలకి ఎలాంటి రూపాయి కూడా మనం ఛార్జ్ చేయము, అదంతా కూడా మనం సెర్పు ద్వారానే భరించడం అనేది జరుగుతుంది.
1: ఇంకొకటి సార్, మామూలుగా మహిళా స్వయం సహాయక సంఘాలు అనగానే బాగా వినపడే పదం వడ్డీ లేని రుణాలు. అసలు ఈ వడ్డీ లేని రుణాలు అంటే వాళ్ళు డబ్బులకు ఏది లోన్ తీసుకుంటారో ఆ లోన్ కి వడ్డీ ఉండదా? సాధారణంగా ఇటువంటి చాలా సందేహాలు వస్తాయి, కట్టాల్సిన అవసరం లేదు, కట్టకపోయినా ఎవరు అడగరు, ఇటువంటి చాలా సందేహాలు ఉన్నాయి మహిళల్లో. సో ఈ వడ్డీ లేని రుణాల గురించి జనరల్ గా మహిళలకు వచ్చే సందేహాల గురించి కొంచెం క్లియర్ గా చెప్తారా?
0: తప్పకుండా అండి. వడ్డీ లేని రుణము అంటే వీళ్ళు బ్యాంకు నుంచి తీసుకున్న రుణము వడ్డీతో సహా కట్టాల్సిందే, చెల్లించాల్సిందే. అంటే బ్యాంకు వాళ్ళు వేసే 12% 13% ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ ప్రకారం వాళ్ళు చెల్లిస్తారు. తరువాత గవర్నమెంట్ నుంచి వాళ్ళు రెగ్యులర్ గా పొదుపు అప్పులు కడితే వాళ్ళకి వడ్డీ ఎంత అయిందో అది తిరిగి వాళ్ళ గవర్నమెంట్ నుంచి వాపస్ వస్తుంది. అప్పుడు అది వడ్డీ పడినట్టు లెక్క అన్నమాట. సో అట్లా వడ్డీ గవర్నమెంట్ నుంచి వాపస్ వస్తేనే వడ్డీ లేని రుణం. కానీ వీళ్ళు మాత్రం అట్లా మాకు కట్టకుండా నడుస్తుంది అనేది లేదు, కడితేనే, రెగ్యులర్ గా కడితేనే.

0: ఒక నెల రెండు నెలల మధ్యలో గ్యాప్ ఇచ్చినా గానీ వాళ్ళకి వడ్డీ లేని రుణం వర్తించదు. సో కంపల్సరీ ప్రతి నెల వాళ్ళ ఇన్స్టాల్మెంట్ ప్రకారం వడ్డీతో సహా చెల్లించాల్సిందే. అది చెల్లించడం అయిపోయిన తర్వాత గవర్నమెంట్ అప్పుడప్పుడు సంవత్సరానికి ఆరు నెలలకు రెండు సంవత్సరాలకు అట్లా వాళ్ళకి వడ్డీ వాపస్ ఇస్తుంది. అది ఇచ్చినప్పుడు వీళ్ళ సంఘము రెగ్యులర్ గా కట్టింది అంటేనే వాళ్ళకు వడ్డీ లేని రుణం ఎలిజిబుల్ అవుతుంది. లేకపోతే మధ్యలో 1-2 మంత్స్ గ్యాప్ ఇచ్చినా గానీ వాళ్ళకు ఎలిజిబుల్ అనేది రాదు. కాబట్టి ఖచ్చితంగా మహిళలందరూ కూడా వాళ్ళ అప్పులన్నీ కూడా ప్రతి నెల వడ్డీతో సహా చెల్లించాలి. గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు మాత్రమే వాళ్ళ అకౌంట్ లో అది డిపాజిట్ చేయడం అనేది జరుగుతుంది.
1: ఈ వడ్డీ లేని రుణాలు తీసుకోవాలంటే డ్వాక్రా సంఘాల్లో ఉన్నటువంటి మహిళలు ముఖ్యంగా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఫస్ట్ వాళ్ళకి సరైన రుణాలు లభించాలంటే కూడా
0: ముఖ్యంగా వాళ్ళు సంఘం పొదుపులు రెగ్యులర్ గా ఉండాలి, మీటింగ్లు రెగ్యులర్ గా జరగాలి, వాళ్ళ బుక్స్ పుస్తక నిర్వహణ అనేది కరెక్ట్ గా ఉండాలి, వాళ్ళ ఇంటర్నల్ లెండింగ్ వాళ్ళ అప్పులు ఇచ్చుకోవడం అనేది కానీ తిరిగి వసూలు చేసుకోవడం అనేది 100% రికవరీ అనేది ఉండాలి. అవి ఉంటేనే వాళ్ళకి ఎలిజిబుల్ అనేది ఉంటుంది. వాళ్ళకి బ్యాంకు ద్వారా కూడా మంచి రుణాలు ఇస్తారు. ఇప్పుడు బ్యాంకులలో కూడా ఇంతకుముందు చాలా తక్కువ ఇస్తున్నారు. ఇప్పుడు ఒక్కొక్క సంఘము 100,000 నుంచి 20,00,000 వరకు లోన్లు ఇస్తున్నారు. అయితే ఇక్కడ ఒకటి ఏంటంటే వడ్డీ లేని రుణం అనేది గవర్నమెంట్ 5 లక్షల వరకు ఇస్తున్నది, మిగతా 15 లక్షలకి వడ్డీ లేని రుణం వర్తించదు. ఇది ఒకటి మనం అంటే క్లారిటీ తీసుకోవాలి. ఏంటంటే మనకు 1 లక్ష నుంచి 5 లక్షల వరకు తీసుకున్న వడ్డీ ఏదైతే ఉందో ఆ వడ్డీకి సంబంధించింది మాత్రమే గవర్నమెంట్ వాపసిస్తుంది. 6 నుంచి 15 లక్షల వరకు 20 లక్షల వరకు తీసుకున్న వడ్డీకి అది వడ్డీ లేని రుణం అనేది వర్తించదు.
1: అలాగే కొత్తగా స్వయం సహాయక సంఘాలు ఏర్పడాలంటే ఎంతమంది మహిళలు ఒక గ్రూప్ గా ఏర్పడాలి, వాళ్ళు ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఎన్నాళ్ల తర్వాత వాళ్ళకి రుణాలు వస్తాయి?
0: ఇప్పుడు కొత్తగా సంఘం ఏర్పడాలంటే ఆ గ్రామంలో 10 మంది మహిళలు కలిసి ఒక సంఘం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ సంఘం ఏర్పాటు చేయాలంటే అక్కడ గ్రామంలో విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ అని ఉంటారు, వాళ్ళని కన్సల్ట్ అయితే ఆ గ్రామంలోనే ఉంటారు కాబట్టి వాళ్ళు కన్సల్ట్ అయితే వాళ్ళు గ్రూప్ ఏ విధంగా చేసుకోవాలి, దానికి సంబంధించిన లావాదేవీలు ఏ విధంగా జరుపుకోవాలి, పుస్తకాలు ఏ విధంగా రాసుకోవాలి, అవన్నీ కూడా వాళ్ళు చెప్తారు. చెప్పిన తర్వాత దాన్ని సంఘం ఏర్పాటు చేస్తారు, వాళ్ళే బ్యాంకులో అకౌంట్ ఓపెన్ చేపిస్తారు, వాళ్ళ పొదుపులన్నీ కూడా దాంట్లో డిపాజిట్ అనేది చేయించడం అనేది జరుగుతుంది.
1: మరి ఈ గ్రూపులు ఏర్పడడానికి మహిళలకు ఏమైనా ప్రత్యేకమైన అర్హతలు ఉండాలి? చదువు పరంగా గానీ ఆర్థిక పరంగా కానీ వారు ఉండే ప్రాంతాన్ని బట్టి కానీ ఏమైనా అర్హతలు ఉన్నాయా?
0: అర్హతలు అనేటివి ఏం లేవు సార్, ఎవరైనా మహిళలు చేరొచ్చు. కాకపోతే వాళ్ళు పేద మహిళలు అయి ఉండాలి ఒకటి, తర్వాత వాళ్ళు గ్రామీణ ప్రాంతంలో ఒకే ఏరియాలో ఉంటే బాగుంటది. ఎందుకంటే రెగ్యులర్ గా వాళ్ళు మీటింగ్లు అవి పెట్టుకోవాలి కాబట్టి ఒకే ఏరియాలో ఒకే ప్రాంతంలో ఉండాలి. ఏజ్ అనేది లిమిట్ అనేది ఏమి లేదు. కాకపోతే ఏంటంటే 18-60 అనేది ఒకటి, అంటే అడల్ట్స్ అయిన తర్వాతనే 60 ఏజ్ వరకు అనేది ఒకటి ఉంది. కాకపోతే 60 తర్వాత కూడా మనము వాళ్లకు వృద్ధుల సంఘాలు అనేది ఏర్పాటు చేస్తున్నాము. 18 అంటే 14 నుంచి 18 వరకు కూడా వాళ్ళను అడలసెంట్ గర్ల్స్ ని కూడా సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం. సో అందరినీ కూడా సంఘాలు ఏర్పాటు చేస్తున్నాం, వృద్ధుల సంఘాలు, అడలసెంట్ కిషోర బాలికల సంఘాలు, తర్వాత ఈ మహిళా సంఘాలు అనేటివి ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది. వికలాంగులను కూడా మళ్ళీ మనం సంఘాలు కూడా ఏర్పాటు చేస్తున్నాం.
1: ఈ మధ్యలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి లఖ్పత్ దీదీ అనే స్కీమ్ కి ఇందిరాక్రాంతి పథకానికి సంబంధం ఏదైనా ఉందా?
0: ఉంది సార్, మనకు కేంద్ర ప్రభుత్వం ఒకటి లఖ్పత్ దీదీ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. ఈ లఖ్పత్ దీదీ అంటే లక్షాధికారి, ఒక మహిళ లక్షాధికారి కావాలనేది లక్ష్యం. అయితే మన దగ్గర ఇప్పుడు ఉన్న సంఘాలలో ఉన్న మహిళల్ని ప్రతి గ్రామానికి 80 మంది చొప్పున తీసుకోవడం జరిగింది. అంటే ఒక వివోఏ అంటే గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక టార్గెట్ ఇవ్వడం జరిగింది. ప్రతి గ్రామంలో 80 మందిని లక్షాధికారిని చేయాలి, లఖ్పతి దీదీని చేయాలి. దీనికి అంటే ఏదో ఒక నెలలో 10,000 ఆదాయం వచ్చింది మళ్ళీ నెల రాలేదు అంటే కాదు, ప్రతి నెల రెగ్యులర్ గా కనీసం 10,000 ఆదాయం వస్తే సంవత్సరానికి 120,000 ఆదాయం అంటే 1,00,000 రూపాయలు వస్తుంది. అట్లా 2 సంవత్సరాలు కంటిన్యూషన్ గా ఫాలోఅప్ చేయాలి వాళ్ళను. దానికి సంబంధించి ఎవ్రీ క్వార్టర్ ప్రతి 3 నెలలకు ఒకసారి వాళ్ళ యొక్క ఇన్కమ్ ఎంత ఉన్నది అనేది మనకు లోకోస్ యాప్ లో ఎంట్రీ చేయాలి. వాళ్ళ కనీసం సంవత్సరానికి 1,00,000 రూపాయలు మిగిలితే దాన్ని లఖ్పతి దీదీ అంటున్నాం. అంటే మనకు అది హిందీ వర్డ్ గాని ఒక ప్రతి మహిళ లక్షాధికారి కావాలన్నది కేంద్ర ప్రభుత్వ లక్ష్యము.
1: చాలా ధన్యవాదాలు సార్. కేంద్ర ప్రభుత్వం యొక్క నేషనల్ రూరల్ లైవ్లీహుడ్స్ మిషన్ అలాగే రాష్ట్ర ప్రభుత్వం యొక్క అమలు యంత్రాంగం కలిసి మన గ్రామీణ మహిళలకు ఎంతటి సానుకూల మార్పులు తీసుకురావచ్చో తెలియజేశారు మీరు. రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కలిస్తే మహిళా అభివృద్ధిలో ఎంతో కీలక పాత్ర పోషించవచ్చని మీ మాటల ద్వారా మాకు అర్థమైంది. కేంద్రం ఇస్తున్నటువంటి మద్దతు, రాష్ట్ర ప్రభుత్వ క్షేత్రస్థాయి పనితీరు వల్ల ఈ పథకం చాలా బాగా సక్సెస్ అవుతుందని మీరు బాగా చెప్పారు.

కార్యక్రమంలో సంగారెడ్డి జిల్లా హతినూరు మండల్ చిద్దుల నాగారం నుండి దొడ్ల దుర్గయ్య, లావణ్య, లక్ష్మణ్, మీనా, లోకేశ్వర్, రాజ్కోటి, ఇంకా విక్రాంత్, జగన్, రాజేశ్వర్, లక్ష్మీ దుర్గయ్య, ప్రవళిక దుర్గయ్య వీరంతా వినిపించమంటున్న పాట శివుడు శివుడు శివుడు చిత్రం నుండి చక్రవర్తి సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం జానకి పాడిన పాట. మరి మేరకొన్నట్టుగా శివుడు శివుడు శివుడు చిత్రం నుంచి ఈ పాట మీకోసం.

చక్రవర్తి సంగీతం అందించిన ముందడుగు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాటను వినిపించండి అంటూ కోరుతున్న శ్రోతలు, వరంగల్ జిల్లా కరీమాబాద్ బొమ్మలగూడి దగ్గర నుండి గోనె రవి, అరుణ, విజయ్ కుమార్, కీర్తన, నాగిరెడ్డి, ఇంకా అజయ్ కుమార్, మరి మీరంతా కోరినట్టుగా ముందడుగు చిత్రం నుంచి ఈ పాట

గళగళ గరళ జ్వాలవై

పతకల మీద కోటి మడుపుల నేల మోసి అలసిన స్వామి.

0: తెలంగాణ రాష్టంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాప్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి భక్తితో స్వాగతం పలుకుదాం.
2: వినాయక చవితి శుభాకాంక్షలు అతి తక్కువ ధరతో తెలియజేద్దాం.
1: ఫోన్ నంబర్ 9989679076.

శ్రోతలు 100.1 మెగాహెచ్ పై కిన్నెర లహరి కార్యక్రమం వింటున్నారు. కార్యక్రమంలో మన తర్వాతి ఉత్తరం ప్రశాంతి నగర్ లక్ష్మీదేవిపల్లి మండలం నుండి మారబోయిన శ్రీనివాసరావు, పద్మ, జోషిక, హర్షిత, నరేష్, అకుల్ అర్జున్, ఇంకా రామమూర్తి, స్వరూప, సుధాకర్, లలిత, లింగయ్య, సావిత్రి వీరంతా వినిపించమంటున్న పాట రాజకోట రహస్యం చిత్రం నుంచి ఘంటసాల సుశీల పాడిన పాట. సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి, సంగీతం విజయకృష్ణమూర్తి. మరి మీరంతా కోరినట్టుగా రాజకోట రహస్యం చిత్రం నుంచి ఈ పాట.

గోపాలపురం గ్రామం అశ్వాపురం మండలం నుండి నెమిలికొండ రామకృష్ణాచారి ఈశ్వరమ్మ, సాంబాచారి కళ్యాణి, రవికిరణ్ రూప, ఇంకా ఉమా మహేశ్వరాచారి లక్ష్మి, నాగాచారి శేషారత్నం, నరసింహాచారి అనసూర్య వీరంతా వినిపించబడిన పాట కృష్ణావతారం చిత్రం నుండి. కెవి మహాదేవన్ సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం శైలజ పాడిన పాట. గీత రచన ఇంద్రగంటి శ్రీకాంత్ శర్మ. మరి మీరంతా కోరినట్టుగా కృష్ణావతారం చిత్రం నుంచి ఈ పాట

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం.
1: వినరా వినరా ఓ నరుడా, బ్రహ్మం మాట పొన్ను బోధురా, కాల జ్ఞానం కల్లగాదురా.
2: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట.
0: ఎలాంటి ముచ్చటైనా సరే, మాటలు మీవి, పాటలు మావి.
2: ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటలకు
0: 08744295038,
2: మరొక నెంబర్ 295039.

0: సందర్భం ఏదైనా సరే
1: మరుపురాని ఆ మధుర క్షణాలు
0: మీ మాటలు మా పాటలు
1: పాటల పల్లకిలో శ్రోతల ముచ్చట
2: అనుబంధం ఆత్మీయత అంతా ఒక భూతకం.

0: గణపతి బప్ప మోరియా భక్తి గీతాలు పూజా విశేషాలు వినాయక చవితి సందడి
1: ఇవన్నీ మీ ఆకాశవాణిలో వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మరి శుభాకాంక్షలు కూడా తెలియచేయండి.
0: ఫోన్ నంబర్ 9989679076.
2: కిన్నెర లహరి కార్యక్రమంలో ఇప్పుడు నిజామాబాద్ జిల్లా న్యూ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, ఇంకా లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రుషికేష్, అక్షయ్ వీరంతా కోరుతున్న పాట బాబీ చిత్రం నుండి మనో పాడిన పాట సాహిత్యం భారతిబాయ్, సంగీతం మణి శర్మ. మరి మీరంతా కోరినట్టుగా బాబీ చిత్రం నుంచి ఈ పాట.
3: పుల్లన్నీ పుల్లట్టు పంటి కంటగానే చివజచ్చిన జన్మకే జీవమొచ్చరా ఇది అట్టంటే

మన తర్వాతి ఉత్తరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండలం రాఘవాపురం గ్రామం నుండి గుండేటి వెంకటరాములు, అదృష్టమ్మ, చారిబాబు, ప్రభుదేవ్, భద్రమ్మాదేవి, మామిడల కళ్యాణిదేవి, చక్రవర్తి, శ్రీవల్లి, యోగేంద్ర, లక్ష్మీప్రసన్న, ఇంకా మంగమ్మ, మంజుల, ఆదినారాయణ, సాదం నరసింహారావు, స్వరూప, నాగయ్య, జూపల్లి పుల్లయ్య, నాగమణి, మరి వీరంతా వినిపించమంటున్న పాట బొబ్బిలి సింహం చిత్రం నుండి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చిత్రపాడిన పాట. సాహిత్యం జలది, సంగీతం ఎంఎం కీరవాణి. మరి మీరంతా కోరినట్టుగా బొబ్బిలి సింహం చిత్రం నుంచి ఈ పాట

0: గణపతి బప్ప మోరియ. విద్య, విజ్ఞానం, విజయాలను ప్రసాదించే వినాయకుడి పండుగ వచ్చేసింది.
1: మూషిక వాహన ముని జన భావన నీ పదమే శరణు.
2: భక్తి, సంస్కృతి, సంప్రదాయాల సమ్మేళనమైన వినాయక చవితి ప్రత్యేక కార్యక్రమాలు ఆకాశవాణిలో వినండి.
0: మరి మీ ఆత్మీయులకు శుభాకాంక్షలు తెలియజేయండి. 9989679076.

0: ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం మీ అందరి హృదయాలను దోచుకుంటున్న కార్యక్రమం నాకు నచ్చిన పాట. ప్రతి బుధవారం ఉదయం 8:35 తిరిగి గురువారం సాయంత్రం 4 గంటలకు.
1: నా పేరు మిరియాల సత్యనారాయణ, సుజాత నగర్ నుండి. నాకు నచ్చిన పాట
2: ఇల్లెందు 14 నెంబర్ బస్తి నుండి అరుణాదేవి. నాకు నచ్చిన పాట
3: మారవైన శ్రీనివాసరావు లక్ష్మీదేవిపల్లి. నాకు నచ్చిన పాట.
4: నా పేరు కరుణశ్రీ, మాది వారాసి కూడా. నాకు నచ్చిన పాట.
5: నా పేరు చిన్నపాసి, ఇల్లెందు బాటన్ ఫిట్. నాకు నచ్చిన పాట.
6: సీతంపేట నుంచి మురిపిడి స్వరూప. నాకు నచ్చిన పాట.
0: మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనాలంటే మీ పేరు, ఊరు, సినిమా పేరు, పాట ఎందుకు నచ్చింది, మీ హృదయాన్ని కదిలించిన సన్నివేశం

0: రెండు మూడు వాక్యాలతో చెప్పి వాట్సాప్ వాయిస్ మెసేజ్ కి పంపించగలరు.
1: శశిరేఖ ఓ మాట చెప్పాలి, చెప్పాక ఫీల్ కాక.
2: వాట్సాప్ నెంబర్ 8367576757.
0: వాట్సాప్ నెంబర్ మరొకసారి 8367576757.
2: ఇది కేవలం మీ హృదయ స్పందన తెలిపే కార్యక్రమం. నాకు నచ్చిన పాట.

కిన్నెర లహరి కార్యక్రమంలో మన తర్వాతి ఉత్తరం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14వ నెంబర్ బస్తీ నుండి భారత్ నాల్ పరదేశి భారతీబాయ్, జ్యోతిబాయ్, అంజలీబాయ్, రాజ్ నందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, ఇంకా జాన్విక, విశ్రుత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ్, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి, భరత్ వీరంతా వినిపించబడిన పాట వసంతం చిత్రం నుండి ఉదిత్ నారాయణ్, సుజాత పాడిన పాట. సాహిత్యం వేటూరి సుందర రామ్మూర్తి, సంగీతం ఎస్ఏ రాజ్ కుమార్. మరి మీరంతా కోరినట్టుగా వసంతం చిత్రం నుంచి ఈ పాట

0: విఘ్నాలు తొలగించే విఘ్నేశ్వరుడికి భక్తితో స్వాగతం పలుకుదాం.
1: వినాయక చవితి శుభాకాంక్షలు అతి తక్కువ ధరతో తెలియచేద్దాం.
0: ఫోన్ నంబర్ 9989679076.

మీరింతవరకు శ్రోతలు ఉత్తరాల ద్వారా కొరిన చిత్రగీతల కార్యక్రమం కిన్నెరలహరి విన్నారు. ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయంలో సమయం 8:45 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మంచి మనిషి చిత్రం కోసం ఘంటసాల సుశీల పాడిన పాట, సంగీతం ఎస్ రాజేశ్వరరావు.

కెవి మహాదేవన్ సంగీత నిర్వహణలో ఆత్రేయ సాహిత్యం అందించగా, పిఠాపురం జమునారాణి పాడిన పాట చిత్రం ఎదురీత

ఇప్పుడు వినండి మాతృదేవత చిత్రం కోసం సుశీల పాడిన పాట, సాహిత్యం దాశరథి, సంగీతం కెవి మహదేవన్.

శ్రోతలు 100.1 మెగాహెచ్ పై మధురిమ ఆపాత మధుర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట మూగ ప్రేమ చిత్రం కోసం చక్రవర్తి సంగీత నిర్వహణలో ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సుశీల పాడిన పాట

ఎస్ రాజేశ్వరరావు మాస్టర్ వేణు సంగీత నిర్వహణలో కోసరాజు సాహిత్యం అందించగా మాధవపెడ్డి సత్యం జిక్కిపాడిన పాట చిత్రం ఆడపెత్తనం.

మధురిమ కార్యక్రమంలో ఇప్పుడు వినబోతున్న పాట ఆలు మగలు చిత్రం కోసం కేవీ మహదేవన్ సంగీత నిర్వహణలో జానకి మాధవపెట్టి సత్యం పాడిన పాట.

ఇప్పుడు వినబోతున్న పాట ఆస్తిపరులు చిత్రం నుండి. ఘంటసాల సుశీల పాడిన పాట. సాహిత్యం డాక్టర్ సి నారాయణరెడ్డి. సంగీతం కెవి మహదేవన్.

రాలు నా పలికితే, వరహాలు రాలు నా పాడితే, పగడాలు రాలు నా రాలితే, అవి మూట గట్టి కలకాలం దాచుకోన, కలకాలం దాచుకోన, అటు గంటల మోట

మీరు విన్న ఆ పాట బాంధవ్యాలు చిత్రం కోసం ఎస్ హనుమంతరావు సంగీత నిర్వహణలో ఘంటసాల బి వసంత పాడిన పాట. కార్యక్రమంలో ఇప్పుడు వినండి బబ్రువాహన చిత్రం కోసం ఘంటసాల ఎస్ వరలక్ష్మి పాడిన పాట, సాహిత్యం సముద్రాల జూనియర్, సంగీతం పామర్తి.

ఇప్పుడు వినండి, డబ్బుకు లోకం దాసోహం చిత్రం కోసం పిఠాపురం ఎల్ఆర్ ఈశ్వరి పాడిన పాట, సాహిత్యం కోసరాజు, సంగీతం కేవీ మహదేవన్.

కిటికెడు ముద్దు పొగడి పొగడి పొలిపించి పలుకులు కిటికెడు.

మీరింతవరకు సుమధుర సుస్వరాల మాలిక, మధురానుభూతుల డోలిక, మధురిమ, ఆపాత మధుర గీతాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం రేపటి మా ప్రసారంలోని వివరాలు. ఉదయం 6 గంటలకు దేశభక్తి గీతం, 6:10 అంజలి భక్తి సంగీత కార్యక్రమంలో దేవి భక్తి గీతాలు ఇంకా నాట్యకలం వింటారు. అనంతరం 6:30 సుభాషితం వింటారు, సమర్పణ శ్రీ ఎస్కే బాషేత్. ఇక 6:35 రైతు సమాచారంలో వయ్యారి బామ కలుపు మొక్క వివరాలు వింటారు. ఇక 7:00 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి జిల్లా సమగ్ర నివేదిక ప్రసారమవుతుంది. 7:15 భూదానోద్యమ స్ఫూర్తిదాత వినోబా భావే గురించి ప్రసంగం వింటారు. అనంతరం 7:30 విజయపదం కార్యక్రమంలో బీటెక్ మొదటి సంవత్సరం నుండే ఫ్యూచర్ ప్లాన్స్ ఈ అంశంపై వివరాలు తెలుసుకుంటారు. వ్యాఖ్యానం శ్రీ ఎస్ శ్యాంప్రసాద్, శ్రీమతి జి విశాలిని

ఇక ఉదయం 8 గంటలకు యథావిధిగా సమాచార ప్రభాత్, అనంతరం 8:15 మార్నింగ్ న్యూస్ వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. అనంతరం 8:30 విద్య ఉద్యోగ సమాచారాన్ని అందించే ఉద్యోగవాణి ప్రసారమవుతుంది. ఇక 8:35 కిన్నెనెలహరి. మధ్యాహ్నం ఆ ప్రసారంలో 12:10 శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో పండిట్ అజయ్ పహంకర్ గారి గాత్ర సంగీతం వింటారు. 12:40 ప్రసారమయ్యే ప్రియదర్శిని స్త్రీల కార్యక్రమంలో మైత్రి మహిళా మండలి సమర్పించు కదంబ కార్యక్రమం. ఇక 1:20 హైదరాబాద్ కేంద్రం నుండి వనితాలోకం. అనంతరం ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి 1:50 ఉర్దూలో వార్తలు, 2:00 మిడ్ డే న్యూస్, 2:00

15 నిమిషాలకు దోపహర్ సమాచారం వింటారు. అనంతరం 2 గంటల 30 నిమిషాలకు ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం మీ మాటతో ఓ పాట. ఇక సాయంత్రం ప్రసారంలో 7 గంటల 15 నిమిషాలకు మన రైతు మన గ్రామం సమగ్ర సమాచారం కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయం పంటకు లాభదాయకం ఈ అంశంపై పరిచయ కార్యక్రమం ప్రసారం అవుతుంది. ఇంకా అందులకు వెలుగు ప్రధానం ప్రసంగం వింటారు జానపద గేయం. అనంతరం 7 గంటల 45 నిమిషాలకు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వికసిత్ భారత్ ప్రసారం అవుతుంది. 8 గంటలకు కిన్నెరలహరి, 9 గంటలకు న్యూస్8, 9 గంటల 30 నిమిషాలకు కరెంట్ అఫైర్స్ వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. ఇక రాత్రి 10 గంటలకు మనోరంజన్ హిందీ చిత్రగీతాలు. ఇవి రేపటి మా ప్రసారంలోని వివరాలు. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి కొత్తగూడెం కేంద్రం నిలయముల సమయం 11:04 దాటి 32 సెకండ్లు. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:53 100.1 MHz పై మా ప్రభాత ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు. జై హింద్.